ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 31వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 21వ తేదీ గురువారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. సమయం 5:57 దాటి 20 సెకండ్లు. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. జయ జయ భారతధాత్రి దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన శ్రీ వక్కలంక లక్ష్మీపతిరావు. సంగీతం శ్రీ డి నిత్సల్.

శ్రీ వక్కలంక లక్ష్మీపతిరావు, సంగీతం శ్రీ డి నిత్సెల్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: playoff hopes alive. In today's fixture, Gujarat Titans will take on Chennai Super Kings at Narendra Modi Stadium in Ahmedabad at 7:30 p.m. Gujarat Titans have already qualified for the playoffs, while the Chennai Super Kings are eyeing for the fourth spot in the points table. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తి రంజని ఈనాటి కార్యక్రమంలో బొమ్మరాజు సీతారామదాసు కీర్తనలు వింటారు.

0: తమ లోపాలు దోషాలు తెలుసుకోరు, వేరొకరి తప్పుల్ని వెతుకుతూ విమర్శిస్తుంటారు. అయితే సహజంగా ప్రశంసించడం వల్ల మరింత ఉత్తేజం కలుగుతుంది, మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి. ప్రతి చిన్న అంశానికి చేసే విమర్శ వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది, ఇతరుల మనస్సు గాయపడుతుంది. మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయముల వెడలునే అధిపా అనే విదురునీతులు మనకి అవగాహన చేసుకోవడం అవసరం. అలా విదురునీతులను అవగాహన చేసుకుని ప్రవర్తిస్తే లోపాలను ఎంచడం, విమర్శించడం అన్నది తగ్గుతుంది. లోపాలెంచడం చాలా తేలికైన పని, కానీ సక్రమమైన బాధ్యతతో కార్యనిర్వహణ చేసి విజయాన్ని సాధించడం చాలా క్లిష్టమైన పని. ఇతరుల్లోని తప్పుల్ని ఎంచుతూ వారిని విమర్శించేవాళ్ళు అనేకులుంటారు. ఒకవేళ ఎదుటివారు తమను విమర్శిస్తే మాత్రం తట్టుకునే నిగ్రహం కలవాళ్లు చాలా పరిమితంగా ఉంటారు. తుల్యనిందా స్తుతిర్మౌని అనే భగవద్గీతా వాక్యం చాలా గొప్పది. కేవలం మహాయోగి తత్వం కలిగిన వాళ్లు మాత్రమే తమని ప్రశంసించినా విమర్శించినా సమానంగా భావించగలరు. అటువంటి మహనీయులు తాము చేసే విధి నిర్వహణను బాధ్యతాయుతంగా చేస్తారు. సత్ఫలితాలు వచ్చే వరకు ఎట్టి పరిస్థితులలో నిందలకు గాని స్తుతులకు గాని లొంగిపోరు. సుభాషిత త్రిశతి కర్త భర్తృహరి ఈ విషయంలో ఇట్లా వివరిస్తారు. నిందంతు నీతి నిపుణాః యదివా స్తువంతి అని ప్రారంభించి న్యాయాత్ పదం పదం న ప్రవిచలంతి ధీరాః అని శ్లోకం ముగిస్తారు. అంటే లోకులు పొగిడినా తెగిడినా తమ విధి నిర్వహణలో ఎటువంటి అడ్డంకులు కలిగినా ఒక్క అడుగైనా వెనక్కి వెయ్యకుండా లక్ష్యం సాధించే వరకు వెనుకు చూడని వారే ధీరులు అని భావం. కఠోరమైన వాక్యాలతో నిష్ఠూరాలు పలికి ఇతరులను విమర్శ చేయడం ఎంతగా ప్రమాదకరమో ఎదుటి వ్యక్తులకి జీవులకి ప్రియంగా పలుకుతూ వారిని ప్రశంసిస్తూ కార్యం సాధించి ఉభయత్రా సంతోషాన్ని పొందడం అంతే శుభకరం. ప్రియవాక్య ప్రదానేనా సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదేవ వక్తవ్యం వచనేకా దరిద్రత. ఇదే సందర్భంలో సుమతిశతక కర్త నొప్పింపక తానొవ్వక మాట్లాడాలని సూచన చేశారు. మరి త్యాగరాజుగారు సమయానికి తగు మాటలాడనే అని తన కృతిలో సందేశాన్నిచ్చారు. ఇతరులతో ప్రసంగిస్తూ కొందరు అకారణంగా తమను తామే ప్రశంసించుకుంటూ పరులందరినీ విమర్శ చేస్తూ ఉంటారు. ఇది చాలా దురభ్యాసం. ఆత్మస్తుతి పరనింద అనే రెండూ కూడా చాలా ప్రమాదకరం. తనని పొగుడుకోవడం ఆత్మహత్యలాంటిది, పరులను విమర్శించడం హత్యలాంటిది. చిన్నపిల్లలను గాని యువకులను గాని వారి గొప్పతనం కొనియాడి ప్రశంసించడం వల్ల ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా విద్యారంగంలో బోధనా సమయంలో విద్యార్థుల యొక్క చిన్న చిన్న పొరపాట్లను సవరిస్తూ వారి మంచిని పదే పదే ప్రశంసిస్తూ ఉంటే విద్యార్థుల నుండి సత్ఫలితాలను మనం సాధించగలుగుతాం. గురజాడవారు చెప్పినట్లు మంచి అన్నది పెంచుమన్నా, ఏ కొంచెమైనా మంచి కనిపిస్తే తప్పనిసరిగా ప్రశంసించాలి. చెడు మనకెదురైనా అది కంటికి కనిపించినా మళ్ళా మళ్ళా దాన్ని బహిర్గతం చేయడం, విమర్శించడం వల్ల మనకు లోకంలో శత్రువులే పెరుగుతారు. ప్రశంస ద్వారా మైత్రీభావం పెంపొందించవచ్చు. లోకానికి హాని చేసే హాలాహల కాలకోట విషాన్ని కూడా పరమశివుడు తన కంఠంలో దాచిపెట్టాడు. అందరికీ ఆహ్లాదం కలిగించే చంద్రుణ్ణి జటాచోటంలో అలంకరించుకొని లోకానికంతటికీ ప్రదర్శించాడు. గుణదోషౌ బుధౌ గృహణాన్ ఇందుక్ష్వేడా నివేశ్వరః శిరసా శ్లాఘతే పూర్వం పరం కంఠే వియచ్ఛతి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఇతరులను ప్రశంసించడం సరైన కర్తవ్యం. విమర్శ చేయడం ద్వారా మనసు గాయపరచడం, ఆత్మన్యూనత పెరిగేటట్టు చెయ్యడం భావ్యం కాదు. కనుక లోకంలో ఏ మంచి కనిపించినా అది కొంచెమైనా ప్రశంసిద్దాం, అభిమానిద్దాం. స్వస్తి.
1: ఇంతవరకు మీరు శ్రీ సర్వజ్యోతిష్యుల గౌరీశంకర శాస్త్రి గారి వ్యాఖ్యానంలో చింతన విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన వ్యాఖ్యాత శ్రీ సర్వజోత్సుల గౌరీ శంకర శాస్త్రి గారు.
1: ప్రశంస విమర్శ ఎదుటివాళ్లలో ఉన్న మంచి ఆలోచనల్ని, వారు చేసిన సత్కార్యాలని, వారి మాట తీరుని మెచ్చుకొని ప్రశంసించగలగడం చాలా శ్రేయస్కరం. ఇతరుల్లోని దోషాల్ని లోపాల్ని ఎత్తిచూపి విమర్శించకూడదు. సున్నితంగా నిదానంగా తెలియజేసి వారిలో మార్పు తీసుకుని వచ్చే ప్రయత్నం చేయడమే మేలు. వేమనయోగ పలికినట్లుగా, తప్పులెన్నువారు తండోపతండంబులు ఉర్విజనులకెల్లా ఉండు తప్పు అనే వాక్కు గమనార్హం. సాధారణంగా తప్పు చెయ్యని వారెవ్వరూ భూమి మీద ఉండరు. కానీ

0: ఈనాటి పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో సాగులో ఖర్చు తగ్గించుకునే కొన్ని చిట్కాలు, ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు తెలుసుకుంటారు.
1: మన సాగులో ఖర్చు అయితే ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిందే. ఎరువు మందుల రేట్లు పెరుగుతున్నాయి, పురుగు మందుల రేట్లు పెరుగుతున్నాయి, ఖర్చు ఎట్లా తగ్గుతుంది అనేటువంటి అనుమానం వస్తుంది మనకి. కానీ ప్రతిదానికి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఖర్చు తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు ఉంటాయి. ఉదాహరణకి మనము ఎరువు మందుల గురించి మాట్లాడుకుందాం. ఎరువు మందుల్లో ఎక్కువగా మనం డిఏపి, యూరియా, సూపరు, కాంప్లెక్సు ఇవి వాడుతూ ఉంటాం. వీటి వాడుకలో కొంత జాగ్రత్త కనుక తీసుకోగలిగినట్లయితే ఖర్చు ఖచ్చితంగా తగ్గుతుంది. ఎలా? మట్టి పరీక్ష చేయించుకొని మనం వేయబోయేటువంటి పంటకు సంబంధించి ఏ ఎరువు మందులు ఎంతెంత వేసుకోవాలనేది వ్యవసాయాధికారులు ఆ మట్టి పరీక్ష ఫలితాల పత్రంలో రాసిన దాన్ని బట్టి మనం వాడుకున్నట్లయితే ఖర్చు తగ్గుతుంది. ఇంకా ఎక్కడ తగ్గుతుంది? మనము పైపాటుగా వేసేటువంటి కాంప్లెక్స్ ఎరువులు వాడుకొని పూర్తిగా మానేస్తాం, అప్పుడు ఖర్చు బాగా తగ్గుతుంది. మానేస్తే ఫలితం ఎట్లా, దిగుబడులు ఎట్లా అనేటువంటి అనుమానం వస్తుంది మనకి. ఖచ్చితంగా వస్తాయి దిగుబడులు. ఎందుకంటే పైపాటుగా వేసేటువంటి కాంప్లెక్స్ ఎరువుల్లో మనకు ఉపయోగపడేటువంటి పోషకం నత్రజని మాత్రమే. మనం కొనేటువంటి కాంప్లెక్స్ ఎరువుల్లో ఎక్కువ ధర ఎందుకు ఉంటుంది అంటే దాంట్లో ఉన్నటువంటి భాస్వరం వల్ల. కానీ పైపాటుగా వేసినటువంటి భాస్వరం పంటలకు ఉపయోగపడదు. కాబట్టి ఏదన్నా కాంప్లెక్స్ ఎరువు తెలుసుకుంటే పంట మొదట్లోనే, అంటే విత్తనం వేసేటప్పుడు, విత్తనం వేసిన 10-15 రోజుల్లోనూ మనం వేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా కొంత ఖర్చును మనం తగ్గించుకోవచ్చు. ఇంకా ఖర్చు తగ్గించుకున్నటువంటి అవకాశం ఉంది కాంప్లెక్స్ ఎరువులు కానీ లేకపోతే ఈ రసాయనిక ఎరువు మందుల విషయంలో కానీ మనం మాట్లాడుకుంటే. ఎట్లా? మనకి ఎప్పటి నుంచో వేస్తున్నటువంటి రసాయనిక ఎరువు మందుల్లో కొంత మాత్రమే మొక్క తీసుకుంటుంది, మిగతా కొంత నేలలో కరిగి భూమిలోకి వెళ్తుంది, ఇంకొంత మట్టి రేణువులు కతుక్కొని అక్కడే ఉంటూ ఉంటాయి. గాలిలో కూడా కొంత పోషక విలువలు ఉన్నటువంటి పదార్థాలు ఉంటాయి, వాటిని తీసుకొని మొక్కకిచ్చేటువంటి కొన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. అలాగే నేలలో మట్టి రేణువులు కతుక్కొని వృధాగా ఉన్నటువంటి పోషకాలని తిరిగి మొక్క తీసుకునేలాగా మార్చేటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. అలాగే ఎక్కడో దూరంగా వేర్లకి, ఎక్కడో మరి దూరంగా ఉన్నటువంటి పోషకాలు తిరిగి మొక్కకి అందించేటువంటి సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. ఇవన్నిటినీ మనము నేలలో ఉంటే సరే, నేలలో లేనప్పుడు బయట నుంచి తీసుకొచ్చి నేలలో కలుపుకున్నట్లయితే అవి మనకి సేవ అంతా చేస్తాయి. బయట తీసుకొచ్చేటువంటి ఈ జీవన ఎరువులు చాలా తక్కువ ఖరీదుతోటి మన దగ్గరలో ఉన్నటువంటి కృషిజ్ఞాన కేంద్రాల్లో, లేకపోతే పరిశోధనా కేంద్రాల్లోనో, లేకపోతే జీవనియంత్రణ ప్రయోగశాలల్లోనూ దొరుకుతాయి. అక్కడ తెచ్చుకున్నటువంటి వీటిని విత్తనానికి పట్టించు, పశువుల ఎరువుకు పట్టించు, భూమిలో కలుపుకున్నట్లయితే ఇందాక మనం అనుకున్నటువంటి గాలిలో ఉన్నటువంటి నత్రజని స్థిరీకరించి మన పంటలకు ఇవ్వటం కానీ, లేకపోతే మట్టి రేణులు కతుక్కొని వృధాగా ఉన్నటువంటి భాస్వరాన్ని తిరిగి మళ్ళీ మన పంటకు అందివ్వటం కానీ, ఎక్కడో దూరంగా ఉన్నటువంటి పొటాష్ ఎరువుని తీసుకొచ్చి మన మొక్కలకు అందివ్వటం కానీ ఇవన్నీ చేస్తాయి. దానివల్ల కనీసంలో కనీసం పావలా భాగం ఖర్చు మనకి ఈ రసాయనిక ఎరువు మందులు తగ్గుతుంది. ఇది మనం ఖచ్చితంగా చేసుకోవచ్చు. చాలా సులువైన చిట్కా ఇది. జీవన ఎరువులు ఎక్కడ పెట్టినా దొరుకుతున్నాయి. ఇప్పుడు మనకి ఒక జీవన ఎరువు కాకుండా రకరకాల జీవన ఎరువులు కలిపి కూడా మనం వాడుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా సులువైన పని ఇది, మటుకు మనం మర్చిపోకూడదు. ఇకపోతే మరికొన్ని చిట్కాలు, ముఖ్యంగా ఇందాక అనుకున్నట్టుగా పురుగు మందులకి తెగుళ్ళు మందులకి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అసలు పురుగు మందులు తెగుళ్ళు మందులు వాడుకోవాల్సిన అవసరం లేకుండా

0: చిన్న చిన్న జాగ్రత్తలు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే మనకు సమస్యలు తగ్గుతాయి. ఏమిటా ముందు జాగ్రత్తలు? ఒకటి, ప్రధానంగా మనము భూమిని లోతు దుక్కులు దున్నుకున్నట్లయితే కనుక భూమిలో ఉండి తర్వాత బయటకు వచ్చి పంట కాసించేటువంటి పురుగు పుట్టానే చక్కగా నాశనం చేయొచ్చు. ఎండ దెబ్బకి చనిపోతాయి అవన్నీ. రెండోది, విత్తనానికి విత్తన శుద్ధి. ఏ పంట అయినా కానివ్వండి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఏ విత్తన శుద్ధులు చేసుకోవచ్చు? రసం పీల్చే పురుగులు, ముఖ్యంగా మొదటి దశలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగులు లేత మొక్కల్ని నాశనం చేస్తూ ఉంటాయి. వాటిని తట్టుకునేలాగా మనకి విత్తన శుద్ధులు ఉన్నాయి, అదొకటి. రాబోయేటువంటి రకరకాల తెగుళ్ళు రాకుండా విత్తన శుద్ధులు ఉన్నాయి. అలాగే మనము ఈ జీవనియంత్రణ సిలిండర్ నాశనం, ట్రైకోడెర్మా విరిడితో కనుక విత్తన శుద్ధి చేసుకుంటే అనేక రకాల భూమి ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళు నియంత్రిస్తాయి. ఎంత చౌకగా దొరికిద్దంటే అంత చౌకగా దొరుకుతుంది. కాబట్టి మనం అది కూడా తెచ్చుకొని వాడుకోవాలి. ఇకపోతే మనకున్నటువంటి మరొక మార్గం ఏంటంటే, ఈ పురుగుల నియంత్రణ కోసం జీవ నియంత్రణ పద్ధతులు అనేకం దొరుకుతూ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనం వాడుకోవాలి. ఉదాహరణకి ట్రైకోగ్రామా కార్డులు దొరుకుతాయి, అలాగే ఎన్పీ వైరస్ ద్రావణం దొరుకుతుంది, బీటీ మందు ద్రవం కానీ లేకపోతే పొడి మందు కానీ, బ్యాసిలస్ థురంజెన్సిస్ అనేటువంటి బ్యాక్టీరియా మందు మనకి రకరకాల పురుగులను నియంత్రించడానికి దొరుకుతాయి. వాటిని తెచ్చుకొని వాడుకోవటం కానీ, అలాగే మనకి కొన్ని రకాల శిలీంధ్రాలు, కొన్ని రకాల బ్యాక్టీరియాలు, కొన్ని రకాల వైరస్లు ఇవన్నీ కూడా మార్కెట్లో ఇప్పుడు దొరుకుతున్నాయి. అవన్నీ ఉపయోగించుకొని పురుగుల నియంత్రణ చేసుకోవచ్చు మనం. రకరకాల శిలీంధ్రాలు, బెవేరియా బెసియానా అనేటువంటి శిలీంధ్రం కూడా మనకు ఉపయోగపడుతుంది, మెటారైజియం ఉపయోగపడుతుంది, వెటిసీలియం ఉపయోగపడతాయి. ఇవన్నీ పురుగుల నియంత్రణకు ఉపయోగపడతాయి, చాలా చౌకగా దొరుకుతాయి. ముందు జాగ్రత్త జరిగి ఇవన్నీ వేసుకుంటే పురుగు మందులు, తెగుళ్ళు మందులు అవసరమే లేదు. ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు, ఇన్ని చిట్కాలు ఉన్నప్పుడు మనం వాటిని వాడుకున్నట్లయితే ఖర్చు బాగా తగ్గించుకోవచ్చు.
1: ఇంతవరకు మీరు సాగులో ఖర్చు తగ్గించుకునే కొన్ని చిట్కాలు, ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు వ్యవసాయదారులకు వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు ప్రాంత జిల్లా వ్యవసాయదారులకు వాతావరణ సూచన. ప్రాంతంలో రాగల 24 గంటల్లో ఒక మోస్తరు జల్లులు కానీ, ఉరుములతో కూడిన జల్లులు కానీ ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. భారీ వర్ష సూచన అయితే ఏమీ లేదు. అలాగే రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ లేదు. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో సముద్రంలో చేపలు పట్టేవారికి ఈ రోజు నుండి రాగల 4 రోజుల వరకు, అంటే ఈ నెల 24వ తేదీ వరకు సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు.

ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ ప్రసారంలో ఈరోజు రాత్రి 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆయిల్ పామ్ సాగు ద్వారా అధిక లాభాలు, ఆయిల్ పామ్లో కోకో, అరటి, అంతర పంటల వల్ల అదనపు లాభాలు, ఈ అంశంపై పార్వతీపురం ఉద్యాన శాఖ అధికారిని డాక్టర్ వై ప్రత్యుష గారి ప్రసంగం, అనంతరం పార్వతీపురం మన్యం జిల్లా మరియు అల్లూరు సీతారామరాజు జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి

0: శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. అభివృద్దితో పాటు శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. ఒత్తిడి లేని సమాజం, హింసలేని ప్రపంచం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ప్రపంచ రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, ఇటువంటి సమయంలో ఆధ్యాత్మిక సంస్థల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: a stress free mind and a violence free society are achievable realities. In a world divided by conflict, anxiety, uncertainty, Gurudev chose the path of healing humanity. For global institutions to remote villages, very few spiritual leaders in modern history have earned the trust of both ordinary people and global institutions the way Gurudev has.
0: తీవ్రమైన వడగాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజలకు సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగినంతగా అందుబాటులో ఉంచాలని, తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. వడదెబ్బకు గురై ఆసుపత్రులకు వచ్చేవారికి వెంటనే వైద్య సాయం అందించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రజలు సాధ్యమైనంత వరకు మధ్యాహ్న సమయంలో ప్రయాణాలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, పర్యావరణ పరిరక్షణ నిర్వహణతో పాటు శబ్ద కాలుష్య నియంత్రణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్దికి పరిశ్రమలతో పాటు ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్యమని పేర్కొన్నారు. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద రాష్ట్రానికి కేటాయించిన నిధులను సమర్థంగా వినియోగించి గాలి నాణ్యత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని మంత్రి నారాయణ కోరారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్రానికి నివేదిక సమర్పించామని తెలిపారు. రైట్స్ నివేదిక ఆధారంగా అనుమతులు జారీ చేసి ప్రాజెక్టులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలని కేంద్రానికి మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అర్థం చేసుకుని రెవెన్యూ శాఖ అధికారులు సమర్థంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. రెవెన్యూ శాఖకు కొత్తగా నియమితులైన 25 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, ఏఎస్ఓలు అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రిని నిన్న కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఏఎస్ఓలను మంత్రి అభినందించారు. ఉద్యోగ బాధ్యతల్లోనూ అదే కృషితో పనిచేసి ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో ఉత్తమ ఫలితాలు సాధించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు కార్పొరేట్ సామాజిక బాధ్యత

0: సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట వ్యాప్తంగా 67 లక్షలకు పైగా విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: ఈ సమాజంలో మార్పు అనేది అది చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతున్న విషయాన్ని, కుటుంబం స్థితిగతులు మొత్తం మార్పు రావాలన్నా అది ఒక్క చదువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఈ ప్రపంచంలో. అందుకే ఆ రోజు ఆలోచన చేశాం, ఇక ఇండస్ట్రీస్ పరిశ్రమల ఏజెన్సీలు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ని మీ అందరికి కూడా సాయం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసి ఆలోచనకు రూపకల్పన చేయడమే ఉచితంగా మన నియోజకవర్గం.
0: తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రాణహిత గోదావరి నదుల్లో అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తుందని విశ్వసించే ప్రాంతంగా కాళేశ్వరం ప్రసిద్ది చెందింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మంత్రి శ్రీధర్బాబుతో కలిసి పుష్కరాలను ప్రారంభించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం 30 కోట్ల రూపాయలతో రాష్ట ప్రభుత్వం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. సరస్వతీ నది అంత్య పుష్కరాలను భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం ఏపీఎన్ఆర్టీ ద్వారా ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీఎన్ఆర్టీ కార్యాలయంలో తెలంగాణ ఎన్ఆర్ఐ సలహా కమిటీ సభ్యులు మంత్రితో నిన్న సమావేశమయ్యారు. గల్ఫ్ వలసదారులు, విదేశీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మంత్రి వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రవాసాంధ్రులకు అత్యవసర సహాయం, సమస్యల పరిష్కారం, సురక్షిత విదేశీ ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు అందిస్తున్న సేవలు, మోసపూరిత మధ్యవర్తులపై తీసుకుంటున్న చర్యలను తెలంగాణ కమిటీ అధ్యయనం చేసింది. వాతావరణం. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తాంధ్రప్రదేశాన మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: కార్మికుల సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన శ్రమశక్తి ఉత్తమ యాజమాన్య పురస్కారాల కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఎం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక డాక్టర్ గణేశ హెగడే. అథ వార్తా. ప్రధానమంత్రి

మాట శీర్షికన ఈరోజు అంతర్జాతీయ టీ దినోత్సవం, ఇంకా జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు తెలుసుకుందాం. 90 ఏళ్ల ఆకాశవాణి రైతు సాధికార సంస్థ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ డి పారినాయుడు గారు ఆకాశవాణితో తనకున్న అనుబంధాన్ని మనకు తెలియజేస్తారు. అనంతరం చివరికి నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ అంగజాల లక్ష్మణరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇంకా పుష్పాంజలి సినీ భక్తి గీతాలు సమాచార వాణి ఉదయ సమీరాల్లో భాగంగా శ్రోతలు వినవచ్చు. 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. రచన శ్రీ ఎస్ అమరనారాయణ. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ కె నూకరాజు క్లారినెట్ వాదనం ప్రసారమవుతుంది. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు. 8:59 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు 0891-27-2744 లేదా 0891-27-2788 నెంబర్కు కాల్ చేసి మీకు ఇష్టమైన పాటలను కోరి వినవచ్చు. 10:00 హాట్ వేవ్స్ వడగాల్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. అతిథి డాక్టర్ ఆర్ నివేదిత. అనంతరం పాటల పల్లకి కొనసాగుతుంది. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమాలు సస్యవేదం రూపకం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ కొల్లూరు సూర్యనారాయణ, నిర్వహణ శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు, శ్రీ ఏబి ఆనంద్. 11:00 మధురిమ పాత సినిమా పాటలు. 12:40 తెలుగు చిత్రగీతాలు వింటారు. ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:32 వ్యవసాయ సంబంధిత చిన్న తరహా పరిశ్రమ అభివృద్ధికి సూచనలు. ఈ అంశంపై ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ కె భాగ్యలక్ష్మి గారి ప్రసంగం వింటారు. 2:30 వాతావరణ సమాచారం. అనంతరం జానపద సంగీతం. రామాయణంలో అయోధ్యకాండ చెక్క భజన ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ గేదెల లక్ష్మీనారాయణ బృందం. అనంతరం గరగ నృత్యం. నిర్వహణ శ్రీ కేవైవి ప్రసాద్ బృందం. ఇక సాయంత్ర ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 మా పదం మీ భావం. 5:55 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచార వాణి వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. 6:10 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పించు ప్రాంతీయ వార్తలు. సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం మునగు అంశాలు ఉంటాయి. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆయిల్ పామ్ సాగు ద్వారా అధిక లాభాలు, ఆయిల్ పామ్లో కోకో అరటి అంతర పంటల వల్ల అదనపు లాభాలు. ఈ అంశంపై పార్వతీపురం ఉద్యాన శాఖ అధికారిణి డాక్టర్ వై ప్రత్యుష గారి ప్రసంగం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి. 8:00 తిరిగి రాత్రి 9:30 స్వరమాలిక సినిమా పాటలు. 8:15 90 వసంతాల ఆకాశవాణి ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి రిలే ఉంటుంది. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రాత్రి 10:00 జీవన మజిలీ నాటికం వింటారు. రచన శ్రీ బొడ్డేటి జగన్నాథరావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ కె రమేష్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 10:30 ఆపాత మధురాలు. ఇవి ఈరోజు ప్రసారం కాబోయే మా కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో

0: భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇటలీలోని రోమ్లో ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్ ఇటలీ దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. వ్యవసాయం, కీలక ఖనిజాలు, ఆయుర్వేదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ నర్సులు భారతదేశం నుండి ఇటలీకి వెళ్లే ప్రక్రియను సులభతరం చేయడం వంటి రంగాల్లో ఇరుదేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి కూడా ఇరుదేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ, భారత్ ఇటలీ దేశాలు రూపకల్పన, అభివృద్ది, ప్రపంచానికి సరఫరా అనే సూత్రంపై ముందుకు సాగుతాయని చెప్పారు. ఇరు దేశాలు రక్షణ పరిశ్రమ ప్రణాళిక, ఉమ్మడి అభివృద్ది, ఉత్పత్తికి మార్గం సుగమం చేశాయని అన్నారు. షిప్పింగ్, రేవుల ఆధునీకరణ, బ్లూ ఎకానమీ రంగాలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా ఇతర ఉద్రిక్తతలకు సంబంధించి ఇరు దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారతదేశ వైఖరి అని మోదీ స్పష్టం చేశారు.
1: ఇటలీ విశ్వ మే డిజైన్ ఆర్ ప్రిసిషన్ కే లియే జానా జాతా హై. భారత్ కి పెహచాన్ స్కేల్, టాలెంట్ ఆర్ అఫోర్డబుల్ ఇన్నోవేషన్ కే పవర్ హౌస్ కీ హై. ఇస్లియే హమ్ డిజైన్ అండ్ డెవలప్ ఇన్ ఇండియా అండ్ ఇటలీ అండ్ డిలీవర్ ఫర్ ద వరల్డ్ కే సిద్ధాంత్ పర్ ఆగే బడేంగే. ఫ్యాషన్ సే లేకర్ ఫిన్టెక్ తక్, లేదర్ సే లేకర్ లాజిస్టిక్ తక్, మొబిలిటీ సే లేకర్ మ్యానుఫ్యాక్చరింగ్ తక్, హర్ క్షేత్ర మే హమ్ అప్నీ తాకతో కో జోడ్కర్ పూరీ మానవతాకి భరాయి కే లియే కామ్ కరేంగే.
0: ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ మాట్లాడుతూ అనేక రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడమే తమ లక్ష్యమని అన్నారు. తయారీ రంగం, మౌలిక సదుపాయాలు, ఇంధనం, అంతరిక్ష, రక్షణ రంగాలపై ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని ఆమె చెప్పారు. కీలక ఖనిజాలు, వ్యవసాయం, పరిశ్రమలు, సముద్ర రవాణా, పర్యాటకం, సాంస్కృతిక రంగాల్లో అపారమైన అవకాశాలున్నాయని మెలోనీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటలీలోని రోమ్లో ఉన్న ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయంలో నిన్న ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ బహూకరించారు. ఈ అవార్డును అందుకున్న సందర్భంగా మోదీ ఈ గౌరవాన్ని భారతదేశంలోని కోట్లాది మంది రైతులు, పశు పోషకులు, మత్స్యకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, కార్మికులకు అంకితం చేశారు. ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యూ ఈ పథకాన్ని ప్రధానమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఆహార భద్రత, సుస్థిర అభివృద్ది, మానవ సంక్షేమం పట్ల భారత్కు ఉన్న అచంచలమైన నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనమని అన్నారు. ఆహార భద్రత అనేది కేవలం ఒక విధానపరమైన విషయం మాత్రమే కాదని, మానవాళి పట్ల ఉన్న ఒక బాధ్యత అని చెప్పారు. భారత్ సుస్థిరమైన వాతావరణ మార్పులను తట్టుకోగలిగే, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే వ్యవసాయ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని, అలాగే దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయాన్ని మిషన్ మోడ్లో ప్రోత్సహిస్తున్నామని మోదీ చెప్పారు. సాంకేతికత అనేది భారతీయ వ్యవసాయానికి ఒక ప్రధాన బలంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.
1: ఏ భారత్ కే కరోడో కిసానో, పశుపాలకో, మత్స్యపాలకో, కృషి వైజ్ఞానికో ఆర్ హమారే శ్రమికో కా సమ్మాన్ హై. యే భారత్ కీ ఉస్ అటూట్ ప్రతిబద్ధత కా భీ సమ్మాన్ హై జిస్కే కేంద్ర మే మానవ కళ్యాణ్, ఖాద్య సురక్ష ఆర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ హై. మే ఇస్ మెడల్ కో అత్యంత వినమ్రత కే సాథ్ స్వీకార్ కర్తే హుయే భారత్ కే అన్నదాతాఓ కో యహ మెడల్ సమర్పిత్ కర్తా హూ.
0: ఆహార వ్యవసాయ రంగానికి చెందిన ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకు

0: గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. ఈ గౌరవం కోట్లాది మంది భారతీయ రైతులకు, వ్యవసాయ రంగానికి చెందిన వారందరికీ దక్కిన గౌరవం అని అమిత్ షా ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభినందనలు తెలిపారు. ఈ పురస్కారం భారతదేశంలోని రైతులు, మత్స్యకారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగంలోని ఇతర కార్మికులు అందించిన అపారమైన సహకారానికి దక్కిన గుర్తింపు అని పీయూష్ గోయల్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎఫ్ఏఓ అత్యున్నత గౌరవం దక్కడం పట్ల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టో డౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ముంబై విమానాశ్రయంలో నికోస్కు మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికారు. ఈ పర్యటన భారత్ సైప్రస్ల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యాన్ని తెలియజేస్తోందని, సన్నిహిత సంబంధాలను ఇరుదేశాలు పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఐరోపా సమాఖ్య కౌన్సిల్ అధ్యక్ష పదవిని సైప్రస్ నిర్వహిస్తున్న తరుణంలో ఈ అధికారిక పర్యటన జరగడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్లో పర్యటించిన 7 రోజుల్లోపే ఈ పర్యటన జరుగుతోంది. సైప్రస్ ప్రతినిధి బృందం ఈరోజు ఢిల్లీకి చేరుకుంటుంది. సైప్రస్ అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రేపు సమావేశమవుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి పరస్పరం ఆసక్తి ఉన్న వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. అమెరికా 250వ వ్యవస్థాపక దినోత్సవాన్ని భారతదేశ భాగస్వాములతో కలిసి జరుపుకోవడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. తన పర్యటనకు ముందు షేర్ చేసిన ఒక వీడియో సందేశంలో రూబియో మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, అమెరికా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్య దేశమని, అందుకే ఈ వేడుకలను కలిసి జరుపుకోవడానికి తాను ఎదురుచూస్తున్నామని చెప్పారు. రూబియో ఈ నెల 23 నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఆయనకు ఇదే తొలి భారత పర్యటన. ఈ పర్యటనలో ఆయన కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీలు సందర్శిస్తారు. ఈ నెల 26న జరిగే క్వాడ్ సమావేశంలో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా విదేశాంగ మంత్రులతో కలిసి రూబియో పాల్గొంటారని, ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగుకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కోల్కతా బ్యాటర్లలో మనీష్ పాండే అత్యధికంగా 45 పరుగులు చేయగా రోమన్ పవెల్ 40 పరుగులు చేశారు. మనీష్ పాండేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈరోజు మ్యాచ్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇటలీలోని రోమ్లో ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నారు. సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టో డౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట

ఇంకా 90 ఏళ్ల ఆకాశవాణి రైతు సాధికార సంస్థ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ డి పాలనాయుడు గారు ఆకాశవాణితో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తారు. అనంతరం చివరికి నాటిక ప్రసారమవుతుంది. ఇంకా పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచార వాణి మున్నగు అంశాలు ఉంటాయి. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.

ఉదయ సమీరాల్లో ముందుగా నేటి మాట. ఈరోజు నేటి మాటలో ఈరోజు అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు, అలాగే జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ముందుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రతిరోజు ఆస్వాదించే పానీయాలలో టీ ఒకటి. అలసటను పోగొట్టి మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చే ఈ పానీయానికి ప్రత్యేక గుర్తింపుగా ప్రతి సంవత్సరం May 21 అంతర్జాతీయ టీ దినోత్సవం జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. టీ ఉత్పత్తి, వినియోగం, రైతుల సంక్షేమం, ఇంకా ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. టీ పుట్టుక చైనా దేశంలో జరిగిందని చెబుతూ ఉంటారు. అక్కడి నుండి ఇది ప్రపంచంలోని అనేక దేశాలకు వ్యాపించింది. ప్రస్తుతం భారతదేశం, చైనా, శ్రీలంక, కెన్యా వంటి దేశాలు ప్రధాన టీ ఉత్పత్తిదారులుగా నిలిచాయి. భారతదేశంలో అస్సాం, డార్జిలింగ్, నీలగిరి ప్రాంతాలు టీ తోటలకు ప్రసిద్ధి చెందాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థలో టీ పరిశ్రమకు విశేష స్థానం ఉంది. లక్షలాది మంది రైతులు, కార్మికులు ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు. టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అనుబంధాలకు కూడా ప్రతీక. ఇంటికి వచ్చిన అతిథులకు ప్రేమగా టీ ఇవ్వడం మన సంస్కృతిలో భాగమైంది. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి టీ తాగుతూ గడిపే క్షణాలు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. కొన్ని సందర్భాల్లో ఒక కప్పు టీ మనసులోని ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను కలిగిస్తుంది. టీ ఆరోగ్యానికి కూడా కొన్ని ప్రయోజనాలను అందిస్తుంది. గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటి రకాలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండి శరీరానికి శక్తిని అందిస్తాయి. పరిమిత మోతాదులో టీ సేవించడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. టీ అంటే కేవలం ఒకే రకం కాదు. బ్లాక్ టీ నుండి గ్రీన్ టీ వరకు, మసాలా టీ నుండి హెర్బల్ టీ వరకు ప్రతి టీకి తనదైన రుచి, ప్రత్యేకత ఉంది. అయితే అధికంగా టీ తాగడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు సూచిస్తున్నారు. టీ రైతుల కష్టాన్ని గుర్తించి వారికి సరైన మద్దతు ఇవ్వాలనే సందేశాన్ని ఈ దినోత్సవం మనకు తెలియజేస్తుంది. పర్యావరణాన్ని కాపాడుతూ సహజ పద్ధతుల్లో టీ సాగు చేయాల్సిన అవసరాన్ని కూడా ఇది గుర్తు చేస్తుంది. మొత్తానికి టీ మన జీవితంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించిన పానీయం. ప్రపంచ ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చే ఈ టీకి గౌరవంగా జరుపుకునే అంతర్జాతీయ టీ దినోత్సవం మనకు టీ యొక్క విలువను, రైతుల శ్రమను మరొకసారి గుర్తు చేస్తుంది. ఇవి అంతర్జాతీయ టీ దినోత్సవం యొక్క విశేషాలు.

ఇక ఈరోజు నేటి మాటలో రెండో అంశం. ఈరోజు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం. ప్రపంచంలో భారతదేశంలో ప్రతి సంవత్సరం మే 21వ తేదీన జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. 1991 మే 21వ తేదీన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీపెరంబదూరులో జరిగిన బాంబు దాడిలో మరణించారు. ఆ విషాద సంఘటనను గుర్తు చేసుకుంటూ దేశంలో తీవ్రవాదం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియచేయడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తీవ్రవాదం అనేది హింస, భయం, విధ్వంసం ద్వారా ప్రజలను భయపెట్టే ప్రమాదకరమైన చర్య. ఇది దేశ శాంతి భద్రతలకు ముప్పుగా మారుతోంది. తీవ్రవాద దాడుల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కుటుంబాలు దుఃఖంలో మునిగిపోతున్నాయి.

దేశ అభివృద్ధికి కూడా తీవ్ర ఆటంకం కలుగుతుంది. అందుకే తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం ప్రతి పౌరుడి బాధ్యత. ఈ రోజున పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతిజ్ఞ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. హింసకు దూరంగా ఉండాలి, శాంతి మార్గాన్ని అనుసరించాలి అనే సందేశాన్ని అందరికీ అందజేస్తారు. యువతలో దేశభక్తి, మానవతా విలువలు పెంపొందించడానికి వివిధ అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. తీవ్రవాదాన్ని అరికట్టడానికి కేవలం ప్రభుత్వమే కాకుండా ప్రజల సహకారం కూడా ఎంతైనా అవసరం. అనుమానాస్పద విషయాలను వెంటనే అధికారులకు తెలియచేయాలి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మకూడదు, వ్యాపింపచేయకూడదు. మతం, జాతి, భాష పేరుతో ద్వేషాన్ని పెంచే చర్యలకు దూరంగా ఉండాలి. మన దేశం శాంతి సామరస్యాలకు ప్రతీక. అలాంటి భారతదేశాన్ని కాపాడడం మనందరి బాధ్యత. జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం మనకు శాంతి, ఐక్యత, సహనం వంటి విలువలను మరొకసారి గుర్తు చేస్తుంది. ఇవి ఈరోజు నేటి మాట విశేషాలు. శ్రోతలు, ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక చిత్రగీతం విందాం.

0: సంపెక్కి చిత్రం నుండి ఉన్ని కృష్ణన్ బృందం పాడిన పాట విన్నారు శ్రోతలు. ఉదయ్ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు 90 ఏళ్ల ఆకాశవాణి రైతు సాధికార సంస్థ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ డి పారినాయుడు గారు ఆకాశవాణితో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తారు.
1: అందరికీ నమస్కారం. ముందుగా 90 వసంతాలు నింపుకున్న ఆకాశవాణి కేంద్రానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ 90 సంవత్సరాల నుండి కూడా ఆకాశవాణి ద్వారా రైతులకు, గ్రామీణ ప్రాంత రైతులకు ఎన్నో రకాలుగా సమాచారాన్ని అందించడమే కాకుండా వాళ్ళ వ్యవసాయ విధానాల్లో మార్పు తీసుకురావడానికి కూడా ఆకాశవాణి ఎంతో కృషి చేసింది. ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే నేను చిన్నప్పటి నుండి కూడా వినేవాడిని. పొలం పనులు, పల్లె సీమలు, వ్యవసాయ సమాచారం, అలాగే వాతావరణ వివరాలు, ఇవన్నీ మా నాన్నలు అలాగే మా తాతలు వాళ్ళందరూ కూడా వినేవాళ్ళు. వాళ్ళు వింటుంటే ఇంత ఇంట్రెస్ట్గా వింటున్నారేమిటి, పాటలో లేకపోతే కేవో వినొచ్చు కదా అనుకో నేను అనుకునేవాడిని చిన్నప్పుడు. కానీ వాళ్ళు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది, ఈ రేడియో కేంద్రమే లేకపోతే ఈ మారుమూల గిరిజన ప్రాంతాలు కానీ పల్లె ప్రాంతాల్లో కానీ ఇలాంటి సమాచారం మనకు తెలిసేదా అనుకొని నాకు అప్పుడు అనిపించింది. అప్పటి నుండి నేను ఆకాశవాణి ఈ ద్వారా నేను కూడా కొన్ని ప్రసంగాలు చేస్తే బాగుంటుంది అనుకుని నేను అనుకునేవాడిని. ఈ మధ్యన కూడా మేము ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఆల్ ఇండియా రేడియో కేంద్రంలో చాలా ప్రోగ్రాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చాలామంది రైతులు వాళ్ళు విన్న తర్వాత మళ్ళీ వాళ్ళ సందేహాలు చెప్పడం, వాటికి మేము సమాధానాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ మధ్యన మనం చూసుకుంటే ఆకాశవాణిలో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి కూడా చాలా మంచి సమాచారాన్ని ఇస్తున్నారు. చాలామంది ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ఈ మధ్యన ఒక ఆయన 18 వాచకాలకు సంబంధించిన సమీక్షను కూడా ఇందులో చేసిన తర్వాత చాలామంది అడుగుతున్నారు, ఆ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి, మేము కూడా చదువుతాం అని వాళ్ళు అడుగుతున్నారు. అలాగే ఆకాశవాణిలో ఈ చిన్న చిన్న నాటికలు, రైతులకు సంబంధించిన నాటికలు, పాటలు, ఇవన్నీ ఎప్పటి నుండో ఇస్తున్నారు, ఇప్పుడు కొత్తగా మనం చెప్పడం కాదు. అలాగే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన నాటికలు, నాటకాలు, ఆ పాటలు కూడా ఈ మధ్యన ప్రచారం చేస్తున్నారు. వాటికి కూడా సముచితమైన స్థానం ఇవ్వడం ఇది రైతాంగానికి చాలా గొప్ప మేలు. ఇది వాస్తవంగా మనం అనుకుంటే, ఒక విధంగా అనుకుంటే రేడియో అనేది గ్రామీణ ప్రాంత రైతులకు కానీ గ్రామీణ ప్రజలకు కానీ ఒక వరం లాంటిది. ఇలాంటి గొప్ప ఆకాశవాణి కేంద్రం 90 వసంతాలు నింపుకొని 91 సంవత్సరంకి అడుగు పెడుతున్న సందర్భంగా నేను ఒక ప్రకృతి వ్యవసాయ రైతుగా, అలాగే ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థలో ఒక కన్సల్టెంట్గా నాకు చాలా ఆనందంగా ఉంది. నా హృదయపూర్వక ధన్యవాదాలు.
0: ఇంతవరకు మీరు 90 ఏళ్ల ఆకాశవాణి రైతు సాధికార సంస్థ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ డి పారినాయుడు గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని తెలియజేశారు. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫోర్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారా,
0: నేర్చుకుంటారా?

0: కాలేజీలో క్లాస్ రూమ్ లో పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవకాలు
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
2: వింటే వింటారు,
1: పిల్లల పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే.

0: దూత ఎక్కడరా?
1: ఖచ్చితంగా తుడిచాడేరా.
2: నాటి ఆ స్నేహమానంద గీతం ఆధ్యాపకాలన్నీ మధురాతి మధురం.
3: Really, those days are fabulous.
1: Correct. అనుబంధం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎం రమేష్ పాడిన పాట విన్నారు శ్రోతలు. ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చివరికి నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ అంగజాల లక్ష్మణరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చివరికి నాటిక రచన శ్రీ అంగజాల లక్ష్మణరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. వినండి చివరికి నాటిక

0: ఏమిటో శాస్త్రి, ఏదో పెద్ద బేరం మీద తగిలినట్టుంది. లెక్క కుదిరి చావట్లేదా? ఈ టిబ్లెస్ చెవిని వేసావనుకో, 2 నిమిషాల్లో సాల్వ్ చేస్తాను నీ ప్రాబ్లం. కాకపోతే
1: కాకపోతే
0: నా వాటా నాకు ఇచ్చేయాలి మరి.
1: హార్నీ అసాధ్యం కూడా.

0: ఎప్పటి నుంచి?
1: ఏది, సిగరెట్ స్మోకింగా?
0: ఛే, నేను అడిగింది అది కాదోయ్. నేను వద్దంటే మాత్రం మానేస్తావా ఏమిటి? ఈ కమిషన్లకు కుర్తి ఎప్పటి నుంచి అని. అయినా నీకు ఇదేం పోయే కాలమయ్యా. నీతి నియమాల్ని గాలి కుదిలేసి ఉన్నవాళ్ళని ఉబ్బిపోయేలా నాలుగు మాయ మాటలు చెప్పి పబ్బం కడుపుకోవడానికి నీకు సిగ్గుగా లేదు? అయినా శాస్త్రం గురించి నీకేం తెలుసు అంట, అడ్డుదప్పుకో.
1: ఊరికే జోక్ చేశానా శాస్త్రి, నీకొచ్చే బోడి సంపాదనలో కమిషన్ కూడానా? నువ్వు శాస్త్రాన్ని జ్యోతిష్యాన్ని కాచి వడపోసిన ఉద్దండుడివే కాదన్ను. నువ్వు కింద మీద పడి కట్టిన ముహూర్తానికో చెప్పిన జాతకానికో నీకొచ్చే సంభావన ఎంత? మహా అయితే 116. సరే, రోజు 1-2 అలాంటి బేరాలు తగిలాయనుకో, నెలసరి ఆదాయం ఎంత? మహా అయితే 5,000. అఫ్కోర్స్ నీలాంటి అల్ప సంతోషికి అది సరిపోతుందనుకో, కానీ నాకు అలా కాదే. ముస్తే 5,000 3 రోజులకు కూడా చాలదు. నా నెలసరి ఆదాయం ఎంత అనుకుంటున్నావు? 100,000. 100,000కి పైమాటే.
0: హార్నీ, 100,000?
1: ముందు నోరు మూసుకో. దోమల రంగ ప్రవేశం చేస్తే రకరకాల రోగాలతో చిక్కి శల్యమై చచ్చి ఊరుకుంటావు. నేను చెప్పిన 100,000 కనీస అవసరాలకి, ఆ పైన వచ్చేదంతా ఆదాయమే. మన మార్కెట్ డౌన్లో ఉన్న పిల్లవారి వీధిలో 10 లక్షలు ఖరీదు చేసే ఇల్లు ఎలా కట్టించాలనుకున్నావు? ఏదో చిన్ననాటి స్నేహితుడు కదా అని క్రిందటి నెలలో జరిగిన గృహప్రవేశానికి మీ ఇంటికి కబురు పెడితే నువ్వు సతీసమేతంగా కాశీయాత్రకు వెళ్ళావని తెలిసింది. అది మీ వీధిలో వాళ్ళు నీ మీద జాలితో చందాలేసుకుని ఏర్పాటు చేసిన ఫ్రీ బస్సులో. ఏమిటి, వింటున్నావా? మరి ఇంత సత్యకాలం సత్యవైతే ఎలా బతుకుతావయ్యా? ఇదిగో చూడు, ఆ పంచాంగాన్ని అక్కడ పెట్టు. దాని బదులు ఈ లోకాన్ని క్షుణ్ణంగా చదువు, బాగుపడతావు.
0: అంటే నీతి నియమాలను గాలి కొదిలేసి నీలా
1: కాస్త ఆగు. హలో, నేనేనండి, 3SSని. ఏమిటి, అర్థం కాలేదా? అదేనండి, సదానంద సర్వేశ్వర శర్మని. ఇంతకీ మీరెవరు? పరాంకుశం గారా? నమస్కారం సార్. నమస్కారం. కోటీశ్వరుడు, కోదండ రామయ్య గారి కుడిభుజం పరాంకుశం గారు. చెప్పండి సార్, చెప్పండి. ఏమిటి సార్? ఈవినింగ్ 8:00కే? అబ్బే, ఏం లేదు, ఆ టైంలో కలుస్తానని విజయవాడ పార్టీకి మాటిచ్చానండి. సర్లేండి, 1 గంట తర్వాత వస్తానని వాళ్ళకు చెప్తాను. నన్ను తొందరగా విడిచిపెట్టాలి సుమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఆ ల్యాండ్కి సంబంధించిన కాగితాలు తీసుకునే వస్తాను. ఉంటాను సార్. ఇప్పుడు అర్థమైందా ఈ సర్వేశ్వర శర్మ లెవెలేమిటో? చూడు శాస్త్రి, దేనికైనా పెట్టి పుట్టాలయ్యా. నీ ఆలోచనలు నమ్మకాలు నీవి, నా నమ్మకాలు నావి. ఈ ల్యాండ్ కోసం మరో 2 లోకల్ పార్టీలు కూడా ట్రై చేస్తున్నాయి. పోటీ పెరిగిందనుకో రేటు పెరుగుతుంది, మనకొచ్చే కమిషన్ పెరుగుతుంది, పైసా పెట్టుబడి లేని వ్యాపారం.
0: ఏడ్చినట్టుంది, నువ్వు ఈ జన్మకు బాగుపడవు.
1: కర్మ, నేను అనాలనుకుంటున్న మాటే నీ నోటంటే వచ్చింది. హలో, సేట్ చమన్లాల్ గారి సెక్రటరీ చక్రపాణి గారేనా? నేనండి, 3SSని. సార్ ఫ్రీగానే ఉన్నారా? ఏమిటి, నా కోసం వెయిట్ చేస్తున్నారా? ఓకే ఓకే ఓకే, 10 నిమిషాలు అక్కడ ఉంటాను సార్. సరేనా?
2: అయ్యే అయ్యే ఆనందం సాబ్, తశ్రీఫ్ రకియే.
3: పహిలే తండా పానీ పీజియే.
1: శుక్రియా సేట్జీ. అదేమిటి, ఆనందం అన్న పేరు మార్చేశారు, నా పేరు సదానంద సర్వేస్.
2: తెలుసు సాబ్, అందులో సహం కట్ చేసి ఆనందం అన్నాం. మీరు తెలుసు, మీకు తాకత్కి కూడా తెలుసు, అందుకే మీకు కబర్ చేశాం.
3: ఎంత ఖర్చు అయినా ఫికార్ లేదు, హాల్ అండ్ మాకే దక్కాలి. హైవే పక్కనున్న 20 ఎకరాల స్థలంలో జూట్ ఫ్యాక్టరీ కట్టాలని మా ఉద్దేశం. అందువల్ల చుట్టుపక్కల గరీబోళ్ళకి, అదే సాబ్ పేదోళ్ళకి చాలా మేలు జరుగుతుంది. చదువుకున్నోళ్ళకి జాబ్లు దొరుకుతాయి సాబ్.
4: మీ కమిషన్కి డోకా లేదు. భారీగా ఇచ్చుకుంటాం ఎట్లాగైనా.
1: చూద్దాం సెట్జీ, సమస్య డబ్బుది కాదు, మీలాగా ఎంతైనా ఖర్చు పెట్టడానికి మరో 2 పార్టీలు కూడా రెడీగా ఉన్నాయి. అసలు ఇబ్బంది ఏమిటంటే ఆ స్థలం 2 గ్రామాలకి మధ్య హైవేకి ఆనుకుని ఉంది.

0: విలేజర్సు అలాంటి స్థలాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. సరే, మార్కెట్ రేటుకు 4 గంతులు ఎక్కువిస్తామనో, వాళ్ళలో చదువుకున్న వాళ్ళకి ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇస్తామనో లైన్లో పెట్టామే అనుకోండి, తీరా అమలు పరిచే సమయానికి ఓ రాజకీయ నాయకుడు రంగంలోకి దిగి అడుగడుగున అడ్డుదగులుతాడు. అలా జరగకుండా ఉండాలి అంటే ఎక్కడికక్కడ డబ్బుతో చెక్కు పెట్టాలి. అంటే ఖర్చు తడిపి మోపుడు అవుతుందేమో.
1: శర్మాజీ, ముందే చెప్పానుగా, ఖర్చుకి అయ్యే ఫికర్ మత్ కరో.
0: సరే సెట్జీ, సరే, ఇక నాకు సెలవు ఇప్పించండి.
1: 1 మినిట్ టైరో బాయ్, ప్రస్తుతానికి ఇది ఉంచండి, పని అయ్యాక మిగతాది ఇస్తా.
0: అబ్బే, ఇప్పుడు ఎందుకులేండి.
1: ఉంచు బాయ్, మొహమాట పడకు.
0: సర్లేండి, ఇవ్వండి. పరాంకుశం గారు, మీరు కోరినట్టుగానే ఆ 20 ఎకరాల పైచులకు స్థలానికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలు కష్టపడి సంపాదించి జిరాక్స్ తీయించాను. ఇవిగోనండి పత్రాలు, సార్కి అందజేయండి. మీ లాయర్ ద్వారా వెరిఫై చేయించుకుని 10 రోజుల్లోగా నాకు కబురు చేయండి. ఈలోగా ఆ స్థలానికి సంబంధించిన మార్కెట్ వాల్యూకి మరికొంత బ్లాక్ మనీ కలిపి ఆఫర్ చేస్తే పని జరగవచ్చు. కాకపోతే ఎలా ట్యాకిల్ చేయాలా అనే విషయంలో బుర్రకు పదులు పెడతాను. వస్తాను సార్.
2: ఆగవయ్యా పంతులు, అంతా తొందరే నీకు. ఇప్పుడే బాస్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. సిటీ డెవలప్మెంట్ అథారిటీ మీటింగ్లో ఉన్నారట. హైవేకి దగ్గరగా ఉన్న ఆ ల్యాండ్ చుట్టుపక్కల ఐటీ కంపెనీలు, అందుకు తగ్గట్టు జాబ్స్ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి కన్స్ట్రక్షన్ వర్క్ టేకప్ చేసి క్వార్టర్స్ కట్టించాలని సార్ ఉద్దేశం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ల్యాండ్ వదిలే ప్రశ్నే లేదు. ఏవైనా అడ్డంకులుంటే అవి తొలగించే పాట్లేవో నిన్నే పడమన్నారు. ఖర్చులు వగైరాల నిమిత్తం భారీగా అడ్వాన్స్ ఇమ్మన్నారు. ఇదిగో ఈ కవర్ ఉంచు.
0: అది కాదండి, అసలు అవకాశం ఉందో లేదో తెలుసుకున్నాక అడ్వాన్స్ తీసుకుంటే బాగుంటుందని.
2: శర్మ, నీ కెపాసిటీ నాకు తెలిసి లేవయ్యా. సిరి వలచి వస్తుంటే మోకాలు అడ్డకు. ఈ అమౌంట్ చాలకపోతే చెప్పు, మరికొంత ఇప్పిస్తాను. పని మాత్రం మనకు అనుకూలంగా జరగాలి సుమా. నీ కమిషన్కేమీ లోటు ఉండదులే. గో హెడ్, 10 రోజుల్లోగా పని జరిగిపోవాలి సుమా. సరేనా?
0: అలాగే సార్, నా శాయశక్తులా ట్రై చేస్తాను. వస్తాను సార్, బాయ్.
3: శర్మ, ఎందుకు ఏమిట్రా నీ ఉద్దేశం? ఆ స్థలం మీదంటే మీది, మీదంటే మీదని 2 పార్టీల దగ్గర భారీగా అడ్వాన్స్ గుంజో. అలాంటి సౌండ్ పార్టీలు వెనక రౌడీలు గోండాలు ఉంటారనే విషయం తెలుసా నీకు? ఎవడికి దక్కకపోయినా సొన్నంలోకి ఎముకలు లేకుండా చెదగొడతారు.
0: ఆగాగు, అంత వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నారా నీకు? 5 ఏళ్ళుగా ఈ ఫీల్డ్లో ఉన్నాను, ఆ మాత్రం తెలీదా నాకు? ఆ ల్యాండ్కి సంబంధించిన వివరాలు ఎప్పుడో సేకరించాను. మొత్తం ఏరియా 20 ఎకరాలు పైమాటే, లబ్ధిదారులు 12 మంది, తలా 10,000 అడ్వాన్స్గా ముట్టజెప్పి పూరోని రాయించేసుకున్నాను. 2 పార్టీల దగ్గర 0 లక్ష పుచ్చుకున్నామా, మిగిలిన 80,000 ఖర్చులు కర్రామత్తలు ఆమ్యామ్యాలు అట్టు నొక్కేస్తాం. 10 పార్టీలు కావలసిన వాళ్ళే. ఇద్దరిని గుప్పిడి పెట్టుకోవాలంటే 10 ఎకరాలు ఒకరికి తెలియకుండా మరొకరికి సర్దేస్తాం. ఆ పని కోసం అష్ట కష్టాలు పడ్డట్టు బిల్డప్ ఇచ్చేస్తాం. అది ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసులే. ఆ ఏరియాలో 10 ఎకరాలు అంటే మాటలు కాదు, బంగారం. దక్కిన కాడికి బుక్కటమే అన్న సామెత అక్షరాలా పాటిస్తారు.
3: అది సరేగానే నాదో చిన్న డౌట్ రా, అలాంటి పాష్ ఏరియాలో ఉన్న అంత వాల్యుబుల్ ల్యాండ్ మీద ఇతర దృష్టి పాడకుండా ఉంటుందా అని.
0: అలా పడకూడదని పురిని వ్రాయించుకున్న వెంటనే స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేయించేశాం. కబ్జా జరగకుండా ఓ గ్యాంగ్ని మెయింటైన్ చేస్తున్నాం. శివాజీ, ఆ శివాజీ అన్నాడు నీకు బాగా తెలిసినాడే రా, రౌడీ రౌడీ, వాడే మన పని చూస్తుంది. ఆ ఖర్చులు కూడా ముందు ముందు పార్టీల దగ్గరే వసూలు చేస్తామనుకో, అది సంగతి.
3: మొత్తానికి గట్టికడి వేగురు, సర్వ అవలక్షణాలు ఉన్నాయి నీలో.
0: ఏంటి ఏంటి మళ్ళీ మందు మత్తులో సరిగ్గా వెళ్ళదనుకున్నావా? ఏ కొట్టానంటే

0: టైంలో డిస్టర్బ్ చేసింది, కొట్టానంటే. అరే శివాజీ నువ్వా? ఏమైందిరా? మనం కట్టించిన ఫెన్సింగ్ని విరగొట్టేసి వాచ్మెన్ చెతకబాదారా? నాన్ సెన్స్, మీరంతా ఏం చేస్తున్నారా? ఏమిటి గుండుగాడిని పీటర్ని కూడా చెతకబాదారా? నువ్వు తప్పించుకున్నావా? ఎవర్రా ఎవర్రా వాళ్ళు? ఏంటి నువ్వు చెప్పింది నిజమా? పెద్ద ఆయన గారి మనుషులా? ఆ మొత్తం లాంటి పెద్ద ఆయన గారి బామ్మర్ది పేరు రిజిస్ట్రేషన్ అయిపోయిందా? మరి మన దగ్గర మళ్ళీ అడ్వాన్స్ ఎలా పుచ్చుకున్నారా? నీ సిగతరగా సరిగ్గా చెప్పాడు. ఏంటి ఇదంతా జిత్తులు మారి గోవిందం గారి పనే? వాడు పెద్ద ఆయన బామ్మర్దికి తోడలుడా? ఏంటి ఏడి మన దగ్గర ఉన్నవి బోగస్ పేపర్లా? కొంప మురిగిందిరా? అంటే మనం ఇచ్చిన 120,000 సొమ్ము పోయినట్టేనా? ఒరే శివాజీ, ఒరే శివాజీ, నీకు దండం పెడతాడురా, అంత మాట అనకరా. ఒరే నీకు దండం పెడతాడు, అంత మాట అనకరా.
1: శర్మ శర్మ, ఏదో సెల్ ఫోన్ ఇలాగవు, ఇలా ఇవ్వరా? హలో శివాజీ, అసలు ఏమైందిరా? ఏంటి శర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారా? ఎందుకు తప్పుడు కేసులా? అమ్మో శర్మ, హరియప్ డబ్బు మాట దేవుడు ఎరుగు, ముందు ఇక్కడి నుంచి ఉడాయించాలి. కమాన్ క్విక్,
0: ఎక్కడికి రా?
1: వల్లకాట్లోకి. ముందు ఈ ఊరి నుంచి మనం మకం ఎత్తేయాలి, లేకపోతే ఎన్కౌంటర్ చేసేస్తారు. కమాన్ హరియప్.
2: ఆ వస్తున్నది ఎవరు? శర్మలా ఉందే. శర్మే, ఏ శర్మ, ఆగు. ఏమిటా పరుగులు? అరే అలా తోసుకుంటూ పరిగెడతావేమిటి?
0: పోలీసులు తరుముకొస్తున్నారు.
2: ఏమిటి పోలీసులు తరుముతున్నారా? ఎందుకు? ఏదో వ్యధ పని చేసే ఉంటావు, నీ కర్మ అనుభవించు. నే ముందే చెప్పలా పరుగెత్తి పాలు తాగితే పక్క బోర్లా పడతావని? నువ్వే కాదు నాయన, నీతి నియమాలకి తెలియదు కలిస్తే చివరికి మిగిలేది చెప్పకూడే.
3: మీరు ఇంతవరకు చివరికి నాటికి విన్నారు. రచన శ్రీ అంగజాల లక్ష్మణరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇందులో పాత్రలు పాత్రధారులు: శర్మ శ్రీ వర్రె నాంచారయ్య, శాస్త్రి శ్రీ కేవీబి ఆచారి, సేట్ శ్రీ పివి రమణమూర్తి, పరాంకుశం శ్రీ ఎన్ నాగేశ్వరరావు, మార్కండేయులు శ్రీ కె శేషగిరిరావు.
4: శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు.

పుష్పాంజలి సినీ భక్తిగీతాలు విన్నారు. ఈ ప్రసారంలో 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ కె నూకరాజు క్లారినెట్ వాదనం ప్రసారమవుతుంది. వయోలిన్ శ్రీ హెచ్ రామ్ చరణ్, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు. 10:00 హీట్ వేవ్స్ వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అతిథి డాక్టర్ ఆర్ నివేదిత. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమాలు సస్యవేదం రూపకం వింటారు. రచన డాక్టర్ కొల్లూరు సూర్యనారాయణ, నిర్వహణ శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు, శ్రీ ఏబి ఆనంద్.

మధ్యాహ్నం 2:30 వాతావరణ సమాచారం అనంతరం రామాయణంలో అయోధ్యకాండ చెక్కభజన వింటారు. నిర్వహణ శ్రీ గేదెల లక్ష్మీనారాయణ బృందం. రెండవ అంశంగా గరగ నృత్యం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కేవైవి ప్రసాద్ బృందం. ఇక సాయంత్ర ప్రసారంలో 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆయిల్ పామ్ సాగు ద్వారా అధిక లాభాలు, ఆయిల్ పామ్లో కోకో, అరటి, అంతర పంటల వల్ల అదనపు లాభాలు, ఈ అంశంపై పార్వతీపురం ఉద్యానవన శాఖ అధికారిణి డాక్టర్ వై ప్రత్యుష గారి ప్రసంగం, ఇంకా పార్వతీపురం మన్యం జిల్లా మరియు అల్లూరి సీతారామరాజు జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం. రాత్రి 10:00 జీవన మజిలి నాటిక వింటారు. రచన శ్రీ బొడ్డేటి జగన్నాథరావు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. సహకారం శ్రీ కె రమేష్ బాబు. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీ వార్తా ప్రసారం, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: balls to go. Manish Pandey scored highest 45 runs, while Ravman Powell contributed 40 runs in the chase. In today's fixture, Gujarat Titans will take on Chennai Super Kings at the Narendra Modi Stadium in Ahmedabad at 7:30 p.m. Gujarat Titans have already qualified for the playoffs, while Chennai Super Kings are eyeing for the fourth spot in the points table. India Meteorological Department, IMD, has issued an orange alert for heat wave conditions today at places over Delhi, Haryana and Chandigarh. Heat wave conditions are also likely to prevail during the day over parts of Madhya Pradesh, Punjab, Uttar Pradesh and Vidarbha. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Saira. Prime Minister's visit to Italy is widely noticed by the press today, along with developments in US-Iran conflict. Hindustan Times writes, Rome-Delhi dial-up ties during Modi's Italy visit. The paper also carries a picture of Prime Minister Modi and his Italian counterpart Giorgia Meloni at the Colosseum, and a screen grab of the video widely circulated on social media where PM Meloni is thanking PM Modi for presenting her a bag of toffees, Melody, a play on their names. The video has been viewed over 11 million times. The Pioneer writes, PM Modi's Melody gift to his Italian counterpart sends internet into a frenzy. The Asian Age writes, after talks with Putin, Xi calls for immediate end to West Asia war. Hindustan Times headlines, talks in final lap, strikes if no deal, says Trump. Iran says conflict will expand beyond region if US resumes attacks. Financial Express headlines, RBI lines up $5 billion swap to aid liquidity. In the growing market of cosmetics, Central Drug Standard Control Organization has issued an advisory saying cosmetics can only be rubbed, sprayed or sprinkled on body. The newspaper headlines, No Cosmetic Job with Jabs, warns drug regulator. The Indian Express, in an exclusive, writes, Working in my own grave, how workers are training robots that may replace them. The news item writes about workers in factories who are asked to wear smart glasses throughout their day. The exercise reflects a growing global push by AI and robotics companies to gather what's called egocentric data, first-person recordings of human activity that can teach machines how people perform physical tasks. And finally, The Economic Times writes, Google rejigs iconic search box for AI era, adding Google is redesigning its iconic search box and adding new artificial intelligence coding tools in its first step to expand influence in the age of AI. And with that, it's back to you, Saira.
0: Thanks, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi successfully concludes his visit to Italy, marking final leg of his five-nation official tour. India and Italy to celebrate 2027 as Year of Culture and Tourism to strengthen dialogue between the two ancient civilizations. Centre ropes in major social media platforms to crack down on rumours and fake paper leak claims ahead of NEET UG re-examination. West Bengal government begins handing over land to BSF for barbed wire fencing along Indo-Bangladesh border. Re-polling begins in Falter Assembly constituency of West Bengal. And in IPL cricket, Kolkata Knight Riders beat Mumbai Indians by 4 wickets to keep their playoff hopes alive. And with that, we end the morning news. Have a great day.
2: Akashvani ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: శ్రీ పుట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. సమాచార లేఖ వ్యాఖ్యానం ఎస్ అమరనారాయణరావు. చేపల వేటతో పాటు కొత్త సాంకేతికతను కూడా అందిపుచ్చుకునేలా మత్స్యకారులను ప్రోత్సహిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కావలి రూరల్ మండలం తుమ్మలపెంటలో జరిగిన మత్స్యకారుల సేవలో అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సాంకేతికతను మరింతగా వినియోగించి మత్స్యకారుల జీవితాల్లో మార్పులు తీసుకువస్తామన్నారు. సీబీడ్ కల్చర్ ద్వారా మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేస్తామన్నారు. సముద్రపు నాచు పెంపకం ద్వారా మత్స్యకార డ్వాక్రా సంఘాల మహిళలు అదనపు ఆదాయం సాధించేలా చేస్తామన్నారు. తుమ్మలపెంట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని కార్పొరేషన్ కమిషనర్ నందన్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల థీమ్గా ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి

పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేలా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. కృష్ణపట్నం పోర్టు నుంచి వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు వరకు 4 లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి 3,653 కోట్ల రూపాయల మేర నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాకు జాతీయ రహదారి వచ్చిందని, అనంతరం మరో రహదారి రావడం హర్షణీయమన్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన చెప్పారు. చేజర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నెల్లూరు నగర పరిధిలోని వేదాయపాలెం పట్టణ ఆరోగ్య కేంద్రాలకు కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ నుంచి నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్ లభించింది. రాష్ట్రంలో 5 ఆసుపత్రులకు ఈ సర్టిఫికేట్ రాగా ఇందులో జిల్లాకు చెందిన 2 ఉండటం హర్షణీయమని కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు అందిస్తున్న సేవలకు సంబంధించి ఇటీవలే కేంద్ర బృందం పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించడంతో పాటు ప్రత్యక్షంగా సేవలను కూడా పరిశీలించి ఈ సర్టిఫికేట్కు ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు రూరల్ మండలం దొంతాల్లోని డంపింగ్ యార్డ్, ప్రాసెసింగ్ ప్లాంట్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 85 లక్షల టన్నుల చెత్తను తొలగించిందని, దొంతాల్లో ఉన్న 65,000 టన్నుల చెత్తను కూడా ఈ నెలాఖరుకల్లా క్లియర్ చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో 2 ఏళ్లలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, డ్రగ్స్ కు దూరంగా విద్యార్థులు, యువత ఉండేలా చేసేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రధానంగా కళాశాలల్లోని విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సులను నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ఎవరైనా మత్తు పదార్థాల బారిన పడి ఉంటే వారికి అవసరమైన సహాయం అందించేందుకు 1972 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. గ్రామ, పట్టణ స్థాయిలలోని యువత అప్రమత్తంగా ఉంటూ మత్తు పదార్థాలకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల సంస్థకు తెలియజేయాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి సూర్యాఘర్ పథకంపై గ్రామీణ స్థాయిలో ప్రజలకు మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. నెల్లూరులో విద్యుత్ శాఖ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ, ఈ పథకం వల్ల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. నెల్లూరు నగరంలో 5,500 కోట్ల రూపాయలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పథకాలను సత్వరమే పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు తాగునీటి పథకం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. నెల్లూరు నగరాన్ని చండీగఢ్ మాదిరిగా అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో భాగంగా పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జనగణన కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నెల్లూరులో నిర్వహించిన 5K రన్ను ఆయన ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో అమలు చేసే వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఈ గణాంకాలు ఎంతో దోహదం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా సమాచార లేఖ. వ్యాఖ్యానం ఎస్ అమర్నారాయణరావు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ కె నూకరాజు క్లారినెట్ వాదన వింటారు. శ్రీ హెచ్ రామ్చరణ్ వయలిన్, శ్రీ ఎం సూర్యప్రసాదరావు మృదంగం. ముందుగా శ్రీ మహాగణపతి నాటరాగంలో శ్రీ మయూర విశ్వనాథ శాస్త్రి రచన ఆదితాళం.

0: ఇంతవరకు మీరు శ్రీ కె నూకరాజు క్లారినెట్ వాదనం విన్నారు. వయోలిన్ శ్రీ హెచ్ రామ్ చరణ్, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 9 గంటలు. ఇప్పుడు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. మరి శ్రోతలు, మీకు ఇష్టమైన పాటలు వినడానికి కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0891 27 22 244. మరొక ఫోన్ నెంబర్ 0891 27 22 288. మరెందుకండి ఆలస్యం? ఫోన్ తీయండి, కాల్ చేయండి, మీకు ఇష్టమైన పాటను వినండి.

0: ఆదిమంత్రమై.
1: హలో, పాటల పల్లకి.
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి.
2: శంకర్ మేడం నా పేరు. జగదాంబ సెంటిమెంట్.
1: చెప్పండి శంకర్ గారు, ఏ సినిమా నుంచి
2: పాట ప్రసారం చేస్తారు?
1: అలాగేనండి, తప్పకుండా. మీరు కోటి పాట వస్తుంది. అలాగేనండి, మీకోసం, శ్రోతలందరి కోసం కూడా ఈ పాట.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: బాగున్నారా మేడం? మీ పేరు మేడం?
0: బాగున్నానండి, మీరు బాగున్నారా?
1: బాగున్నాను మేడం. మీ పేరు మేడం?
0: చెప్పండి, మీకు ఇష్టమైన ఆకాశవాణి పేరు చెప్పండి. మీరు మీకు ఇష్టమైన పాట ఏ సినిమా నుంచి విందాం అనుకుంటున్నారో చెప్పండి.
1: మేడం, గంగోత్రి మూవీ నుంచి ఒక సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకే, ఏ పాట అండి?
1: గంగోత్రిలో నువ్వు నేను కలిసింటేనే నాకెంతో ఇష్టం, ఆ సాంగ్ వినిపించండి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: శ్రోతలు పాటల పల్లకి ఫోనిన్ లైవ్ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక వాణిజ్య ప్రకటన.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: హలో.
4: హలో, నమస్తే అండి. నేను అనకాపల్లి నుంచి భవిర్ ప్రసాద్ ని మాట్లాడుతున్నాను.
0: ప్రసాద్ గారు బాగున్నారా?
4: బాగున్నాను సార్.
0: చెప్పండి, మీకు ఇష్టమైన పాట ఏ సినిమా నుంచి విందాం అనుకుంటున్నారు?
4: సూత్రధారుల నుంచి లాలేలో లిల్లేలో అనే పాట కావాలండి.
0: అలాగేనండి, తప్పకుండా.
4: ఓకే, మా అందరికి ఇష్టమండి.

0: హలో
1: అమ్మా, గుడ్ మార్నింగ్ అమ్మా.
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
1: నుంచి మాట్లాడుతున్నాను.
0: మీ పేరండి?
1: లక్ష్మి. నాకు ప్రేమించి చూడు సినిమాలోంచి మేడం మీద మేడ కట్టి కొట్టి కూడబెట్టి పాట కావాల్సింది.
0: తప్పకుండానండి లక్ష్మి గారు, మీరు కోరిన పాట అయితే వస్తుంది, వినండి.

0: పాటల పల్లకి.
1: హలో,
0: అండి
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి.
1: నా పేరు ఎం రమణ, ఎల్మెచ్చల్ మున్సిపాలిటీ పెదపి నుంచి మాట్లాడుతున్నాను. నాకు కొండవీడు సినిమాలో పిల్ల ఉంది, పిల్ల మీద ఉన్న పాట కావాలి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా మీరు కొన్న పాట.
1: థ్యాంక్ యూ.
0: ఓకేనండి.

0: हेलो,
1: నమస్తే మేడం. సుజాత నుంచి ప్రకాశరాజ్ మాట్లాడుతున్నాను మేడం. మేడం, ఆత్మగౌరవం సినిమా నుంచి. ప్రేమించి పెళ్లి చేసుకో నీ మనసంతా హాయి నింపుకో పాట కావాలి మేడం.
0: ప్రకాశ్ రావు గారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

మారి నూరేళ్ల పంటగా వెలగాలి ప్రేమించి పెళ్లి చేసుకో నీ మనసంతా

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి మేడం.
0: చెప్పండి నరేంద్ర గారు.
1: బాగున్నారు మేడం? మేడం, పల్నాడు బ్రహ్మనాయుడు సినిమా నుంచి పలకా బలపం అనే పాట కావాలి మేడం.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు మేడం.

0: హలో, పాటల పల్లకి.
1: హలో, నమస్తే మేడం గారు. శుభోదయం. శుభోదయం మేడం గారు.
0: శుభోదయం అండి.
1: హలో,
0: చెప్పండి.
1: నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళి నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు. నిన్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అయింది కదా, సందర్భంగా డిలేట్ గా ఆదిలో మీ నవ్వులు తెలదను పాట ఏంటి మేడం గారు.
0: తప్పకుండానండి. కళ్యాణి గారు,
1: మేడం గారు
0: మీరు కోరిన పాట వస్తుంది, వినండి మరి.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు.

0: హలో, నమస్కారం అమ్మా.
1: నమస్కారం అండి.
0: పేరు కాకేపురం, తుమ్మల కొలివారి.
1: అప్పారావు గారు చెప్పండి.
0: మల్లేశ్వర చెప్పి బాలన్స్ పాడిన పాట, సిరిసినా బిగ్గు పట్టారు.
1: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది.
0: అలాగేనమ్మా, నమస్తే.

శ్రోతలు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో చిన్న వాణిజ్య విరామం.

0: अभियान
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: తప్పుకాలు ఎక్కువ లాభాలు జస్ట్ పక్క క్లిక్ లో నైనా. వా,
4: చిక్కుకున్నాడు.
1: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: హలో
6: హలో, నా పేరు డి మురళి.
5: మురళి గారు చెప్పండి.
6: షిప్ యార్డ్ కాలనీ పద్మావతి నగరి మాట్లాడుతున్నానండి.
5: ఏ సినిమా నుంచి ఏ పాట కావాలి?
6: ఇద్దరు మిత్రుల్లోని ఖుషీ ఖుషీ ఖుషీ ఖుషీగా నవ్వుతూ చెల్లాకి.
5: మురళి గారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: ఇంతవరకు మీరు పాటల పల్లకి ఫోనిన్ లైవ్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హీట్ వేవ్స్ వడగాల్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అతిథి డాక్టర్ ఆర్ నివేదిత.
1: వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఆర్ నివేదిత గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తూ ఉన్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన రాష్ట్రంలో వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతూ ఉంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి. ఈ పరిస్థితులలో హీట్వేవ్ల గురించి అవగాహన కలిగి ఉండటం, సరైన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ ప్రభావానికి లోని అవకాశము ఉంది. ఈ నేపథ్యంలో హీట్వేవ్ల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, వాటి లక్షణాలు, నివారణ చర్యలు మరియు అత్యవసర పరిస్థితులలో తీసుకోవాల్సిన చర్యల గురించి మనకు అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం నుంచి జనరల్ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ ఆర్ నివేదిత గారు. మేడంతో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
2: నమస్కారం అండి. నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ టాపిక్ అన్నది ఈ టైంలో చాలా ఎసెన్షియల్, ఎందుకంటే రెగ్యులర్ గా మేము ఈ హీట్ సమ్మర్ అప్పుడు హీట్ వార్డ్స్ అని కూడాను హీట్ వార్డ్ అని సెపరేట్ గా పెట్టి ఎక్కువ టెంపరేచర్ తో సఫర్ అయ్యే వాళ్ళు లేకపోతే హీట్ స్ట్రోక్స్ తో వచ్చిన వాళ్ళకి కూడా వైద్యం రెగ్యులర్ గా అందిస్తూ ఉంటాము. అది ఎక్కడైనా అవైలబుల్ గా ఉంటుంది మీకు. కాబట్టి ఈ టాపిక్ అన్నది ఈ టైంలో చాలా రిలెవెంట్ టాపిక్ అని నేను భావిస్తున్నాను.
1: మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ వేసవిలో హీట్ వేవ్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? సాధారణంగా ఎప్పుడు మనం హీట్ వేవ్ అని అంటామంటారు?
2: ఈ హీట్ వేవ్ మనకు రెగ్యులర్ గా ఇక్కడ మన టెంపరేచర్ ఈ వాతావరణ శాఖ వాళ్ళు రెగ్యులర్ గా మనకు అప్డేట్స్ చేస్తూ ఉంటారండి ఉష్ణోగ్రతల గురించి. ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే మన సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు మనకు లేటెస్ట్ గా మన మెసేజెస్ కూడా ఇస్తున్నారు మన మొబైల్స్ లోంచి. కాబట్టి అందరూ కూడాను ఎడ్యుకేషన్ చూసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. నార్మల్ గా టెంపరేచర్స్ గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీస్ సెంటీగ్రేడ్ లేదా అంతకన్నా ఎక్కువగా ఉండి సాధారణ ఉష్ణోగ్రత కంటే 4

0: 5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎక్కువగా పెరిగితే దాన్ని హీట్ వేవ్ గా పరిగణిస్తారు. ఇది ఒక రోజులో జరిగే సంఘటన కాదు, వరుసగా కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది. కాబట్టి ఇది నిరంతరం మనం శరీర ఉష్ణోగ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలపై ధ్యాస పెట్టుకుని జాగ్రత్తగా ఉండవలెను.
1: మేడం, హీట్ వేవ్ వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు పడతాయి?
0: హీట్ వేవ్ వల్ల మైనర్ నుంచి మేజర్ వరకు మన ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి. డిపెండింగ్ ఆన్ ద బాడీ, అంటే ప్రతి ఒక్క శరీరము డిఫరెంట్ గా రియాక్ట్ అవుతుంది. కాబట్టి డిపెండింగ్ ఆన్ ఈచ్ ఇండివిజువల్ మనకు హీట్ వేవ్ ఉష్ణోగ్రత అన్నది ఎఫెక్ట్ పడచ్చు. కాబట్టి మెయిన్ గా ఆరోగ్య సమస్యలు అంటే మామూలు హీట్ రెగ్యులేషన్ అనేది మనకు హైపోథాలమస్ అని బ్రెయిన్ లో ఉంటుంది, దాని హీట్ రెగ్యులేషన్ సెంటర్ అంటారు. సో వీఆర్ అ వార్మ్ బ్లడెడ్ అనిమల్స్. సో మనకు శరీరము వీ కెన్ కంట్రోల్ అవర్ టెంపరేచర్ విద్ ఇన్ అ నారో రేంజ్, అంటే ఒక రేంజ్ లోనే మనకు మన శరీర ఉష్ణోగ్రత కంట్రోల్ లో ఉంటుంది. కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ అన్నవి కొన్ని వాటి ఉష్ణోగ్రత బయట ఉష్ణోగ్రత బట్టి వేరీ అవుతుంది. ఇక్కడ మనకు మెయిన్ గా హైపోథాలమస్ అన్నది మన శరీర ఉష్ణోగ్రతని నియంత్రిస్తుంది, తర్వాత అది దానికి మన శరీర బయట ఉష్ణోగ్రత బట్టి అడ్జస్ట్ అవుతుంది. సో కాబట్టి మనకు మామూలుగా హీట్ జనరేషన్ అన్నది మనకు బాడీలో నిరంతరం మన చేసే యాక్టివిటీస్ వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగే హీట్ డెసిపేషన్ అన్నది కూడా, అంటే ఒకవేళ ఎక్కువ హీట్ ఉత్పత్తి అయినా మన బాడీలో కన్వెక్షన్, స్వెట్టింగ్ వీటి ద్వారా ఖచ్చితంగా హీట్ బయటికి పోతుంది. సో మనకు మెయిన్ గా మైనర్ హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు, అంటే హీట్ ఎగ్జాస్ట్ అంటారు దీన్ని, మనకు ఏమవుతుందంటే శరీరంలో నీరు, ఎలక్ట్రైట్లు కోల్పోతాము, డిహైడ్రేషన్ వస్తుంది, తర్వాత అలాగే రక్త ప్రసరణలో మార్పులు జరుగుతాయి, గుండెపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, తర్వాత అలసట, తలనొప్పి, ఇలా చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వాటిలప్పుడు మనం జాగ్రత్తగా తీసుకొని వాటిని ముందుగానే గుర్తిస్తే మనకు హీట్ స్ట్రోక్ వంటి ప్రమాద పరిస్థితుల్ని నివారించవచ్చు.
1: మేడం, హీట్ స్ట్రోక్ లేదా హీట్ ఎగ్జాక్షన్ అంటే ఏంటి? సో వాటి ముఖ్య లక్షణాలు ఏమిటంటారు?
0: హీట్ స్ట్రోక్ అన్నది ఇట్ ఇస్ ద ఇనీషియల్ పార్ట్ ఆఫ్ హీట్ స్ట్రోక్ అండి. ఇది ప్రారంభ దశలో కనిపించే పరిస్థితి. ఇది ఎక్కడ ఏమిటంటే శరీరం అధికంగా చెమట పట్టడం వల్ల నీరు, ఉప్పు కోల్పోతుంది. అంటే చెమట పట్టి డ్రై స్కిన్ కనిపిస్తుంది. ఫస్ట్ ఏంటంటే శరీరం అధికంగా చెమట పట్టి నీరు కోల్పోయిన తర్వాత విఫి, డ్రై అంటే చర్మం అంతా బాగా పొడి పారిపోవడము, తర్వాత బలహీనత, తల తిరగడము, వాంతులు, ఇవన్నీ కూడాను హీట్ ఎగ్జాక్షన్ లక్షణాలండి. ఈ దశలో సరైన చికిత్సతో పూర్తిగా కోల్పోవచ్చు. సో లేకపోతే ప్రమాదకరమైన పరిస్థితి అయిన హీట్ స్ట్రోక్ లోకి దారితీస్తుంది.
1: మేడం, ఎక్కువ ప్రమాదంలో ఉండే వర్గాలు ఎవరు అంటారు?
0: ఎక్కువగా ఏ వర్గాలు అంటే ఎక్కువ మాన్యువల్ లేబరర్స్ అండి. పైగా మనకి హీట్ లో వేడిలో పనిచేస్తూ ఉంటారు కదండి, ఈ బిల్డింగ్ వర్క్స్ కానీ, తర్వాత ఫార్మర్స్ చేసే పనులు వాళ్ళు ఎక్కువగా, తర్వాత ఏజెస్, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్, చిన్నపిల్లలు పైగా వృద్ధులు, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా హీట్ స్ట్రోక్ కి గురయ్యే అవకాశం. తర్వాత కొన్ని కొన్ని మెడికేషన్స్ తీసుకుంటున్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉన్నది, హీట్ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.
1: మేడం, హీట్ వేవ్ వల్ల డిహైడ్రేషన్ ఎలా వస్తుంది, దాని లక్షణాలు ఏమిటి?
0: సో డిహైడ్రేషన్ వల్ల మనకు ఎక్కువ నీరు, ఉప్పు కోల్పోవడం వల్ల, చెమటలు పట్టి ఎక్కువ నీరు, ఉప్పు కోల్పోవడం వల్ల వచ్చే పరిస్థితి అనేది. ఈ డిహైడ్రేషన్ లక్షణాలు మనకు ఆల్రెడీ తెలుస్తుంది. యూరిన్ ఫస్ట్ చెమట పట్టకపోవడం, తర్వాత పెదాలు, తర్వాత నాలుక ఎండిపోవడం, ఎక్కువ దాహం వేయడం, యూరిన్ బాగా హై కలర్ లో కానీ చాలా లేకపోతే తక్కువగా రావడం, ఇవన్నీ కూడాను డిహైడ్రేషన్ లక్షణాలండి.
1: మేడం, సాధారణంగా ప్రజలు హీట్ వేవ్ నుంచి రక్షణ పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: హీట్ వేవ్ వల్ల మెయిన్ గా ఏంటంటే హీట్ వేవ్ ఉన్నప్పుడు మనకు దాహం అనిపించకపోయినా ఎక్కువ ద్రవాలు తీసుకోవాలి. నార్మల్ వాటర్, బటర్ మిల్క్, కొబ్బరి నీళ్లు, ఇలా బయట అంటే ఇవన్నీ కూడాను రక్షణగా. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనము గొడుగు పెట్టుకుని వెళ్ళడం, లేకపోతే టోపీ పెట్టుకుని వెళ్ళడం, ఇవన్నీ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఎక్కువ శాతం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటికి వెళ్లకుండా ఉండడము, లైట్ కలర్ దుస్తులు ధరించడము, తర్వాత గాలి సర్క్యులేట్ అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ పిల్లలు కానీ వృద్ధులు కానీ వీళ్ళు ఎండకు గురి కాకుండా చూసుకోవాలండి. ఇది మెయిన్ గా మనకి డిహైడ్రేషన్ నుంచి రక్షణ చర్యలు.
1: మేడం, ఒకవేళ ఈ యొక్క ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటికి వెళ్లాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తూ వాళ్ళు బయటికి వెళ్లాలంటారు?
0: ఎండ సమయంలో మనం మామూలుగా 12 నుంచి 3 వరకు బయటికి వెళ్ళకపోవడమే ఉత్తమం అండి. ఆ టైంలో మనకు ఎండ ఎక్కువగా ఉంటుంది. తర్వాత తప్పకుండా వెళ్లాల్సి వస్తే లైట్ కలర్ దుస్తులు, ఎందుకంటే లైట్ కలర్ దుస్తులు మనకు ఎండను రిఫ్లెక్ట్ చేస్తాయి, అలాగే డార్క్ బ్లాక్ కలర్ దుస్తులు మనకు ఎండను అబ్జార్బ్ చేస్తాయి. సో కాబట్టి లైట్ కలర్ దుస్తులు వేసుకోవాలి. తర్వాత తప్పకుండా మనకు రక్షణగా ఒక గొడుగు తీసుకెళ్ళాలి. తల కప్పుకునే విధంగా ఒక టోపీ కానీ ఒక గుడ్డ కానీ వాడాలి, ఎందుకంటే మనకు శరీర భాగంలో తల అన్నది హీట్ డిసిపేషన్ గానీ హీట్ కన్సర్వేషన్ గానీ ఒక మెయిన్ పాయింట్. కాబట్టి అతి చలి ప్రదేశాలకు వెళ్ళినా కూడాను తలకు మనకు జాగ్రత్తగా కప్పుకోవాలి. తర్వాత కళ్ళకు రక్షణ ఇవ్వాలండి. కళ్ళకు మనకు మెయిన్ గా కళ్ళు కూడా అవకాశం ఉంది కాబట్టి కళ్ళకు అవసరమైతే గాగుల్స్ కానీ లేకపోతే ప్లెయిన్ గా మనకు కూలింగ్ గ్లాసెస్ కానీ ఇవి పెట్టుకోవాలి. తర్వాత సాధ్యమైనంత వరకు పని బయటికి వెళ్ళినప్పుడు నీడలోనే ఉండాలి, ఎక్కువ ఎండను ప్రివెంట్ చేయాలి. తర్వాత ప్రతి 20-30 నిమిషాలకి నీళ్లు తాగాలి, ఏదో ఒక ద్రవ పదార్థం కూడా తాగొచ్చు. సో ఇది ఈ జాగ్రత్తలు మనం కొంచెం పాటించినట్టు అవుతే ఈ ఎండ సమయంలో ఈ హీట్ వేవ్ నుంచి రక్షించుకోవచ్చు. మెయిన్ గా హీట్ అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు అవసరమైతేనే బయటికి వెళ్ళడం ఉత్తమం అండి.
1: మనం మరి ఈ కాలంలో రోజుకు ఎంత శాతం నీరు త్రాగాలి అంటారు? అదే విధంగా మనం చూస్తున్నాం ఈ రోజుల్లో ఈ యొక్క అధిక వేడిమి ఉన్న సమయంలో మనం బయటికి వెళ్తే కనుక అందరూ కూల్ డ్రింక్స్ వైపు వెళ్ళిపోతూ ఉన్నాం. సో అలా కూల్ డ్రింక్స్ తీసుకోవడం మంచిదంటారా?
0: సో వాటర్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ అండి. దేనికైనా కూడాను జబ్బుకైనా ఏదైనా కూడాను వి అడ్వైజ్ ఆల్ పేషెంట్స్ టు డ్రింక్ టేక్ మోర్ వాటర్. కాబట్టి ఎక్కువ నీరు తీసుకోవాలి, మినిమం 4 లీటర్స్ నీళ్లు తాగితే, 4-6 లీటర్స్ నీళ్లు తాగితే మంచిదండి. లేదు ఇంకా ఎక్కువ తీసుకుంటే వెళ్ళని కూడా నథింగ్ ఇస్తాయి. కానీ ఇది మనకు చాలా జాగ్రత్తగా, కొన్ని డిసీజెస్ క్రానిక్ ఇల్నెసెస్ ఉంటాయి, హార్ట్ డిసీజెస్ కానీ రీనల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ నీరుని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే యూరిన్ అవుట్పుట్ బట్టి వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత అదే 4-6 లీటర్స్ తీసుకో, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడాను తీసుకోవాల్సిన ద్రవాలు కొబ్బరి నీళ్లు. అంటే వీటిలో మన కొబ్బరి నీళ్ళలో మెయిన్ గా పొటాషియం బాగా ఉంటుంది. సో కొబ్బరి నీళ్ళు తీసుకోవడము మనకు అది నీరసాన్ని కూడా తగ్గిస్తుంది కొబ్బరి నీళ్లు. తర్వాత మజ్జిగ, సో బటర్ మిల్క్ అన్నది ఈ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. నెక్స్ట్ నిమ్మరసము, ఉప్పు, అంటే ఉప్పు కూడా మనకి ఇది సోడియం ఉంటుంది కాబట్టి నిమ్మరసము ఉప్పు కలిపి కూడా తీసుకోవచ్చు. అలాగే మనకు మన గవర్నమెంట్ అందించే ORS ద్రావణం కూడా చక్కగా తీసుకుంటూ ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఈ మీరు చెప్తున్నారు ఈ కూల్ డ్రింక్స్ తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ అనేవి డెఫినెట్ గా 200% అవాయిడ్ చేయాలండి. వీటి వల్ల నష్టం ఎక్కువ ఉంది కానీ ఉపయోగం ఏమీ లేదు. వీటి హై కార్బోహైడ్రేట్ బెవరేజెస్ అంటారు, ఇవి దాహం తీర్చకపోగా అవి ఇంకా నష్టపరుస్తాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కూల్ డ్రింక్స్ అయితే 100% తీసుకోకూడదండి.
1: మేడం మరి ఈ కాలంలో మనం తినే ఆహారంలో ఏమైనా మార్పులు చేసుకోవాలంటారా?
0: ఆల్రెడీ ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరికి కూడాను స్పైసీ ఫుడ్లు అవి కారాలు మసాలాలు ఎవరికి కదండి, అది రొటీన్ గా ఖచ్చితంగా అధిక మసాలా తర్వాత ఫ్రైడ్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఇవి అవాయిడ్ చేయాలండి. తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ అన్నవి ఇప్పుడు పిల్లలు సెలవులు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ కూడా ఆర్డర్స్ పెట్టుకుని వచ్చేసి చాలా ఈజీ అవైలబిలిటీ వల్ల ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు, అది కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఫాస్ట్ ఫుడ్స్ అనేవి బికాస్ ఆ స్టోరేజ్ టెంపరేచర్ వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి ఫుడ్ అనేది మనం రీసెంట్ గా కూడా చూసాము ఫుడ్ రిక్వైర్డ్ టెంపరేచర్ లో స్టోర్ అవ్వకపోతే కిన అది విషం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్ గా ఈ నాన్ వెజ్ ఫుడ్ అనేది బయట మనకు పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు కూడాను మనం ఆ రిక్వైర్డ్ టెంపరేచర్ లో స్టోర్ చేయకపోతే ఇట్ లీడ్స్ టు డెడ్లీ కాన్సిక్వెన్సెస్. కాబట్టి ఖచ్చితంగా ఫాస్ట్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయాలి. కాఫీ టీ అనేవి ఇంక్రీజ్ ద వాటర్ కంటెంట్ ఆఫ్ ద బాడీ, అంటే నీరు శాతం తగ్గిస్తాయి కాబట్టి కాఫీ టీ ఖచ్చితంగా తగ్గించుకుంటే మంచిది. ఇంకా ఫైనల్ గా ఆల్కహాల్ అనేది ఈ డిహైడ్రేషన్ ని పెంచుతుంది, తర్వాత శరీర ఉష్ణోగ్రతను కూడా పెంచుతుంది. కాబట్టి ఈ ఆల్కహాల్ అనేది కన్సంప్షన్ అనేది అవాయిడ్ చేస్తే చాలా మంచిది.
1: మేడం ఎవరైనా హీట్ స్ట్రోక్ కి గాని గురైతే కనుక వెంటనే మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
0: హీట్ స్ట్రోక్ నార్మల్ గా నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసిన పేషెంట్స్ అండి రొటీన్ గా మాన్యువల్ లేబరర్స్ వస్తారండి, రొటీన్ గా మా వార్డ్స్ కి అది కూడాను. తర్వాత వాళ్ళకి మెయిన్ గా ఏం చేయాలంటే, అంటే జనరల్ పబ్లిక్ ఏం చేయాలి

0: వాళ్ళు వెంటనే చల్లని ప్రదేశానికంటే ఒక చెట్టు నీడకి మనిషిని తరలించాలి. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు అంటే ఎవరైనా బయట జబ్బు పడినప్పుడు మనం వెంటనే ఫస్ట్ ఐడియా హీట్ స్ట్రోకే అని భావించుకుని వాళ్ళని చల్లని ప్రదేశానికి తీసుకెళ్లాలి. తర్వాత బిగుతుగా ఉన్న బట్టలు, టైట్ గా ఉండే క్లాతింగ్స్ అన్ని కూడాను లూజ్ చేయాలి, తడిలించాలి. తర్వాత బెస్ట్ పద్ధతి ఏంటంటే వాళ్ళు ఒకవేళ స్పృహలో ఉంటే వాళ్ళకి అందించవచ్చు నీటిని లేకపోతే ద్రవ పదార్థాలని. లేదు ఆయన మగతగా ఉండడం ఉన్నారనుకోండి, చల్లని నీళ్లతో శరీరం అంతా కూడాను తడపాలి. ఇది మెయిన్ గా మనం అంటే బాడీ కూలింగ్ అన్నది ఇంపార్టెంట్ ఈ స్టేజ్ లో. సో కాబట్టి రికరెంట్ గా శరీరాన్ని మనం చల్లని నీటితో తడపగలగాలండి. ఇంటి వద్ద చేయగలిగేది కూడాను మెయిన్ గా ఏం చేయాలంటే యాక్సిలాలోను గ్రాయిన్ లోను మనం ప్యాక్స్ పెట్టాలండి. మెడ కింద ఐస్ ప్యాక్స్ పెట్టాలి. ఐస్ ప్యాక్స్ పెట్టి బాడీని తడి బ్లాంకెట్స్ తో కప్పాలి. ఇవి ఇంటి వద్ద చేసుకోగలిగిన ట్రీట్మెంట్ అండి మనకు.
1: మనం చూస్తూ ఉంటాము రైతులు, కార్మికులు, సో ఇటువంటి వారు బయట పని చేస్తూ ఉంటారు ఎక్కువ సమయంలో. సో అలాంటి వారికి మీరు ఎలాంటి సూచనలు అందిస్తారు ప్రత్యేకంగా?
0: ఈ బయట పని చేసే వాళ్ళకి నేను ఇదివరకు చెప్పినట్టు వాళ్ళు ఖచ్చితంగా అండి మధ్యాహ్నం లేబర్ మాత్రం 12-3 మాత్రం హెవీ వర్క్, డైరెక్ట్ గా ఎండలో పనిచేసేది పరిస్థితులు కొంచెం తగ్గించుకోవాలి. తర్వాత వాళ్ళకి మెయిన్ పాయింట్ ఏంటంటే దాహం వేయదండి. దాహం వేయకపోయినా కూడాను ప్రతి అరగంటకి ఒకసారి మనం ద్రవ పదార్థాలు ఖచ్చితంగా తీసుకోవాలి. సో కాబట్టి అదొకటి మెయిన్ అండి. వాళ్ళకి దాహం కలగకపోయినా కూడాను ఇది తీసి, తర్వాత ఈ కాఫీలు టీలు ఇవి ఎక్కువ తాగుతూ ఉంటారు వాళ్ళు, అది అవాయిడ్ చేస్తే మంచిది. తర్వాత పని చేసేటప్పుడు కూడాను కాటన్ డ్రెస్సెస్ ఇలాంటివి టైట్ గా ఉన్న బట్టలు కాకుండా లూజ్ గా ఉన్న బట్టలు అవి వేసుకుంటే మంచిది. ఎస్పెషల్ గా మన రైతులు వాళ్ళు ఈ పురుగులు పందులు ఇవన్నీ కూడాను ఈ టైంలో కాకుండా సాయంత్రం టైంలో కానీ ఉన్న వేరే టైంలో ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే పొలం పనులు కానీ ఇవి కూడాను ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో చేసుకుంటే మంచిది.
1: మేడం, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ యొక్క రైతులు, కార్మికులతో పాటు పిల్లలు, వృద్ధులకు మీరు ఎటువంటి సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు?
0: పిల్లలు అన్నది వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి ఈ సమ్మర్ లో ఖచ్చితంగా పిల్లలు అందరూ కూడా ఒకే చోట ఇదయ్యి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఎండల్లో. వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి మెయిన్ గా మనకు ప్రొటెక్షన్, సో నివారణ ఇంపార్టెంట్. సో ప్రొటెక్షన్ అన్నది ఏ దెబ్బకైనా ప్రివెన్షన్ అన్నది ఇంపార్టెంట్. సో హీట్ ఎగ్జాస్షన్ కానీ హీట్ స్ట్రోక్ కానీ గురే అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ కూడాను చేపట్టి వాళ్ళని ఇవ్వచ్చండి. మరీ చిన్నపిల్లలు లేకపోతే ఇన్ఫాంట్స్ బిలో 5 ఇయర్స్ అవుతే ఏమన్నా ప్రాబ్లం వచ్చినా వెంటనే పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. హీట్ ఎగ్జాస్షన్ ఇప్పుడైతే పేషెంట్ యొక్క ఓరియంటేషన్ అంటే డ్రౌజీ అయిపోతారో పేషెంట్, లేకపోతే పేషెంట్ చెమట పట్టడం లేదో మనిషికి, ఎప్పుడైతే మనిషి కన్ఫ్యూజ్డ్ గా ఉంటారో, ఎప్పుడైతే యూరిన్ తక్కువ అయిపోతుందో, ఎప్పుడైతే బాడీ నార్మల్ స్వెట్టింగ్ ఉండదో, ఇవన్నీ కండిషన్స్ కూడా ఇమ్మినెంట్ సైన్స్ ఆఫ్ హీట్ స్ట్రోక్ అండి. ఇమ్మినెంట్ సైన్స్ ఆఫ్ హీట్ స్ట్రోక్ కాబట్టి వెంటనే వచ్చి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి వీళ్ళకి వైద్యం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
1: మేడం, కార్యక్రమంలో చివరిగా హీట్ వేవ్ సమయంలో ప్రజలకు మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏంటి?
0: హీట్ వేవ్ సమయంలో యాక్చువల్ గా బయటికి వెళ్ళకపోవడం, మెయిన్ గా ఈ డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, ఈ హై టెంపరేచర్ ఉన్నప్పుడు బయట అవాయిడ్ చేయడం, హై డైట్ కంట్రోల్ ఆయిలీ ఫుడ్స్, బయట ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్ ఇవన్నీ కూడాను అవాయిడ్ చేయడం, వీలైనంత వరకు కూడాను మనం ఎక్కువ హెల్దీ లిక్విడ్స్. హెల్దీ లిక్విడ్స్ అంటే ఫస్ట్ లో మనకు వాటర్, మజ్జిగ, తర్వాత కొబ్బరి నీళ్లు ఇలాంటివి తరచుగా తాగడం, తర్వాత ముసలి వాళ్ళు పిల్లలు ఉన్న ఇళ్లలో జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవడం, ఎక్స్ట్రా కేర్ ఇవ్వడం వాళ్ళకి, ఇవి మెయిన్ అండి.
1: మేడం, ఇంతవరకు ఇలాంటి ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని హీట్ వేవ్స్, వడగాలులు నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తి సమాచారం మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: నమస్తే అండి, థ్యాంక్ యూ.
1: ఇంతవరకు హీట్ వేవ్స్, వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఆర్ నివేదిత గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి

0: హలో,
1: హలో మేడం,
0: చెప్పండి. నమస్తే అండి.
1: ఇవాళ మీ ప్రోగ్రామ్ అనేది బాగుందండి. ఏ పాటలు ప్రసారం చేశారు కానీ బాగున్నాయి. అంటే వెళ్ళలేదు, లాస్ట్ పాట పార్వతి పరమేశ్వర సినిమా కావాలండి నాకు. నా పేరు అగ్రవాల్ పిల్లదండి, నేను బ్లైండ్ అండి, చిన్నంబార్ బీజ్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: అలాగేనండి. పార్వతీ పరమేశ్వర్లు చిత్రం నుండి మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ అమ్మా. 40 సంవత్సరాలు చేస్తున్నావా రేడియో కార్యక్రమం?
0: చాలా సంతోషం.
1: విజయనగరం జిల్లా గొర్రెల మండలం ఆనందపురం మీసాల అప్పలనాయుడిని ఆరమిస్తామా.
0: చెప్పండి అప్పలనాయుడు గారు.
1: అయ్యా, అనురాగ దేవతలో సూసుకోపజలంగా.
0: అలాగేనండి, మీరు కోరిన
1: అమ్మా. నమస్తే.
0: నమస్తే అండి.

శ్రోతలు పాటిన్ ఫోన్ ఇన్ లైవ్ పాటల ప్రోగ్రాం కార్యక్రమం విన్నారు. పాటల పల్లెకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:30. ఇప్పుడు 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమాలు సస్యవేదం రూపకం వింటారు. రచన డాక్టర్ కొల్లూరు సూర్యనారాయణ, నిర్వహణ శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు, శ్రీ ఏబి ఆనంద్. వినండి సస్యవేదం రూపకం.

సునిశిత పరిశీలనా దృష్టికి ఓ మచ్చు తునక. మన తెలుగు కవి దోనయామాచుని పుణ్యమా అని ఆషాఢమాసపు తొలి దినం విశిష్టత జనసామాన్యానికి అర్థమైంది.

0: ఆషాఢశుద్ధపాడ్యమినాడు గోధూళి వేళలో పశ్చిమాన మేఘాలు దట్టంగా పట్టినట్లయితే ఆ ఏడు కరువన్నదే ఉండదట. ఆనాటి మేఘానికి అంత శక్తి ఉంది కనుకనే కాళిదాసు తన కావ్యంలో ఆ మేఘానికి అంత విశిష్టత కల్పించాడు. అందుకే నాయకుడైన యక్షుడు తన సందేశాన్ని ప్రియురాలికి పంపడం కోసం ఆ మేఘాన్నే ఎంపిక చేసుకున్నాడని మన కవి దోనయామాత్యుడు విశ్లేషించాడు. దోనయామాత్యుడు క్రీస్తు శకం 1350 ప్రాంతంలో సింహాచలంలోనే ఉండేవాడని చరిత్ర చెబుతోంది. కళింగాంధ్ర సామ్రాజ్యంలో మధ్యప్రాంతంగా ఉన్న యలమంచిలి రాజ్యం ఇప్పటి విశాఖలోని శారదా వరాహ నదుల మధ్యన ఉండేది. అందమైన పర్వత సానువుల మధ్య సుందరమైన నదీ జలాలతో దిమిలి వంటి రేవు పట్టణాలతో అలరారుతున్న ఆ యలమంచిలి రాజ్యాన్ని తెలుగు చాణక్య ప్రభువు 3వ ఉపేంద్రదేవుడు ఏలుతున్న రోజులవి.
1: యలమంచలి రాజ్య భూపాల
2: శ్రీ వరవరాహ లాంఛనేక్షణ
1: చాళుక్య కుల సర్వలోకాభిరామ
2: శ్రీ శ్రీ శ్రీ 3వ ఉపేంద్ర దేవ భూపతుల వారికి జై భవ దిగ్గి జై భవ.
3: సభికులెల్లరూ ఆసీనులు కండు. ఈ నిండు కొలువులోనున్న మంత్రి సామంత కవి గాయక పండిత ప్రకాండులకెల్లరకు ఒక శుభవార్త. మనకు బద్ధ విరోధి దుర్మార్గుడు అయిన ఆ కామవరపు కోట కొప్పులపతిరాజు మా ధాటికి తాళలేక కాలికి బుద్ధి చెప్పాడు. ఇక తాను బ్రతికుండగా మనపై తిరుగుబాటు చేయడం కల్ల.
4: ఫళ రాజా ఫళ, మీరన్నది ముమ్మాటికి నిజం. పొరుగురాజు కాలికి బుద్ధి చెప్పడంతో రాజ్యంలో పరిస్థితులు కూడా సర్దుకున్నాయి ప్రభు.
3: మంత్రివర్యా, ఈ 7 పంటల దిగుబడులు ఎలా ఉన్నాయి? రైతులు భూమిశిస్తును సక్రమంగా చెల్లిస్తున్నారా? మన కోశాధికారి ఏమంటున్నారు?
4: మీ కనుసన్నల్లో ఈ యలమంచిలి రాజ్యం 3 పువ్వులు 6 కాయలుగా శోభిల్లుతోంది. పుడమి తల్లి పులకరించి సిరులవాన కురుస్తోంది ప్రభు. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఇబ్బడి ముప్పడిగా పంటలు పండాయి. బంజరు భూములు, మెట్టభూములు కూడా నీటి వసతిని పొంది పల్లపు భూములకు దీటుగా పంటలు అందిస్తున్నాయి. కొన్ని 100 పుట్లు తూములో పంట భూమి విస్తీర్ణం పెరిగింది. నేల స్వభావాన్ని, జలాధారాన్ని బట్టి కాక ఈ 7 చిన్న పెద్ద రైతులందరూ భూమిశిస్తులు చెల్లించారు ప్రభు. ధనాగారం సుష్ఠుగా పరిపుష్టంగా ఉంది ప్రభు.
3: ఆశ్చర్యంగా ఉందే, బంజరు భూములు నీటి వసతిని పొందటమా? రైతులందరూ విరివిగా శిస్తులు చెల్లించారా? ఇది ఎలా సాధ్యమైంది మంత్రివర్యా?
4: ప్రభువులు చిత్తగించాలి. ప్రజలలో ఇన్ని తెలివితేటలు అవ్వటానికి కారణం మన కవి దోనయామాచ్యుల వారి ప్రభు.
3: దోనయామాచ్యుల?
4: అవును ప్రభు. వీరు పల్లె పల్లె తిరుగుతూ రాబోయే వర్షాల గురించి, వ్యవసాయ పద్ధతుల గురించి, రైతులకు తెలియని విషయాలు ఎన్నింటినో ప్రజలకు బోధించి రాజ్యంలో శస్యవృద్ధికి ప్రచారం చేశారు ప్రభు.
3: అలాగా
4: అంతేకాదు ప్రభు, భూమి ఉపరితలంలో పడ్డ వర్షపు నీటితో నేల వాలును బట్టి 2 కొండల మధ్యని ఆనకట్ట వేసి జలాశయాలను నిర్మించి నీటి కాలువల తీరుతో బీడు భూములను సైతం సారవంతం చేస్తున్నారు ప్రభు.
3: భేష్ మహామంత్రి భేష్, మేమా దోనయామాచ్యుల వారిని చూడగోరుతున్నామని వెంటనే కబురు చేయండి. వర్షశాస్త్ర విషయాలను వారి ముఖత వినాలని మా మనస్సు ఆరాటపడుతోంది.
4: చిత్తం ప్రభు. దోనయామాచ్యుల వారు మీ దర్శనార్థమై ఇక్కడే వేచి ఉన్నారు ప్రభు.
3: అలాగా, వెంటనే ప్రవేశపెట్టండి.
4: చిత్తం ప్రభు.
5: చాళుక్యకుల సర్వలోకాభిరాములు శ్రీ శ్రీ శ్రీ 3వ ఉపేంద్రదేవ భూపతుల వారికి ఇవే మా నమస్సుమాంజలులు.
3: దయచేయండి దోనయామాచ్యా.

ఆహా, ఆషాఢమాసపు తొలి దినాన్ని ఎంత చక్కగా వర్ణించాడు కవికుల గురువు కాళిదాసు. ప్రకృతి కావ్యంలో తలవంచుకుని ముగ్ధ మనోహరంగా నిలిచిపోయింది కదూ. అవును, ఇది మన పూర్వుల

0: మా పట్ల మీకున్న ప్రేమ, మన రాజ్యక్షేమం పట్ల విధేయత, కర్షకుల మీద మీరు కనబరిచిన ప్రకృతి సహజమైన మర్యాద మమ్ములను ముగ్ధులను చేశాయి. మీతోటి కవులు రసరమ్య కావ్య సృష్టికి కంకణం కట్టుకుని జనసామాన్యానికి అందనంత ఎత్తుకు ఎగబ్రాకుతూ ఉంటే, మీరు అందరి కడుపులు నింపి పట్టెడు మెతుకులందించే వర్షశాస్త్రాన్ని సగటు మనిషి అందుబాటు కోసం కావ్య సృష్టి చేయడం నిజంగా మమ్మల్ని ఎంతో ఆనందపరిచింది కవివరేణ్య.
1: ప్రభువులకు మా పట్ల గల వాత్సల్యానికి కృతజ్ఞుణ్ణి. ఏలిన వారి దయావిశేషాల కారణంగానే నా ఈ సస్యానందం కావ్య సృష్టి సాధ్యమైంది ప్రభు. అనితర సాధ్యమైన కావ్య ప్రయోజనాన్ని నిర్దేశించి లోక కళ్యాణాన్ని సాధించడమే నా జీవిత లక్ష్యం ప్రభు.

0: లెస్సగా పలికితిరి కవివరేణ్యా, లెస్సగా పలికితిరి. మీ కవితాగానామృతాన్ని గ్రోలిన పెదప మీ సస్యానంద కావ్య విశేషాలను ఇంకా ఇంకా వినాలని మా మనసు ఉత్సుకత నందుతున్నది.
1: చిత్తం ప్రభు, తమానతి గ్రహరాశుల వివిధ గతుల కారణంగా నక్షత్రాల్లో, ఆకాశంలో, మేఘాల్లో, గాలుల్లో, వాతావరణంలో, ఆ వాతావరణం అంటుకొని ఉన్న మానవజాతిలో సంభవించే పరస్పర సంబంధాలని, వాటి ప్రభావాలను ఇందులో స్పష్టంగా వివరించాను ప్రభు.
2: కవివరేణ్య, ప్రకృతిలోని ఈ విలక్షణమైన మార్పులు వర్షాగమనానికి సంకేతాలన్నది శాస్త్రపరంగా రుజువు అవుతుందంటారా?
1: చిత్తం, ప్రకృతిలోని మార్పుల వల్లే కాదు మంత్రివర్య, పశుపక్ష్యాదులు వాటి వాటి స్వభావానుగుణంగా రాబోయే ప్రమాదాలను పసిగట్టి ముందుగానే తెలియచేస్తాయన్నది మన పూర్వుల పరిశీలన.
0: చిత్రంగా ఉందే.
1: అంతేకాదు ప్రభు, ఉన్నట్లుండి నూతిలోని నీటి మట్టం ఊహించనంత ఎత్తుకు పెరిగినా తరిగినా అది భూకంపానికి ముందు సూచనే ప్రభు. మెటకపలు ఆకాశం వైపు తలను ఎత్తి చూపిస్తూ అరవడం, మైదానాల్లో తిరిగే జంతువులు నీళ్లలో దిగి చిందులు వేయడం, తామరుల పుప్పొడిలో తొండలు పొరలాడడం, చిరుచేపలు ఎగిరిపడడం, నాగులు విడివడక పెనవేసుకోవడం, పశువులు పుట్టలకు మెట్టలకు ఎగబడడం రాబోయే వర్షానికి సూచనలే ప్రభు.
0: అలాగా
1: అంతెందుకు ప్రభు? పొలిమేర్లలోని పశువులు తోకలెత్తుకొని చెవులు నిక్కబడుచుకొని అంబారావాల్తో హడావుడిగా గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నా, చీమలు ముక్కులతో గుడ్లు కరుచుకొని బారులు తీరి వెడుతున్నా వర్షం పడబోతుందనే లెక్క ప్రభు.
0: జీవరాశుల స్వభావాల సంగతి సరే, ఇవన్నీ శాస్త్రబద్ధమేనంటారా దోనయామాచ్య?
1: చిత్తం మహారాజా, కురవబోయే వర్షాన్ని ముందే తెలుసుకోవడం కోసం తులాపరీక్ష లాంటి ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి.
0: ఏమిటి తులాపరీక్ష?
1: అవును ప్రభు,

0: ఈరోజు మీ రాకకు గల ఆంతర్యం ఏమిటో మాకు ఇప్పుడు అవగతమైంది. మీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడు మా సమక్షంలో మీరు ఆ ప్రయోగాన్ని చేసి చూపగలరా?
1: మహాప్రసాదం ప్రభు, కానీ ఒక్క మనవి.
0: ఏమిటది?
1: శిల్పకళా సంపదకు పుట్టిల్లు, మీ ఇలవేల్పు అయిన శ్రీ ధర్మలింగేశ్వర ఆలయ ప్రాంగణ

0: బయలు ప్రదేశాలే ఈ ప్రయోగానికి సరైన స్థలం ప్రభు.
1: ఆహా, అలాగా దోనయామాచ్చా?
0: అవును ప్రభు.
1: సరే మంత్రివర్య, ప్రయాణానికి సన్నాహాలు చేయించండి.
2: చిత్తం ప్రభు.

0: ఆహా, ఏమి ప్రకృతి సౌందర్యం! గగనతలాన స్వైరవిహారం చేయుచున్న నిండు పున్నమి జాబిలి చంద్రవంశీయులమైన మాకు స్వాగతం పలుకుతున్నట్లుంది. భేష్ మహాకవి భేష్, కవుల అంతరంగం మాకు బోధపడింది. జాగేలా, కానివ్వండి.
1: మహారాజా, ఒక్క మబ్బుతునకు అడ్డు వచ్చినా మన ప్రయోగానికి ఆటంకమే. ఇదే సరి అయిన సమయం. ఇదిగో ప్రభు, ఈ పిడికెడు దూదిని, ఆ నిండు చంద్రుని సాక్షిగా ఇక్కడే ఈ శిల్పం చెంద ఉంచుతున్నాను. తిలకించండి. ఆ, ఇంకా ఈ పని అయిపోయినదే. ఇప్పుడు ఆలయ ప్రాంగణంలో విశ్రమించి వేకువజామునే లేచి సూర్యోదయానికి పూర్వమే దీన్ని పరీక్షిద్దాం.
0: సరే, ఇవాళ్ళకి విశ్రమిద్దాం. రేపటి ప్రదోష వేళ మళ్ళీ మనమంతా ఇక్కడ సమాయత్తం అవుతున్నాం.
1: అలాగే ప్రభు, చిత్తం ప్రభు.

చూశారా ప్రభు, శిల్పం వద్ద ఉంచిన దూది మంచుకు తడిసి ఎలా దగ్గరయ్యిందో అంతంత మాత్రమే నీరు పట్టింది. దూదైతే పూర్తిగా తడిసి ముద్దవలేదు.

0: ప్రభు చూస్తున్నారు కదా, దూది నుంచి నీటి ధార కారడం లేదు ప్రభు, నీటి బిందువులు మాత్రమే చుక్కలు చుక్కలుగా పాత్రలో పడుతున్నాయి.
1: అవును,
0: నిరుడు చేసిన ప్రయోగంలో దూదు నుంచి నీరు ధారగా కారింది, ఫలితంగా వర్షాలు బాగా కురిశాయి. ఇప్పుడు ఈ పాత్రలో పడ్డ నీటి శాతాన్ని ద్రోణ ప్రమాణంలో లెక్కగట్టి గమనిస్తే వచ్చే ఏడు మన రాజ్యంలో వర్షం మధ్యస్థంగా ఉంటుందని తేలింది ప్రభు.
1: ఈ అనంత విశ్వాన్నే ప్రయోగశాలగా భావించి ప్రకృతి లక్షణాలను కాచి వడబోసి సునిశ్చిత బుద్ధితో విశ్లేషించి ఖగోళ జ్ఞానంతో సమ్మిళితం చేస్తే తప్ప ఫలితాలను ఇంత ఖచ్చితంగా నిర్ణయించలేం. ఇలాంటి ప్రయోగాలు ఇంకేమైనా ఉన్నాయా కవివరేణ్య?
0: ఒకటా రెండా ప్రభు, ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. పతాకాలను నిలిపి వాయుప్రసారాన్ని కనిపెట్టి కూడా వర్ష నిర్ణయాన్ని సస్య ప్రమాణాన్ని తెలుసుకోవచ్చు.
1: అది ఎలా సాధ్యమో విశదీకరించండి.
0: మనవి చేస్తున్నాను ప్రభు, 8 మూరల పొడవు 2 మూరల వెడల్పు ఉండే ముతక వస్త్రాన్ని పతాకంగా ఏర్పరిచి దాన్ని 48 మూరల తిన్నని కర్రకు కట్టి ఆషాఢ పున్నమి నాటి ఉషోదయ వేళల్లో ఎగరేసి తత్సమయ వాయుప్రసారాన్ని గమనించినట్లయితే ఆ ఏటి వర్షాగమనాన్ని సస్య ఫలితాన్ని తెలుసుకోవచ్చు ప్రభు.
2: దోనయామాత్య, వాయుప్రసారం ఏ దిశలో ఉంటే వర్షాలు బాగా కురిసి పంటలు పండుతాయో చెప్పారు కాదు?
0: చిత్తం ఆలకించండి. ఎగరేసిన పతాకం వాయు సంచలనంతో తూర్పు దిశకు మళ్ళితే సస్య సమృద్ధి, ఆగ్నేయాన్ని సూచిస్తే వానలు కురిసే అవకాశమే ఉండకపోవచ్చు. ఒకవేళ దక్షిణపు దిక్కును నైరుతి మూలనో చేరితే మబ్బులైతే పట్టి గర్జించవచ్చు, కానీ వర్షించే సూచన మాత్రం లేదు.
1: అలాగా
0: అదే పశ్చిమ దిశకో వాయవ్యానికో అయితే అతివృష్టి పెనుగాలులు సంభవిస్తాయి. పతాకం ఉత్తర దిశకు విసరబడిన

0: చూసినట్లయితే పంటకు తగినంత వర్షం కురుస్తుంది ప్రభు. పతాకం ఈశాన్యం మళ్ళితే పంట పరిమాణం కొంచెం అటు ఇటుగా మధ్యస్థంగా ఉండవచ్చు.
1: బాగు బాగు దోనయామాచ్య, ఒకవేళ పతాకం ఏ దిక్కును చూపించక అస్తవ్యస్తంగా అన్ని ప్రక్కలకు ఎగిరితే?
0: దాని అర్థం పంట ఎంతమాత్రమూ చేతికి అందదు అన్నమాట. పంట బాగా పండి కోతకొచ్చిన సమయంలో వర్షాలు ఉధృతమై పంట నష్టం సంభవిస్తుంది ప్రభు.
1: అంటే అన్ని వర్షాలు పంటలకు అనుకూలంగా ఉండవా?
0: అంతేకాదు ప్రభు, వర్షపు నీటి రుచుల్ని బట్టి కూడా పంట స్వభావం ఆధారపడి ఉంటుంది.
1: ఏమిటి చోద్యం? వర్షపు నీటి రుచులను బట్టి కూడా పంట స్వభావం ఆధారపడి ఉంటుందా? ఏమిటా కవి హృదయం?
0: అన్ని వర్షపు నీటి రుచులను బట్టి పంట స్థితిని నిశ్చయించడం జరగదు ప్రభు. తొలకరి చినుక్కే ఆ ప్రాముఖ్యం. తొలకరి వర్షపు నీరు ఒగరుగా ఉంటే కొర్రలు, నువ్వులు, ప్రత్తి మొదలైనవి పండుతాయి.
1: అలాగా
0: తీయగా ఉంటే చెరకు గడలు, చప్పనైతే జొన్నలు, గోధుమలు, కసరుగా ఉంటే వరిగా సజ్జలు, చేమలు మొదలైన సస్యధాన్యాలు ఉంటాయి. నీరు ఒకవేళ పొలనైతే ఏ సస్యంలోనైనా గింజలు పొల్లైపోతాయి. ఉప్పనైతే ఇంకా పంటల సంగతి చెప్పవలసిన అవసరమే ఉండదు.
1: చూసారా మంత్రివర్య, కవిగారి అంతరంగంలాగే ఈ వర్షాగమన స్వభావం, పంట వైభవం ఎంత చిత్రాతి చిత్రంగా ఉందో.
2: అవును ప్రభు, అందుకే కదా రవికాంచనిచో కవిగాంచునన్నారు.
0: ధరాధిపతులకు, మంత్రివర్యులకు మా పైగల అభిమాన చందనాలకు కృతజ్ఞుని ప్రభు.
3: అవి మధ్యయుగాల నాటి యలమంచిలి రాజ్య విశేషాలు, వర్ష వైభవాన్ని చాటి చెప్పే విశేషాంశాలు. కాళిదాసు, దోనయామాచ్యులే కాక మన ప్రాచీన సాహిత్యంలో ఇంకా ఎందరో ఉన్నారు. ఆదిత్యాత్ జాయతే వృష్టి ఈ శ్లోకాన్ని భారత వాతావరణ విభాగం వారు తమ చిహ్నంలో పొందుపరుచుకున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో అగ్నికిచ్చే సమర్పణలు సూర్యుని చేరుతాయి. సూర్యుడు నుంచి వర్షం, వర్షం నుంచి ఆహారం, ఆహారం నుంచి జీవరాశులు ఉద్భవిస్తాయని దీని అర్థం. సూర్యశక్తి, వర్షం, జీవకోటి, వీటి మధ్య ఉన్న సంబంధాన్ని వేల సంవత్సరాలకు పూర్వమే వివరించగలగడం మన పూర్వీకుల శాస్త్రీయ ఆలోచనకు ఒక తార్కాణం. మరి ఒక్కసారి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోకి వెళ్ళి గౌతమ బుద్ధుడేమంటున్నాడో విందామా?

0: ఆనందా, ఎవరు వీరు? పాటలీగమలు ఇక్కడ ఈ కోట నిర్మాణాలు చేస్తున్నది ఎవరు?
1: భగవాన్, పాటలీగమలో మగధ మహారాజు అజాతశత్రువు గంగానదికి ఆవలనున్న వజ్జీయులను నాశనం చేసి వారి ధనరాశులను దోచుకోవడానికి ఇక్కడ కోటను కడుతున్నారు భగవాన్. మంత్రివర్యులు సునీత వస్సాకరులు దగ్గరుండి ఈ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు.
0: రాజ్యాన్ని పాలించే రాజకుమారులకు సంపద ధనభాండాగారాలు అశేషంగా ఉంటాయి. అయినా వారు ప్రక్కరాజ్యాల్ని దోచుకుని ఆస్తులు హరించాలని నిత్యం ఎదురు చూస్తూ ఉంటారు. వారి ఆశకు అంతూ లేదు. ఇలా వారు నిరంతరం తృష్ణతో దహించుకుపోతూ అస్థిరత ప్రవాహంలో ఈదులాడుతూ శారీరక సుఖాలతో కొట్టుకుపోతూ ఉంటారు. భూమి మీద వారు శాంతితో ఎలా జీవించగలరు? మగధరాజు కూడా దీనికి అతీతుడు కాడు. భౌగోళిక స్థితిగతులు ఏమాత్రం గమనించకుండా గంగానది కుడి ప్రక్కగా దిగువన ఇక్కడ కోటను కడుతున్నారు. ఈ కోట నిర్మాణం పాటలీపుత్త గ్రామానికి అంతర్గత తగవులు, అగ్ని, వరదలు ఈ మూడు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది.
2: బుద్ధం శరణం గచ్చ.

0: ఏటేటా మనల్ని ఇబ్బందుల్లో పడవేస్తున్న గంగానది వరద ముంపు ముప్పును తథాగతుడు ఆనాడే వివరించాడు. అంతేకాదు, క్రీస్తుపూర్వం 3వ శతాబ్ది రాజనీతిజ్ఞుడు, అర్థశాస్త్ర నిపుణుడు అయిన కౌటిల్యుడు తన అర్థశాస్త్ర గ్రంథంలో వర్షాకాలాన్ని 4 నెలలుగా విభజించి 3లో 1 వంతు వర్షం మొదటి చివరి మాసాల్లో కురుస్తుందని, మిగిలిన 2 వంతులు మధ్యనున్న 2 మాసాల్లో కురుస్తుందని వివరించారు. ఆ రోజుల్లో వర్షపాతాన్ని ద్రోణ, పలస, అదక ప్రమాణాలతో లెక్కగట్టి చెప్పేవారు. ఇక క్రీస్తుశకం 6వ శతాబ్దిలోకి ఒక్కసారి తొంగి చూద్దాం.
1: గాలి, నీరు, మేఘాలు, ఉరుములు, మెరుపులు, ఈ 5 ఆకాశంలో ఆవృతమై ఉంటే 100 యోజనాల వరకు భూమి మీద కుంభవృష్టి కురుస్తుంది. ఈ 5ంటిలో ఏ ఒక్కటి తక్కువైనా అంతకు ముందు కురిసిన వర్షపాతంలో సగం మాత్రమే వర్షిస్తుంది. ఈ 5ంటిలో ఒక్కటి మాత్రమే ఆవృతమై ఉంటే 5 యోజనాల పరిధిలో మాత్రమే వర్షం కురుస్తుంది.
0: ఇలా వర్షాగమనాన్ని విశ్లేషించారు ఆనాటి ఖగోళ శాస్త్రజ్ఞుడు వరాహమిహురుడు. శాస్త్ర సాంకేతిక పరికరాలేవీ లేని 100,000 సంవత్సరాల నాటి కాలాల్లో మన పూర్వీకులు తమ సునిశ్చిత పరిశీలనతో ప్రకృతి మర్మాలను తేల్చి చెప్పగలిగారు. భారత తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పినట్లు, శాస్త్రజ్ఞానం అనేది ఏదో ప్రత్యేకమైన అతీతమైన అంశము కాదు, సాంకేతిక పరంగా క్లిష్టమైనది కాదు. ఇట్ ఈస్ ఏ హ్యాబిట్ ఆఫ్ మైండ్. అది మానవ మేధస్సు ఉనికి. ఆధునిక శాస్త్ర పరికరానికి, మనిషి జ్ఞానేంద్రియ గ్రహణశక్తికి మధ్య ఒక తేడా ఉంది. శాస్త్ర పరికరానికి స్పర్శ, వాసన, దృష్టి, వాటి తాలూకా అనుభూతి ఉండదు. ప్రకృతితో మమేకమై జీవిస్తున్న మనిషికి ఆ అనుభూతి ఉంటుంది. ఆ అనుభూతితో మానసికాంతరాల ఉపవిభాగాలలో ఘూర్నిల్లిన జిజ్ఞాస నుంచి తత్వ విద్య వరకు విస్తరించి ఉన్న అంతరదృష్టితో విషయాలను ఖచ్చితంగా అంచనా వేసి చెప్పగలుగుతున్నాడు మనిషి. ఇలా తరతరాల నుంచి పరంపరగా సంక్రమించిన ఈ అంతరదృష్టితోనే మన ఋషి పుంగవులు రాబోయే వర్షాలను, ఫలితాలను సాధికారికంగా చెప్పగలిగారు. ప్రకృతి సమతుల్యం పరిపుష్టంగా ఉన్న ఆ రోజుల్లో పూర్వీకుల శాస్త్రీయ అంచనాలు ఖచ్చితంగా ఉండేవి. మానవ జీవితం సుభిక్షంగా, సుఖశాంతులతో విరాజిల్లేది.

పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ పాత తెలుగు చలనచిత్ర గీతాలు. ముందుగా ఘంటసాల పి. సుశీల జతగా పాడిన గీతం, చిత్రం రహస్యం.

వదలను వదలను వదలను లే. ఈ కులుకు నడక తూచి రాజహంసలకు సిగ్గు కలిగి, నీ తళుకు మోము తూచి నిండు గాబిలికి నిగ్గు తరిగి,

దాతా కదలను కదలను కదలనులే దాతాలంచే దాగదులే దాగుడు మూతలు తాగవులే వలపుల సంఖ్యల బిగిసే దాకా వదలను వదలను వదలనులే నల్లని

0: విడువను విడువను విడువనులే దాతాలంటే దాగదులే దాగుడు మూతలు సాగవులే వలపుల సంఖ్యల బిగిసేదాక వదలను వదలను వదలనులే.
1: భీష్మ చిత్రం నుండి పిబి శ్రీని వాయిస్, పి సుశీల్ జంట కంఠాలలో.

మధురిమ పాత తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. మరిన్ని గీతాలు మధుమంజరి శీర్షికన ఇదే ప్రసారంలో 12:10 వినొచ్చు. 12:40 నుండి 1:10 వరకు మరిన్ని చలనచిత్ర గీతాలుంటాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎన్సీఆర్టీ ప్రాయోజిత కార్యక్రమం.

జగమే మాయ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత.

మధుమంజరిలో తుదిగీతం వింటున్నారు. మరిన్ని పాటలు ఇదే ప్రసారంలో 12:40 నుండి 1:20 వరకు వినొచ్చు. సమయం 12:30 వస్తుంది. కొంచెం సేపట్లో జాతీయ వార్తా ప్రసారం తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి.

మధుమంజరిలో తుదిగీతం వింటున్నారు. మరిన్ని పాటలు ఇదే ప్రసారంలో 12:40 నుండి 1:20 వరకు వినొచ్చు. సమయం 12:30 కావస్తుంది. కొంచెం సేపట్లో జాతీయ వార్తా ప్రసారం తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పన్ను నేరాలు, మనీ ల్యాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి భారత్, ఇటలీ దేశాలు పలు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ముందస్తు గుర్తింపు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్, ఇటలీ దేశాలు నిన్న తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. వ్యవసాయం, కీలక ఖనిజాలు, ఆయుర్వేదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ నర్సులు భారతదేశం నుండి ఇటలీకి వెళ్లే ప్రక్రియను సులభతరం చేయడం వంటి రంగాల్లో ఇరు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పన్ను నేరాలు, మనీ ల్యాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి కూడా ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ షిప్పింగ్, రేవుల ఆధునీకరణ, బ్లూ ఎకానమీ రంగాలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా, ఇతర ఉద్రిక్తతలకు సంబంధించి ఇరు దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారతదేశ వైఖరి అని మోదీ స్పష్టం చేశారు.
1: భారత్ ఆర్ ఇటలీ ఏక మత హై కి ఆతంకవాద్ మానవతా కే లియే గంభీర్ చునౌతి హై. టెర్రర్ ఫైనాన్సింగ్ కే ఖిలాఫ్ హమారీ సాజా పహల్ నే పూరే విశ్వ కే సామ్నే ఏక మహత్వపూర్ణ ఉదాహరణ ప్రస్తుత కియా హై. యుక్రెయిన్, పశ్చిమ ఏషియా తథా అన్య తనావో కో లేకర్ హమ్ లగాతార్ సంపర్క్ మే రహే హై. భారత్ కా మత్ స్పష్ట హై కి సభీ సమస్యాఓ కా సమాధాన్ డైలాగ్ ఆర్ డిప్లొమసీ కే మాధ్యమ్ సే హోనా చాహియే.
0: సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడానికి, 2 పురాతన నాగరికతల మధ్య చర్చలను బలోపేతం చేయడానికి భారత్, ఇటలీ దేశాలు 2027 సంవత్సరాన్ని సంస్కృతి, పర్యాటక సంవత్సరంగా జరుపుకోనున్నాయి. ఈ చర్య ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడానికి, సాంస్కృతిక దౌత్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తెలిపారు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు అనేవి కేవలం రాజకీయ, ఆర్థిక సంబంధాల ద్వారానే కాకుండా ప్రజల మధ్య ఏర్పడే సంబంధాల ద్వారా కూడా ఏర్పడతాయని ఆమె పేర్కొన్నారు. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు చర్యల్లో ఒకదానిని చేపట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఊపిరితిత్తుల ఆరోగ్య స్క్రీనింగ్పై మంత్రుల దృక్పథాలు అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయాలు వెల్లడించారు. ఇంటింటికీ వెళ్లి పరీక్షించడం, మొబైల్ స్క్రీనింగ్ బృందాలు

కమ్యూనిటీ ప్రచారాలు, అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా వెనుకబడిన బలహీన వర్గాల ప్రజల్లో క్షయవ్యాధి కేసులు చురుగ్గా గుర్తించే ప్రక్రియను దేశం మరింత విస్తృతం చేసిందని చెప్పారు. క్షయవ్యాధి, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులను గుర్తించడానికి భారత్ ఆధునిక రోగ నిర్ధారణ పద్ధతులను పెంచిందని మంత్రి పేర్కొన్నారు. రోగ నిర్ధారణలో జరిగే ఆలస్యాన్ని తగ్గించడానికి ముఖ్యంగా మారుమూల వైద్య సేవలు సరిగ్గా అందని ప్రాంతాల్లో మాలిక్యులర్ టెస్టింగ్ ప్లాట్ఫామ్లు, డిజిటల్ టెస్ట్, చెస్ట్ ఎక్స్రే సేవలు, కృత్రిమ మేధస్సు ఆధారిత విశ్లేషణ సాధనాలు, చేతితో పట్టుకునే స్క్రీనింగ్ పరికరాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్టు నడ్డా వివరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇద్దరు కాంగ్రెస్ సభ్యులతో సహా మొత్తం 23 మంది సభ్యులను మంత్రివర్గంలోకి తీసుకుంది. 1967 తర్వాత రాష్ట మంత్రివర్గంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కి ప్రాతినిధ్యం లభించడం ఇదే తొలిసారి. ఈ కొత్త మంత్రివర్గంలో 4 మహిళా మంత్రులు కూడా ఉన్నారు. కొత్త సభ్యులతో ఈ ఉదయం లోక్ భవన్ లో రాష్ట గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వానికి మద్దతిస్తున్న వివిధ పార్టీల నాయకులు కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. తాజా విస్తరణతో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్తో కలిపి మంత్రివర్గంలోని మొత్తం మంత్రుల సంఖ్య 32కు చేరింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. సాధారణ ప్రజల బాధలను తెలియజేయడం ద్వారా, ఉగ్రవాదం దేశ ప్రయోజనాలకు ఎలా నష్టం కలిగిస్తుందో చూపించడం ద్వారా యువతను ఉగ్రవాదానికి, హింసా మార్గానికి దూరం చేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈరోజున ఇతర కార్యక్రమాలతో పాటు ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. 1991లో ఇదే రోజున మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల కుట్రకు బలయ్యారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారత్ ఆధ్యాత్మిక సాధన ఆరాధనలతో పాటు శౌర్యం, పరాక్రమం, సర్వజన సంక్షేమాలకు పవిత్రమైన భూమి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు సోషల్ మీడియా పోస్టులో ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, గొప్ప వారసత్వం, ప్రాచీన సంస్కృతి కలిగిన ఈ పవిత్ర భూమి అందరినీ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు, శ్రేయస్సుతో ఉంచాలని మోదీ ఆకాంక్షించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, దక్షిణ కొరియా మంత్రి క్వాన్ ఓయుల్ ఈరోజు సంయుక్తంగా సియోల్లో భారతీయ యుద్ద స్మారకాన్ని ప్రారంభించారు. కొరియా యుద్దం ముగిసి 75 పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, కొరియా ద్వీపకల్పంలో శాంతి, మానవతా సహాయం కోసం భారత్ అందించిన సహకారాన్ని గుర్తు చేశారు. రెండు దేశాల ఉమ్మడి చరిత్ర, త్యాగాలు భారత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాదిగా ఉపయోగపడుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. భారత సైనికుల పాత్రను స్మరించుకోవడం వల్ల ప్రజల మధ్య పరస్పర అవగాహన బలపడుతుందని, ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాలపై సరికొత్త దృష్టి సారిస్తుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్లోని పాసిఘాట్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్లో ఈశాన్య రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ వేగవంతమైన అభివృద్దికి వ్యూహాత్మక పరిష్కారాలు అనే అంశంపై 3 రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈశాన్య కొండ ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగును వేగంగా విస్తరించడానికి వ్యూహాత్మక విధానాలు రూపొందించడం, కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్కు అనుగుణంగానే నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేయడం ఈ వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లలోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్
జారీ చేసింది. మధ్యప్రదేశ్

0: పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉండవచ్చని పేర్కొంది. అలాగే రాబోయే 2 రోజుల పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి భారత్, ఇటలీ దేశాలు పలు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ముందస్తు గుర్తింపు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వాణి విశాఖపట్నం కేంద్రం. చలనచిత్ర గీతాలు తొలిపాట

చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 గా వస్తోంది. కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ఇది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్న మంత్రి కె అచ్చెన్నాయుడు. కార్మికుల సంక్షేమానికి, నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని విమర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వార్తల వివరాలు: ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలకు నేరుగా సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల వద్దకే ప్రభుత్వం అనే లక్ష్యంతో ప్రజాదర్బార్లు నిర్వహిస్తూ తక్షణ న్యాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. కార్మికుల సంక్షేమానికి, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్మాణ సాంకేతికతలలో నైపుణ్యాభివృద్ధిపై జాతీయ స్థాయి కార్యశాలలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. కార్మికుల నైపుణ్యాలు, సంక్షేమం, సామాజిక భద్రత వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నిర్మాణ రంగానికి ప్రధాన ఆధారమైన కార్మికుల హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. నూతన నిర్మాణ సాంకేతికత, డిజిటల్ పద్ధతులపై వారికి అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమం మరియు నైపుణ్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నాక్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ కార్మికులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతా ఉన్నాయి. నేటి వర్క్షాప్లో పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు, అలాగే ఆధునిక కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, డిజిటల్ నిర్మాణ విధానాలు, ప్రీ ఫ్యాబ్రికేషన్ మోడల్స్, స్మార్ట్ మెటీరియల్స్, గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీలు మరియు భద్రతా పరికరాలను ప్రదర్శించడం అభినందనీయం. ఈ ప్రదర్శనలు నిర్మాణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో తెలియజేస్తున్నాయి.
0: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఎండల తీవ్రత, సన్నద్ధతపై సంబంధిత అధికారులతో అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వడదెబ్బ నివారణకు అన్ని స్థాయిల్లో వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకుండా ఉండాలని ప్రజలకు సూచించారు. అవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సేవలను వినియోగించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విశాఖపట్నం నగర అభివృద్ధికి జీవీఎంసీ ప్రతిపాదించిన 3 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద నేషనల్ అపెక్స్ కమిటీ ఈ ప్రాజెక్టు

0: లకు అనుమతి ఇచ్చిందని సామాజిక మాధ్యమం ద్వారా ఆయన ఈరోజు తెలిపారు. మధురవాడ జోన్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ అభివృద్ధికి 658 కోట్లు, తాగునీటి సరఫరా వ్యవస్థ అభివృద్ధికి 725 కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు. అదనంగా 117 కోట్ల రూపాయలను నీటి సరఫరా వ్యవస్థ ఆధునీకరణ పునరుద్ధరణ ప్రాజెక్టుకు కేటాయించనున్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా విశాఖపట్నంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడటంతో పాటు ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని శ్రీ భరత్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. దర్శనానంతరం రామనారాయణ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వం సంస్కృతి సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి సమర్థవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ధర్మానికి, సనాతన ఆచార వ్యవహారాలకి పెద్ద పీట వేసినటువంటి నేటి కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం గుండా ప్రతి వర్గానికి అందించే క్రమంలో ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు కూడా మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పి కోరుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఈరోజు కాణిపాకం వెళుతూ ఉన్నాం. అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు ఉన్నాయి. అవి కూడా ప్రభుత్వ పక్షాన ఉండి చేయడం జరుగుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం వచ్చే భక్తుల రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లలో కూడా భక్తుల రద్దీ నెలకొంది. క్యూలైన్లు బాట గంగమ్మ ఆలయం వరకు విస్తరించాయి. ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోందని, ఈ నేపథ్యంలో భక్తులు రేపు ఉదయం 6 గంటల నుంచి మాత్రమే క్యూలైన్లోకి రావాలని టీటీడీ అధికారులు సూచించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఇప్పటికే ఉన్న శాసనసభ, సచివాలయం వంటి నిర్మాణాలకు శాశ్వత నిర్మాణాల పేరుతో అదనంగా ఖర్చు చేస్తోందని విమర్శించారు.
2: దాదాపుగా 1200 కోట్ల రూపాయలతో నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి. ఇవి పక్కన పెట్టి మళ్ళీ వాటి పేరుతోనే కొత్తగా బిల్డింగులు కడతానంటున్నాడు. ఇవే 5 బిల్డింగులు కట్టడానికి ఆ రోజు 2271 కోట్లకు చంద్రబాబు గారు టెండర్లు ఖరారు చేసి అప్పగించారు. అప్పట్లో ఆ టెండర్లను రద్దు చేసి మళ్ళీ అవే కంపెనీలకే అవే పనులే ఇచ్చాడు. ఒక టైలర్ మేడ్ రిగ్గింగ్ పద్ధతిలో టెండర్లు ఈ కంపెనీలకు వచ్చేలా చేశాడు.
0: మానసిక ప్రశాంతత కోసం యోగా ధ్యానాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని అనంతపురం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పి జగదీష్ సూచించారు. అనంతపురంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో పోలీసు సిబ్బందికి నిర్వహించిన ప్రత్యేక యోగా ధ్యాన సాధన శిక్షణ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ, నిరంతరం విధుల్లో ఉండే పోలీసు సిబ్బంది తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో యోగా ధ్యానం మానసిక ప్రశాంతతను కలిగించడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. పోలీసు సిబ్బంది తమ వృత్తిపరమైన బాధ్యతలను మరింత ఉత్సాహంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ తరహా సాధన కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రజలలో ఐక్యత, శాంతి సామరస్యాలను పెంపొందింపచేయడం, ఉగ్రవాద చర్యలను అరికట్టడమే లక్ష్యంగా ఈరోజు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం పాటిస్తున్నారు. 1991 సంవత్సరం మే 21వ తేదీన తమిళ టైగర్ల ఆత్మాహుతి దళం జరిపిన బాంబు దాడిలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకు గురైన ఈరోజును ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు. ఉగ్రవాదం, హింసాకాండలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడం, ఉగ్రవాదం వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు తెలియజేయడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. గిరిజన ప్రాంత మహిళల ఆర్థిక బలోపేతానికి, ఉపాధి కల్పనకు వన్ధన్ వికాస్ యోజన కేంద్రాలు ఎంతో దోహదపడుతున్నాయని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురం పరిధిలో ఏర్పాటు చేసిన వన్ధన్ వికాస్ యోజన జీడిపప్పు తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న గిరిజన మహిళా కార్మికులతో మాట్లాడిన కలెక్టర్, వారి పనితీరు, రోజువారీ ఉత్పత్తి

సామర్థ్యం, కేంద్రం ద్వారా అందుతున్న లబ్ధిపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజన మహిళల సహకారంతో తయారవుతున్న జీడిపప్పును ఆధునిక పద్ధతుల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్లో ప్రత్యేక బ్రాండ్గా మార్చాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్న మంత్రి కె అచ్చెన్నాయుడు. కార్మికుల సంక్షేమానికి, నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ಒಂದೆಡ್ಡಿ ಆಕಾಶವಾಣಿ ಪ್ರಾಂತೀಯ ವಾರ್ತಲು ಇಂತಟితో ಸಮಾಪ್ತం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: आकाशवाणी विशाखापट्टनम केंद्र। मुत्याल मुंगिल्लू వ్యవసాయ సంబంధిత చిన్న తరహా పరిశ్రమాభివృద్ధికి సూచనలు. ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ కె భాగ్యలక్ష్మి గారు అందిస్తున్నారు.
4: అందరికీ నమస్కారం. నా పేరు భాగ్యలక్ష్మి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కేవీకే ఆమదాల వలసలో పనిచేస్తున్నాను. ఈరోజు ముందుగా మనం వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి సూచనలు తెలుసుకుందాం. ముఖ్యంగా మన దేశంలో అత్యధిక శాతం ప్రజలకు వ్యవసాయం అనేది ముఖ్యమైన జీవనోపాధి. ఎందుకంటే ఇంచుమించు 50-60% మంది గ్రామీణ గిరిజన ప్రాంత రైతులు వ్యవసాయాన్నే జీవనోపాధిగా ఎంచుకొని దాని మీదే ఆధారపడడం జరుగుతూ ఉంది. దీనికి గల ముఖ్య కారణం గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో ప్రజలు ముఖ్యంగా వ్యవసాయము, దాని అనుబంధ రంగాలైనటువంటి ఉద్యానవన పెంపకం, చేపల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, పశువుల పెంపకం మరియు కోళ్ళ పెంపకంపై ఆధారపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు ముఖ్యంగా నిరక్షరాస్యులుగా ఉండటం వలన, అదేవిధంగా వ్యవసాయం అనేది వాళ్ళకి సాంప్రదాయకంగా వస్తున్న వృత్తి అవడం వలన ఎక్కువ మంది దీని మీద ఆధారపడుతూ ఉన్నారు. వ్యవసాయం అనేది ఇక్కడ నిరక్షరాస్యులకి, అదేవిధంగా వనరులు తక్కువగా ఉన్నవారికి కూడాను కొంచెం సులువుగా చేసుకోదగిన జీవనోపాధి కాబట్టి స్త్రీలు, అదేవిధంగా నిరక్షరాస్యులైన రైతులు, యువత దీన్నే జీవనోపాధిగా ఎంచుకోవటం మనందరికీ తెలిసిన విషయమే. దీనికి గల ముఖ్య కారణం ఇంకోటి ఏంటంటే, మన దేశంలో వివిధ పంటలు పండించడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, అంటే సారవంతమైన నేలలు, జీవన నదులు, సముద్రాలు, పర్వత ప్రాంతాలు, లోయలు, వివిధ జీవన వైవిధ్యం గల ప్రాంతాలు ఉన్నాయి. అందువలన మన దేశం అనేది వ్యవసాయం చేసుకోవటానికి చాలా అనుకూలమైన దేశంగా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అందువల్ల మన దేశంలో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలైన అన్ని రంగాలు, ముఖ్యంగా పాడి, అదేవిధంగా పట్టు పురుగుల పెంపకం, పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, ఇవన్నిటికీ కూడాను అనుకూలమైన వాతావరణం ఉందని ముందుగా అనుకున్నాం కాబట్టి ఇది చాలా మంచి అవకాశం మన దాన్ని అభివృద్ధి చేసుకోవటానికి. అంతేకాకుండా భారతదేశంలో ఆహార ధాన్యాలైనటువంటి వరి, గోధుమ, అపరాలు, ముఖ్యంగా మినుములు, పెసలు, శనగ వంటి పంటలు, చెరకు, టీ, పౌల్ట్రీ, గుడ్లు, పాలు, సుగంధ ద్రవ్యాలు, అదేవిధంగా ఉద్యానవన పంటలైన పండ్లు, కూరగాయలు

కాయగూరల ఉత్పత్తిలో మన దేశం అగ్రగామిగా ఉంది. అందువలన స్వాతంత్రం అనంతరం మన ప్రభుత్వం ఈ వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై ప్రత్యేక దృష్టిని సారించింది. దీని వలన ఏమైందంటే వ్యవసాయ రంగం అభివృద్ధికి వివిధ శాఖల ద్వారా పలు అభివృద్ధి పథకాలని అమలు చేయడం జరిగింది స్వాతంత్రం అనంతరం. అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ శాఖలు మరియు వ్యవసాయ అనుబంధ శాఖలు అయినటువంటి అన్ని శాఖలు కూడాను వ్యవసాయ రంగంలో ఎంతో అభివృద్ధికి పాటుపడ్డాయి. అదేవిధంగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లోని అధికారులు ఎంతో కృషి చేశారు. దీన్ని ముఖ్యంగా ప్రదర్శన క్షేత్రాలు, పరిశీలన క్షేత్రాలు, శిక్షణ కార్యక్రమాలు, వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాలు, అదేవిధంగా గ్రూప్ డిస్కషన్స్, మెథడ్ డెమాన్స్ట్రేషన్స్, కిసాన్ మేళాలు, రైతు సదస్సులు, అదేవిధంగా ప్రచురణలు, వ్యవసాయ పంచాంగాలు, ఇలాంటి వాటిని అన్నిటినీ కూడాను రైతులకు అందుబాటులో తీసుకొని వచ్చి చాలా సాంకేతిక సహకారాన్ని రైతులకి అందజేయటంలో సఫలీకృతం అయ్యారు. దీనివలన మన దేశంలో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అంటే ధాన్యాలు, అలానే చిరుధాన్యాలు, అపరాలు, చెరుకు, వాణిజ్య పంటలు వీటన్నిటిలో కూడాను మన దేశం ముందంజలో ఉండి హరిత విప్లవాన్ని సాధించింది. దీన్నే గ్రీన్ రెవల్యూషన్ అని మనం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా పశుపోషణలో మరియు పాడి పంటల్లో అంటే యానిమల్ హస్బెండరీలో శ్వేత విప్లవం అనేది మనం సాధించాం. ఇది ముఖ్యంగా అమూల్, అలానే ఈ పాల సహకార సంఘాలు, దీని తాలూకా ఎనలేని కృషి వలన మనకి హరిత విప్లవం ముఖ్యంగా ఎంఎస్ స్వామినాథన్ గారి పర్యవేక్షణలోన, అదేవిధంగా శ్వేత విప్లవం అనేది డాక్టర్ కురియన్ గారి పర్యవేక్షణలో మనం ఈ హరిత శ్వేత విప్లవాలని భారతదేశంలో పొందగలిగాం. అదేవిధంగా చేపల పెంపకంలో కూడా మన దేశం ముందంజలో ఉంది. దీనివల్ల మనం చేపలు పెంపకం, అలానే మత్స్యశాఖకి సంబంధించిన అన్ని రకాలు అంటే రొయ్యల పెంపకం, అదేవిధంగా చేప పిల్లల పెంపకం, దీనిలో కూడా ముందంజలో ఉండి మనం నీలి విప్లవం అంటే బ్లూ రెవల్యూషన్ అంటాం. ఈ నీలి విప్లవాన్ని కూడా మన దేశంలో సాధించటం మనకి ఎంతో గర్వకారణమైన విషయం. అదేవిధంగా మనం నూనె గింజలు మరియు అపరాల్లో కూడాను ముందులో ఉండి పసుపు విప్లవం యెల్లో రెవల్యూషన్ అనేది కూడాను మన దేశంలో స్వాతంత్ర అనంతరం మన అధికారులు అలానే శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయం వాళ్ళ కృషి వలన మనం సాధించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం వ్యవసాయ మరియు అనుబంధ రంగాలన్నిటిలో కలిపి మనం రెయిన్బో రెవల్యూషన్ అంటాం, ఇంద్రధనస్సు విప్లవం ముందు దిశగా మనం పరుగులెడుతున్నాం అన్నమాట. ఈ నేపథ్యంలో మనకు ఎన్నో సవాళ్ళు, అదేవిధంగా ఎన్నో అవకాశాలు కూడాను వ్యవసాయం పైన ఆధారపడిన చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి మన ముందు ఉన్నాయి. అయితే ముఖ్యంగా దీనిలో మనకి అనుకూలమైన విషయాలని ముందు మనం పరిశీలనలోకి తీసుకుంటే అనుకూల వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులలో మన దేశం ముందంజలో ఉండటం అనేది ఉత్పాదకత మరియు వ్యవసాయ రంగంలో మనం సాధిస్తున్న ప్రగతి. అయితే వ్యవసాయ రంగంలో రైతు పొందే నికర ఆదాయం విషయంలో మాత్రం మనం కాస్త వెనుకంజలో ఉన్నామనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి గల ముఖ్య కారణం గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో రైతులు వ్యవసాయ రంగాన్ని ఒక సాంప్రదాయ జీవనోపాధిగానే పరిగణిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు కుటుంబంలో ముందు తాతలు తండ్రులు వ్యవసాయాన్ని ఒక వృత్తిగా జీవనోపాధిగా తీసుకోవటం వల్ల తర్వాత తరాల వారు కూడాను వ్యవసాయాన్ని ఒక జీవనోపాధిగానే పరిగణిస్తున్నారు. కానీ దాన్ని ఒక వ్యాపార దృష్టితో, దృక్పథంతో ఎవరు కూడాను పరిగణించట్లేదు. దీనివల్ల ఏమవుతుంది అంటే రైతులకు నికర ఆదాయం అనేది చాలా తగ్గిపోతూ ఉంది. అదేవిధంగా మనకి డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చి చూసుకున్నట్లయితే మన రైతుల తాలూకా నెలసరి నికర ఆదాయం లేకుంటే సంవత్సరంలో వచ్చే నికర ఆదాయం వ్యవసాయం నుంచి కొంచెం తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో సరైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోకపోవటం, అదేవిధంగా ఆధునిక పద్ధతులను పాటించలేకపోవటం వల్ల రైతుల నికర ఆదాయం తక్కువగా ఉండి ఎన్నో కష్టాలని ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఈ వ్యవసాయంలో కొంత అనిశ్చితి అనేది సర్వసాధారణం. ఇది ఎక్కువగా వాతావరణం మీద ఆధారపడి ఉండటం వల్ల రైతులకు అనుకున్నట్లు ఆ కాలాల్లో వర్షాలు పడకపోవటం, లేకుంటే కరువు,

మార్పులు రావటం వలన, చీడపోయడలు ఎక్కువగా ఉండటం వలన, అదేవిధంగా నాణ్యమైన విత్తనాలు ఆ టైంకి దొరకపోవటం, ఇలాంటి విషయాల వలన కొంచెం వ్యవసాయ రంగంలో రైతులకి ఆదాయం అనేది తక్కువగా ఉండటం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన దేశంలో వివిధ పంటల తాలూక ఉత్పాదకత ముందుగానే చెప్పుకున్నాం కదా, మిగతా దేశాలతో పోల్చి చూసినట్లయితే చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా అధిక జనాభా వలన మన దేశంలో చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు. అంటే రైతుల తాలూకా కమతాలు విస్తీర్ణం తక్కువగా ఉంది. అంటే మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చి చూసుకున్నట్లయితే మన రైతుల తాలూకా కమతాలు విస్తీర్ణం తక్కువగా ఉంది. ఈ విస్తీర్ణం క్రమేణ జనాభా పెరిగిపోవటం వల్ల విస్తీర్ణం తగ్గుతా వచ్చింది. ఇంచుమించు 2 ఎకరాల సరాసరి విస్తీర్ణం నుండి ఇప్పుడు 0.56 ఎకరాల విస్తీర్ణం వరకు గణనీయంగా తగ్గిపోయింది. అంటే సుమారు సగటున ప్రతి రైతుకి 1 అరెకరా కంటే తక్కువ పొలమే ఉంది. అంటే ఇంత చిన్న కమతాల వల్ల పెద్ద పెద్ద యాంత్రీకరణ పరిశ్రమలు అనేవి చేపట్టడం అనేది చాలా కష్టతరమైన ప్రక్రియ. అదేవిధంగా యాంత్రీకరణకు అవసరమైన యంత్రాలు కొనుక్కోవటము, అదేవిధంగా దిగుబడులు తగ్గిపోయిన నేపథ్యంలో దాని తాలూకు పెట్టుబడులు పెట్టడం విత్తనాల మీద, ఎరువుల మీద, పురుగుల మందుల మీద, ఈ చిన్న చిన్న విస్తీర్ణం ఉన్న చిన్న సన్నకారు రైతులకి కష్టమైన విషయం. దీన్ని దృష్టిలో ఉంచుకొని భారతదేశంలో ప్రభుత్వాలు ఎన్నో పథకాలు చిన్న సన్నకారు రైతుల కొరకు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. అంటే ముందుగా దాని గురించి కూడా ముందుగా తెలుసుకుందాం. అదేవిధంగా భారతదేశంలో ఉద్యానవన పంటలకు కూడా మంచి అవకాశం ఉందని ముందుగానే చెప్పుకున్నాం. దీనివలన చాలా ఎక్కువ రకాలైన ఉద్యానవన పంటల్ని మనం వైవిధ్యభరితమైన ఉద్యాన పంటల్ని, పండ్లని, కూరగాయలని పెంచుకునే అవకాశం భారతదేశంలో మనకు మాత్రమే ఉంది. అందువలన చైనా తర్వాత పండ్లు కూరగాయల ఉత్పత్తిలో మన భారతదేశం ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. అయితే ఇది మనకి చాలా గర్వించదగ్గ విషయం. 2వ స్థానంలో పండ్లు కూరగాయలు ఉత్పత్తిలో ఉండటం అనేది చాలా గర్వించదగ్గ విషయం. అయితే పండ్లు కూరగాయలు అధిక మొత్తంలో పండిస్తున్నప్పటికీ సరైన కోత అనంతర పరిజ్ఞానం పాటించకపోవడం వల్ల, అంటే పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ అంటాము, దీనికి ముందుగానే చెప్పుకున్నాం కదా మనకి కమతాలు చిన్నవి, అదేవిధంగా రైతులు చాలామంది తక్కువ అక్షరాస్యత ఉండటం అనే విషయం, అదేవిధంగా సరైన సదుపాయాలు లేకపోవటము, చాలా విషయాల మీద కొంచెం పరిజ్ఞానం తక్కువగా ఉండటం వలన, అదేవిధంగా నిలువ ఉంచే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్, శీతల గిడ్డంగులు ఉండలేకపోవటం వల్ల మనం పండించిన పంటలో, ఉద్యానవన పంటల్లో 40% పండ్లు మరియు కూరగాయలు చెడిపోవటం జరుగుతూ ఉంది. దీనిలో ఎక్కువ పండ్లు కూరగాయలు 80% వరకు నీటి శాతం అధికంగా ఉంటుంది కాబట్టి దీని షెల్ఫ్ లైఫ్ అంటాం, ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. చాలా వరకు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులన్నీ కూడాను దాని తాలూకా నిలువ ఉంచే షెల్ఫ్ లైఫ్ అనేది తక్కువగా ఉండటం మన అందరికీ తెలుసు. కాబట్టి దాన్ని ఒక ఎండబెట్టడము, లేకుంటే కోల్డ్ స్టోరేజెస్లో ఉంచటము, ప్రాసెసింగ్ చేయటము, వాల్యూ అడిషన్ చేయటము, ఇలాంటి ప్రక్రియలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంచుమించు మనం పండిస్తున్న పంటలో 40% పండ్లు కూరగాయలు అనవసరంగా మనం వేస్ట్ చేస్తున్నట్టు, అంటే సరైన సదుపాయాలు లేకపోవటం వల్ల. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాసెసింగ్ మరియు విలువ పెంచడంలో భారతదేశం కొంచెం వెనుకబడి ఉంది. భారతదేశంలో కేవలం 7% వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రమే విలువ ఆధారిత ఉత్పత్తులుగా మనం తయారు చేస్తున్నాము. చైనాలో 23%, ఫిలిప్పీన్స్లో 45%, మరి యూకేలో 188% వరకు వాళ్ళు వాల్యూ అడిషన్ లేదా విలువను పెంచడం, విలువను జోడించడం అనే ప్రక్రియల్ని చేపడుతున్నారు. అందువలన అధిక శాతం వ్యవసాయ ఉత్పత్తులు నిలువ ఉంచేటప్పుడు రవాణా మరియు మార్కెటింగ్లోనే చెడిపోయి పోస్ట్ హార్వెస్టింగ్ లాసెస్, కోత అనంతర లాసెస్, నష్టపోవటం అనేది అధికంగా ఉంటున్నాయి. అదేవిధంగా మన దేశంలో పాలు మినహాయించి మిగతా అన్నిటికీ కూడాను సరైన కోల్డ్ స్టోరేజ్, అదేవిధంగా ప్రాసెసింగ్ సదుపాయం, మార్కెటింగ్ సదుపాయం లేదనే చెప్పవచ్చు. కొత్త పాల్లో మాత్రమే మనం 35% ప్రాసెసింగ్ మరియు వాల్యూ అడిషన్ అనేది మనం చేపడుతూ ఉన్నాం. దానివల్ల మన రైతులు నష్టపోవటమే కాక మన దేశంలో ఉత్పత్తి చేసిన అధిక శాతం వ్యవసాయ ఉత్పత్తులకు కూడా నష్టం వాటిల్లుతుంది. మనం చాలా కష్టపడి చాలా కష్టం నష్టాలకి ఓర్చుకొని రైతులు వ్యవసాయ

వ్యవసాయాల్లో రాత్రి పగలనక ఎండ వాననక ఎంతో కష్టపడి మనం వచ్చి ఉత్పత్తి ఉత్పాదకత పెంచుతున్నప్పటికీ మన స్టోరేజ్లోన మార్కెటింగ్లోన రవాణాలో కూడా వీటిలో ఎక్కువ నీటి శాతం అధికంగా ఉండడం వల్ల ఎంజైముల యాక్టివిటీ వల్ల చాలా వరకు కుళ్ళిపోవటం పాడైపోవటము జరుగుతూ ఉంది. మన దేశంలో సంవత్సరంలో పాడైపోయిన కూరగాయలు యూకేలో సంవత్సరం తినటానికి అంటే వినియోగించడానికి సమానమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంటే మనం ఎంత ఎత్తున మనం పండించిన పంటల్ని వాటి పళ్ళని కూరగాయలని మనం నష్టపోతున్నామో మనం అందరం గమనించదగ్గ విషయం. దీనికి సరైన చర్యలు మనం అందరం కూడా కలిసికట్టుగా చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మనకి గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే రవాణా సదుపాయాలు లేకపోవటం, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేకపోవటము, ప్రాసెసింగ్ సదుపాయాలు, ఎక్విప్మెంట్ అంటే కాస్ట్లీ ఎక్విప్మెంట్ ప్రాసెసింగ్కి అవసరం అవుతుంది. కొంచెం చిన్న సన్నకారు రైతులకి ఈ ప్రాసెసింగ్ సదుపాయాలు లేకపోవటం వల్ల విలువ జోడించి సరైన మార్కెట్ సదుపాయాలను కల్పించటం ఎంతైనా అవసరం ఉంది. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులైన ధాన్యాలు, చిరుధాన్యాలు, పండ్లు మరి కూరగాయలు, వాణిజ్య పంటలైన పత్తి, చెరుకు, సుగంధ ద్రవ్యాలు, పుట్టగొడుగులు, పౌల్ట్రీ, గుడ్లు, పాలు, గోగు, జూట్, అలానే మెడిసినల్ ప్లాంట్స్, ఔషధ మొక్కలు వంటి వాటికి ప్రాసెసింగ్ మరియు వాల్యుయేషన్ అంటే విలువను జోడించడం ద్వారా చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి మరియు గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో మంచి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎంతో అవకాశం. దీన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం ICAR, అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ద్వారా వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమలను రైతులకు చేపట్టే విధంగా ప్రోత్సహిస్తూ ఉంది. అయితే మనం వ్యవసాయాన్ని ఒక సాంప్రదాయ జీవనోపాధిగా ఉంది అని చర్చించుకున్నాం. అదేవిధంగా దీనిని ఒక పరిశ్రమగా ఏర్పాటు చేసుకోవాలి, అదేవిధంగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్ని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఇప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి దానిని ఎలా ప్రోత్సహించుకోవాలి, అసలు వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమలు అంటే ఏంటి అనే విషయాన్ని ముందుగా తెలుసుకుందాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు MSME వర్గీకరణ ప్రకారం సూక్ష్మ పరిశ్రమలు అనగా 1 కోటి పెట్టుబడితో 5 కోట్ల టర్నోవర్తో నడుపుతున్న పరిశ్రమలన్నింటినీ మనం సూక్ష్మ పరిశ్రమలుగా పేర్కొనవచ్చు. అయితే వాణిజ్య పంటల పెంపకం, ఉద్యాన పంటల పెంపకం, పశువుల పెంపకం, పాడి పెంపకం, కోళ్ళు లేదా పౌల్ట్రీ, చేపల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం, పశుగ్రాసాల పెంపకం, అజొల్లా పెంపకం, అజొల్లా అనేది ముఖ్యంగా పశువులకి కోళ్ళకి దానాగా ఉపయోగించవచ్చు దాని పెంపకం, చిరుధాన్యాల పెంపకం, కలపనిచ్చే చెట్లు పెంపకం, బ్యాంబూ కల్టివేషన్ కూడా ఇప్పుడు ప్రాచుర్యం పొందుతూ ఉంది, వెదురు బ్యాంబూ అంటే వెదురు పెంపకం, సుగంధ ద్రవ్యాలు స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ అంటాం, సుగంధ ద్రవ్యాలు యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇలాంటి సుగంధభరితమైన వస్తువులు, లక్క పురుగుల పెంపకం, ఇప్పుడు ముఖ్యంగా కాశ్మీర్లో పెరిగే కుంకుమ పువ్వును కూడాను తిరుపతి వంటి ప్రాంతాల్లో కంట్రోల్డ్ కండిషన్స్లో పెంచుతున్నారు, ఇలాంటి కుంకుమ పువ్వుల పెంపకం, పట్టుపురుగుల పెంపకం వంటి వాటిని ప్రైమరీ ఎంటర్ప్రైజెస్ అని అంటాం. ఇలాంటివి స్థాపించుకోవడాను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను మనం పెంపొందించుకోవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు. ఇవన్నీ కూడాను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలుగానే మనం పేర్కొనవచ్చు. అదేవిధంగా సెకండరీ ప్రాసెసింగ్ అయినటువంటి వ్యవసాయ విలువాధారిత ఉత్పత్తుల తయారీ, ఉదాహరణకు చిరుధాన్యాలతో విలువాధారిత ఉత్పత్తుల తయారీ, అపరాలు లేదా పల్సెస్, మినువులు, పెసలు వీటి తాలూకా పొట్టు తీసి దాన్ని మినువు గుళ్ళుగానో అలానే పప్పుగానో చేసే అపరాల ప్రాసెసింగ్ని, తేనెటీగలు పెంచి తేనె తాలూకా ఉత్పత్తిని పెంచే పరిశ్రమల్ని, డైరీలో తీసుకున్నట్లయితే మనం నెయ్యి, వెన్న లాంటి పాలతో తయారు చేసే విలువాధారిత ఉత్పత్తులు, పాలతో తయారయ్యే నెయ్యి, వెన్న, పనీర్ లాంటి విలువాధారిత ఉత్పత్తులను కూడాను జూట్ బ్యాగుల ఉత్పత్తుల తయారీ, ఖాదీ మరియు చేనేత పరిశ్రమ, అద్దకాలు, ప్రింటింగ్, సహజ రంగులు, చాలా మొక్కల నుంచి మనం డైస్ని కూడా తయారు చేయవచ్చు ఈ సహజ రంగులు తయారీ. అదేవిధంగా మనకి కూరలు

అలానే వంటల్లో వినియోగించుకునే మసాలా పొడులు తయారీ, అదేవిధంగా ఏదైనా రోగాల నివారణకి ఉపయోగపడే ఔషధాల తయారీ, సేంద్రియ ఎరువుల తయారీ, వేప నూనె వంటి వాటిని ముఖ్యంగా చీడపీడలు నివారించడానికి మనం ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే వేప నూనెల తయారీ అండ్ ఈ పరిశ్రమలన్నిటికీ అన్నీ కూడాను వ్యవసాయ అనుబంధ పరిశ్రమలే. అయితే ఇప్పుడు టెర్షరీ ప్రాసెసింగ్ ఇంకా కాస్త క్లిష్టమైన ప్రాసెసింగ్ విషయానికి వస్తే, ఇప్పటి వరకు మనం వ్యవసాయం దాని తాలూకా అనుబంధ రంగాలు పట్టుపురుగులు అలానే ఉద్యానవన పంటలు అదేవిధంగా చేపల పెంపకం అలా పెంచటం, దాని తాలూకా విలువ ఆధారిత ఉత్పత్తులు చేయటం అనేది సెకండరీ ప్రాసెసింగ్. ఇప్పుడు మనం టెర్షరీ ప్రాసెసింగ్ అని అంటే దాని నుంచి ఇప్పుడు బయో ఎంజైమ్లు తీయటం, మనకి కావలసిన న్యూట్రాస్యూటికల్స్ అంటే ఇప్పుడు అందరము కూడా చాలా వరకు భారతదేశంలో సూక్ష్మధాతు లోపం అదేవిధంగా మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ వల్ల చాలా గ్రామీణ ప్రజలు అదేవిధంగా పట్టణ ప్రజలు కూడాను బాధపడుతూ ఉన్నారు. దీనికి కావలసిన ముఖ్యంగా పోషక ఆహారం తయారు చేయటం, అదేవిధంగా వినిగర్ లాంటివి ఇప్పుడు పైనాపిల్ అలానే ఇతర పళ్ళ నుంచి వచ్చే రద్దు నుంచి మనం ఎంజైమ్లు వినిగర్ అలాంటి పదార్థాలు తయారు చేయటం, ఇవన్నీ కూడాను మనం టెర్షరీ ప్రాసెసింగ్ పరిశ్రమలుగా మనం అభివర్ణించవచ్చు. ఇవి కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమల కోవ కిందే వస్తాయి. అంటే పెట్టుబడి ఆధారంగా మనకి దొరికే పంటల ఆధారంగా మనకి రైతులు లేదా ఔత్సాహిక వ్యాపారస్తుల తాలూకా అనుభవం వాళ్ళ తాలూకా విషయ పరిజ్ఞానం ఆధారంగా మనం ప్రైమరీ సెకండరీ అలానే టెర్షరీ పరిశ్రమల్ని స్థాపించి వ్యవసాయ రంగంలో ముందంజ వేయొచ్చు. అయితే మనం ఇప్పుడు వ్యవసాయ రంగంలో చిన్న తరహా పరిశ్రమలను స్థాపించేటప్పుడు పాటించవలసిన సూచనల గురించి తెలుసుకుందాం. ఏదైనా వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసే ముందు ఆ ప్రాంతంలో ఉండే పంటలు, ఆ పంటలకు అనుకూలమైన నేలలు, వాతావరణ పరిస్థితులు సమగ్రంగా అధ్యయనం చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా వివిధ వాణిజ్య మరియు ఉద్యానవన పంటలు పండించేటప్పుడు వాటికి అనుకూలమైన వాతావరణం ఉందా లేదా అనేది ముందుగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే వ్యవసాయ రంగం అనేది ముఖ్యంగా వాతావరణంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అందుకోసం మనకి యాపిల్ పళ్ళు అంటే కాశ్మీర్లోన, అదేవిధంగా జీడిపప్పు అంటే శ్రీకాకుళంలో, మిర్చి అంటే గుంటూరు, ఇలా వ్యవసాయం అనేది ఆ ప్రాంతాల తాలూకా వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడడం వల్ల అక్కడ అవి పండుతున్నాయా లేదా అనేది ముఖ్యంగా చూసుకోవాల్సిన ప్రప్రథమమైన విషయం. ఎందుకంటే మనకు ముడిసరుకు అనేది అక్కడ పరిశ్రమకి దగ్గరలోనే దొరికినట్లయితే పరిశ్రమ స్థాపించిన తర్వాత మనకి చాలా రెగ్యులర్గా మనం ఆ ఉత్పత్తిని తీసుకొని వచ్చి దానికి కావలసిన ప్రాసెసింగ్ చేసి లేకుంటే వాల్యుయేషన్ చేసి ఆ పరిశ్రమని నిరంతరాయంగా సంవత్సరం పొడవునా నడిపించవచ్చు. ఇది ఒక ముఖ్యమైన విషయం, మనం గమనించదగ్గ విషయం. దీనిని మనం ఆపర్చునిటీ స్కానింగ్ అంటాం. ఒక పరిశ్రమ పెట్టేటప్పుడు దానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఇది వ్యవసాయ సంబంధమైన పరిశ్రమ కాబట్టి ఏ ఏ పంటలు పండుతాయి, దేనికి మనం ప్రాసెసింగ్ చేయొచ్చు, దేనికి మనం విలువని జోడించవచ్చు, వాల్యూ యాడ్ చేయొచ్చు అనే విషయాన్ని మనం ముఖ్యంగా ముందుగా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. అదేవిధంగా ఏ రకమైన వ్యవసాయ ఉత్పత్తులు అయినప్పటికీ కూడా ఎంత మంచి ఉత్పత్తి మీరు పండించినా దాన్ని ఒక పరిశ్రమగా పెట్టి ప్రాసెస్ చేసి వాల్యూ యాడ్ చేసినా సరే దానికి సరైన గిరాకీ లేదా డిమాండ్ లేకపోయినప్పుడు అది లాభాల బాటలో నడవదు. కాబట్టి ఏదైనా పరిశ్రమ పెట్టేటప్పుడు దానికి డిమాండ్ గిరాకీ ఉందో లేదో అనేది మనం చూసుకోవాలి. అదేవిధంగా ఔత్సాహిక రైతులు, మహిళలు, యువత, వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో అవసరమైన నైపుణ్యాలు సామర్థ్యాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదాహరణకు ఉద్యానవన పంటలు పండించేటప్పుడు వాటి యొక్క సమగ్ర యాజమాన్య పద్ధతులు, చీడపీడల నివారణ, మార్కెటింగ్ అనే అంశాల మీద వాళ్ళకి మంచి అవగాహన ఉండాలి. అదేవిధంగా మనం చిన్న కమతాలని ముందుగానే అనుకున్నాం. వ్యవసాయదారులు ఎక్కువ చిన్న సన్నకారు రైతులు ఉన్నారు కాబట్టి వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రోత్సహించడం కొరకు రైతులు తమ గ్రామాల్లోనే

0: కస్టమ్ హైరింగ్ సెంటరు లేదా యంత్రాలు అద్దెకిచ్చే కేంద్రాలను నెలకొల్పవచ్చు. ఈ దీనివల్ల తోటి రైతులకి యంత్రాలు అద్దెకి ఇవ్వడం ద్వారా మనం సహకారం అందించడమే కాకుండా వీరికి యాంత్రీకరణ కూడా మనం పరిచయం ప్రోత్సహించడం చేయొచ్చు. అదేవిధంగా దీని కొరకు వ్యవసాయ శాఖ వారిని సంప్రదించి తగిన సబ్సిడీలు మరియు సలహాలని పొందొచ్చు. ఎందుకంటే వ్యవసాయ శాఖ ఫార్మ్ మెకనైజేషన్ పథకం క్రింద రైతులకి యాంత్రీకరణ దిశగా యాంత్రీకరణ వినియోగం దిశగా ప్రోత్సహిస్తుంది. కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని గమనించే ప్రార్థన. అదేవిధంగా వ్యవసాయ సంబంధ చిన్న తరహా పరిశ్రమలు ప్రోత్సహించడానికి వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖలైనటువంటి పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ, సెరికల్చర్ డిపార్ట్మెంట్, ఉద్యానవన శాఖ మొదలగు శాఖలు పలు పథకాలు అమలు జరుపుతూ ఉన్నాయి. వాటిపైన చాలామంది రైతులకి మంచి అవగాహన ఉండదు. అందువల్ల ఎవరైనా ఔత్సాహిక రైతులు, మహిళలు మరియు యువత వ్యవసాయ శాఖ వారిని మరియు అనుబంధ శాఖల వారిని తరచుగా కలుస్తా వాళ్ళని సంప్రదించి సంబంధ డిపార్ట్మెంట్లో వాళ్ళు అమలు చేస్తున్న పథకాల గురించి తెలుసుకొని ఆ పథకాలు ఏ సబ్సిడీలు ఉన్నాయి లేకుంటే ఎలాంటి ప్రోత్సాహకాలు వాళ్ళు అందిస్తున్నారని తెలుసుకొని లబ్ధిని పొందగలరు. అదేవిధంగా ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులకు మరియు విలువ ఆధారిత ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఆసక్తి కలిగిన వారు కిసాన్ మేళాలు, ప్రదర్శనలు, రైతు సదస్సులు, ముఖ్యంగా వీటిని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు, అదేవిధంగా పలు పరిశోధన సంస్థల వారు మేళాలని కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు వారిని నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి వీటికి రైతులు వీటిలో పార్టిసిపేట్ చేసి పలు అంశాల మీద మంచి అవగాహన పొందొచ్చు. అదేవిధంగా మన రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో గల కృషి విజ్ఞాన కేంద్రాల్లో సస్యరక్షణ, పశుపోషణ మరియు మత్స్య పోషణ, గృహ విజ్ఞానం మరియు విస్తరణ శాస్త్రవేత్తలతో పాటు ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఉంటారు. వీరు వివిధ పంటల పెంపకం మంచి ట్రైనింగ్ ప్రోగ్రాంలు అందిస్తారు. కాబట్టి పుట్టగొడుగుల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, సేంద్రీయ వ్యవసాయం, వర్మి కంపోస్టు, వివిధ పంటల యాజమాన్యం, క్వాలిటీ సీడ్ ప్రొడక్షన్, సేంద్రీయ వ్యవసాయం వంటి ఇంకా చాలా పలు అంశాల మీద వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి ఆసక్తి కలిగిన వాళ్ళు కేవీకేలను సంప్రదించి వాల్యూ ఎడిషన్ మీద, అదేవిధంగా ఈ వొకేషనల్ ట్రైనింగ్స్ మీద కూడాను శిక్షణ పొందొచ్చు. అదే
1: వ్యవసాయ సంబంధిత చిన్న తరహా పరిశ్రమ అభివృద్ధికి సూచనలు అందించారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కె భాగ్యలక్ష్మి గారు. ఇప్పుడు ఒక చిత్రగీతం.

35.3 డిగ్రీ సెల్సియస్, కనిష్ట 31 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 37.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30.2 డిగ్రీల సెల్సియస్. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. నమోదు కాదగ్గ అత్యధిక పగటి ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం జానపద రంజని తొలి అంశం. రామాయణంలో అయోధ్యకాండ చెక్క భజన శ్రీ గేదెల లక్ష్మీనారాయణ బృందం.

సలాకులన విలసిల్లి కొమ్ములు ఇంద్రనీలములు మీరిడెక్క చంద్రకాంతి తొల తూగిడి కడుపున సువర్ణ కేశ బాసురంబునకు రోమజాలములు కలిగి వెలం నక్షత్రంబులు నిగల్నిగ నవరత్నపురాసులు జగజగ కుందనంపు బంగరు చక్కచ్చక ప్రవృతార్మి రంగుల తల తల పరిపూర్ణ చంద్రుని జగద్దగల్ కలియంగ చేసి ఆ బ్రహ్మదీని నిర్మించిన ముద్దులు గుల్కొచ్చి కరుకుటంగు నన్ను కడుపునకో దవ్వును నిల్చుతూ వచ్చి వచ్చి ఆ పర్ణశాల దై పువ్వులు పోయిచునున్న సీతకడ

ఈ లేడిని పట్టుము తప్పు క్షమింపు శ్రమకు పరిం ఎత్తులైన ఇది పట్టు పడక బలు చుక్కులు పుట్టి దీని చర్మము తెమ్ము వేవేగరం సంతోషమ నడుపుము అది.

రామాయణంలో అయోధ్యకాండ చెక్కభజన సంప్రదాయంలో శ్రీ గేదెల లక్ష్మీనారాయణ బృందం నిర్వహణలో గానం విన్నారు. పాల్గొన్నవారు శ్రీ జి సంజీవరావు, శ్రీ జి సిమ్మన్న, శ్రీ పి తిరుపతిరావు, శ్రీ ఎం ముఖలింగం, శ్రీ టి ప్రకాశరావు, శ్రీ పి అప్పన్న, శ్రీ ఎం రమేష్. జానపద రంజంలో రెండవ అంశం శ్రీ కెవైవి ప్రసాద్ బృందం నిర్వహణలో గరగ నృత్య సంగీతం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా, విశాఖ జిల్లాలలో గ్రామ దేవతలకు జాతర చేయు ఆచారం ఎప్పటి నుంచో వస్తుంది. ఆ జాతరలో భాగంగా గరగ నృత్యం. అసలు గరగ నృత్యం అంటే ఓంకార స్వరూపిణి ఆదిపరాశక్తి. ఆదిపరాశక్తి యొక్క ప్రతిస్వరూపం పార్వతీదేవి. పార్వతీదేవి యొక్క పీఠంపులే ఊరూరా వెలసిన గ్రామదేవతలు. ఆ గ్రామదేవత యొక్క ఉత్సవ విగ్రహాలే ఈ గరగలు. గరగ నృత్యం చేసే ముందు పూజారి అనగా ఆసాది నియమ నిష్ఠలతో, అమ్మా లోకమాత, ఈరోజు నీకు జాతర చేస్తున్నాము కావున నీ యొక్క ప్రతిస్వరూపం గరగలో ఆవిహింపజేసినచో గరగ రూపంలో నిన్ను ఊరంతా తిరుపుచున్న సమయాన భక్తులు నీకు సమర్పించుకుని కానుకలు మొక్కుబడులు గైకొనుము తల్లి అని వేడుకుంటారు. అమ్మవారు గరగలో ఆవహించినని పురాణాలు చెబుతున్నాయి. ఈ గరగ నృత్యం చేసే ముందు అనేక జానపద వాయిద్యాలు అనగా తాషాలు, డప్పులు, వీణాలు, ఈ వాయిద్యాలకి లయబద్ధంగా చేయి నాట్యమే ఈ గరగ నృత్యం.

ప్రజ్ఞంబ పాలించు బంగారు బొమ్మ. మొదమ్మప్ప శ్రీ వేద రాష్ట్రం నానాడు నిర్వికారం అందు ఓంకార ఓంకార ఓంకార శబ్దమును పుట్టగా అట్టి శబ్దము నుండి అండమును పుట్టగా అట్టి అండము రొక్కలై పైభాగంబు ఆకాశమని క్రింది భాగంబు భూదేవుని మారగా మధ్య భాగమందు మహాశక్తి ఉత్పన్నాయం కదా. అప్పుడు ఆ శక్తి మూడు రూపములు బొమ్మలను చేసి వాటికి ప్రాణం పోసి బ్రహ్మ విష్ణు ఈశ్వరుని పేర్లొచ్చగా అప్పుడు ఆ శక్తి ముమ్మూర్తులను చూసి మోహించమనుగోరగా బ్రహ్మని ఈశ్వరుని శక్తి భయపడి దాగిండంగా ఈశ్వరుడు శక్తితో ఇట్లను పలికే అమ్మా లోకాల మాత నిన్ను మోహింప మేమెంత వరలం హీనులం దీనులం నీచేతనున్నట్టు మేళాయుధును మరిన్ని మించి ముక్కనియు నాకు ప్రసాదించనుచో నీ మోహంధకారం వ్యాగంగా తీర్చను పలకగా మోహాంధకారం ఉన్నాయి ఆ శక్తి కండుగానగా త్రిశూలమున్ మరిన్ని మించి ముక్కనియును ఆ ఈశ్వరునికు ప్రసాదించగా అప్పుడు ఆ ఈశ్వరుడు ముక్కంటి మంట చేసి శక్తిని భస్మం చేసి ఆ భస్మమును మూడు రూపము బొమ్మలను చేసి వాటికి ప్రాణమును పోసి లక్ష్మి సరస్వతి పార్వతీదేవిని పేర్లొచ్చగా పార్వతీదేవి పీఠం మునక్క పీఠముగాన అట్టి పీఠములు 18 పీఠములు అట్టి 18 పీఠములు కోటి గుణితములే పురమునకొక్కొక్క పేర్లుగా వెలిసి ఆ పేర్లను తగు మాత్రమే వర్ణన చేసేదని వినదగవ తల్లి లోకాల మాత. కొల్లేటి పెద్దమ్మ, కోడూరు గంగమ్మ, ముదురూరు ముత్తమ్మ, గుంటూరు సోమాలు, ఏలూరు మాగలక్ష్మి, ఇనుకొండ దాసమ్మ, భద్రాద్రి గుంతమ్మ, నవడూరు పుల్లమ్మ, పల్లెలాపురమందు తాళ్ళమ్మ తల్లివే, కొత్తపేటలోన బంగారు తల్లివే, అమలాపూర్ గ్రామాన సుబ్బాలు తల్లివే, రాజమండ్రి గ్రామాన సోమాలు తల్లివే. ఇలా ఇన్ని రూపాలతో ఇలా పైన వెలిసిదివే మాత్రమ్మా నిన్ను మరీ మరీ వేడదన్ నిన్ను మాతగా గాదన్న పాపాతను బట్టి పొక్కి లెక్కింతివే, బొబ్బ లెక్కింతివే, వెర్రి పుట్టింతివే, హితవు తప్పిందివే, వ్యాపవించావర్లు విసరంగ చేతివే, గోళ పుట్టింతివే, గొల్లు మనిపింతివే, ఇంపైన వస్తువులు హేసుక చేతివే, హేసవస్తువులందు హితవు తప్పిందివే, జనులందరూ కలిసి నీ గుడికి వస్తురే, ఘనముగా నీ పేర్ల జాతరలు చేతిరే, కొమ్ముజోళ్ళని మించు గొప్పైన రాండోళ్ళు, బాకాలున్న ఫిరులు, బాజాబజంత్రీలు, మనసు వేడికి తెర మరిసన్నాయిటోళ్ళన్ డప్పులన్ రుంజలన్ తాషాలు వీర్ణాలు, అడుగుకొక రీతికప్పుడు మేజ్వానీలు, డడ్లవకు డడ్లవకు డవ్వి డవ్వి అంచి విస్త్రాణముగా మంచి తీరుగా వాయించ, కాగితపు బుట్టలను గగనముకు జువ్వలను, మల్లిపందిరి మించి మరిమించి హవాయిలను, చిచ్చుబుడ్లను మించు చిత్రగొట్టంబలను, ఇట్లు బాణచంచా ఇంపుగా కాల్చంగా, కోళ్లను మేకలను కోరికతో తెగనరికి ఘనముగా నీ పేర్ల జాతరలు చేతిరే, పప్పు బెల్లం మంచి పరమాన్న మాధ్యంబు, అప్పాలు పూరిలు, ఆవు పాలు తోడ, చలివిడి వడపప్పు సారాయి కళ్ళును, అరటిపళ్ళు మరి కొబ్బరి కాయలు నైవేద్యం నీకు అర్పిందురేమ్మా, పానుపులు వేయించి పట్టు చీరలు కట్టి బుక్కాలు చెల్లించి హారతులు అర్పించి ముత్యాల తల్లికి ముందు కుంభం పోసి ఊరూరు నీ పేర్ల జాతరలు చేతిరే, మహిమలో నీచాటి జగతి లేదు కదమ్మ, మాయిరుగు మాపురు చిన్నలను పెద్దలను పాడి పంటలను కాశీ రక్షించవే జగత్కల్పవల్లి శతకల్ప

శ్రీ కేవైవి ప్రసాద్ బృందం నిర్వహణలో గరగ నృత్య సంగీతం విన్నారు. మూడు వందల 3.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీరు ఇంతవరకు మొదటి ప్రసారం విన్నారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు అనంతర ప్రసారం ఆరంభమయ్యేంతవరకు ఎఫ్ఎం ప్రసారాలు వింటూనే ఉండండి. నిలయంలో సమయం 3 గంటల 18 సెకండ్లు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 967 కిలోహెచ్ పై ఈనాటి మీడియం వేవ్ సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. సమయం 5 గంటలు దాటి 10 సెకండ్లు. యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు.

యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. మరి ఎప్పటిలాగే మన యువవాణి యువజనుల కార్యక్రమంలో యువజనులకు సంబంధించి, యూత్కు సంబంధించి అనేక విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరి ఈవేళ యువవాణి యువజనుల కార్యక్రమంలో మరికొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వాటితో పాటు కొన్ని చిత్రగీతాలు కూడా విందాం. అసలు నేటి యువత ఎలా ఉంది, దేశానికి యువత యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్న విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. పేదరికం, నిరక్షరాస్యత, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, దురాచారాలు, నేరాలు మరియు నిరుద్యోగం వంటి అనేక సమస్యలు వారిని నిరంతరం పీడిస్తూనే ఉన్నాయి. అదేవిధంగా పట్టణ కేంద్రాల్లో పెరుగుతున్న వీధి

బాలల సంఖ్య గణనీయంగా రోజురోజుకు పెరుగుతుంది. బాలలపై వేధింపులు, బలవంతపు చాకరి మరియు పెడోఫిలియా వంటి ఇటీవలి సమస్యలు చాలా ఆందోళనకరంగా ఉండి యువత దుస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఇది ఒక కోణం. మరి మరొక కోణంలో చూసినట్లయితే దేశ నిర్మాణంలో వారి ప్రాముఖ్యత చాలా విశిష్టమైంది. ఎందుకు అని అంటే యువత సరికొత్త దృక్కోణాలను పరిచయం చేస్తూ సాహసాలు చేయడానికి ఉత్సాహం చూపుతారు. వారికి ఉన్న బలం కూడా అటువంటిదే. నేటి యువత సామాజిక దురాచారాలపై పోరాడగలరు, విద్యను ప్రోత్సహించగలరు, అవగాహన కల్పించగలరు మరియు మార్పు కోసం జరిగే ఉద్యమాల్లో పాల్గొనగలరు. అనేక విషయాలను పరిశీలించి అవగాహన కలిగించుకుని నలుగురికి ఉపయోగపడే విధంగా నేటి యువత తయారవగల శక్తి, యువశక్తి మనకుంది మన భారతదేశంలో. మరి మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు ఒక చిత్రగీతం వింటారు.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించగా కేకే శ్రేయా ఘోషాల్ పాడిన ఈ పాట నేనున్నాను చిత్రం నుండి.

ఎస్ మరి, యువత నేటి యువత సమాజానికి సరికొత్త ఆలోచనలను పరిచయం చేస్తూ అలాగే శక్తి మరియు ఆవిష్కరణలు అందించడం ద్వారా దేశ నిర్మాణంలో యువత పాత్ర చాలా కీలకమని చెప్పాలి. క్రియాశీల పౌరసత్వం మరియు స్వచ్ఛంద సేవ ద్వారా సామాజిక మార్పును ప్రోత్సహించడానికి యువత ఎంతగానో తోడ్పడుతుంది. ఇక వ్యవస్థాపకత మరియు నైపుణ్యాభివృద్ధితో ఆర్థిక వృద్ధిని సాధించడం, విద్య సమానత్వం మరియు పర్యావరణ పరిరక్షణ కోసం వాదించడం కూడా యువతకు ఉన్న శక్తిగా మనం చెప్పవచ్చు. యువత సాధికారత కార్యక్రమాలు అణగారిన లేదా ప్రమాదంలో ఉన్న యువతకు ఆరోగ్యకరమైన మరియు ఉన్నతమైన జీవన ప్రమాణాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆరోగ్యకరమైన యువత యొక్క సామర్థ్యాల్లో సానుకూల ఆత్మగౌరవం, ఆత్మ నియంత్రణ, నిర్ణయం తీసుకునే నైపుణ్యాలు, నైతిక విశ్వాస వ్యవస్థ మరియు సామాజిక అనుసంధానం, సామాజిక అంశాలపై విశ్లేషణ శక్తి, ఇవన్నీ కూడా నేటి యువత సొంతం అనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పాలి. మరి యువవాణిలో మీ అందరి కోసం మరొక చిత్రగీతం వస్తుంది. ఈఎస్ మూర్తి సాహిత్యానికి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతాన్ని అందించగా హరిహరన్ సుజాత మోహన్ పాడిన ఈ పాట రాజాబాబు చిత్రం నుండి.

0: ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఎస్ మరి, నేటి యువత దేశానికి వెన్నెముక వంటిది కదా. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. మరి యువతకు ఉన్న ఇష్టాయిష్టాలను, వారికి ఉన్న అభిరుచులను పెద్దలు కూడా గౌరవించి వాటిని వారికి ఏ రంగంలో అయితే వారు చురుకుగా ముందుకు కొనసాగగలరు గుర్తించి ఆ దిశగా వారిని ప్రోత్సహించినట్లయితే అది

భవిష్యత్తుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. నార్మల్గా చేసేటటువంటి పనుల కన్నా కూడా మనం ఇష్టంతో చేసే పనిలో దాని యొక్క క్వాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే తక్కువ టైంలో ఎక్కువ పని చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇష్టంగా చేయాలి అంటే ఇష్టమైన పని చేయాలి కదా. మరి ఆ ఇష్టమైన పని చేయాలి అంటే మనకి అది తోటి స్నేహితులు కావచ్చు, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, అక్కడ పనిచేసే చోట ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఎవరైనా సరే వారి ప్రోత్సాహం అనేది చాలా ముఖ్యమని చెప్పాలి. మరి యూత్లో ఉన్నటువంటి స్కిల్స్ బయటికి రావాలి అని అంటే మన చుట్టుపక్కల ఉన్నవారే కాదు, మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహించాలి, వారి అభిరుచులు ఏంటో తెలుసుకోవాలి, వాటిని కూడా వారు గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించినట్లయితే యువత అనేక విషయాల్లో ముందంజలో ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ విషయం గురించి ఇంకా మాట్లాడుకోబోయే ముందు మీ అందరి కోసం మరొక చిత్రగీతం వినిపిస్తున్నాను. అమ్మా నాన్న తమిళమ్మాయి చిత్రం నుండి కందికొండ గారి సాహిత్యానికి చక్రీ సంగీతాన్ని ఇవ్వగా చక్రీ కౌసల్య పాడిన ఈ పాట వినేయండి.

మరి మన భారతదేశంలో యువత అధికంగానే ఉన్నారు, అలాగే స్కిల్డ్ యువత కూడా ఉన్నప్పటికీ పోటీకి తగిన విధంగా వృత్తి నైపుణ్యానికి సంబంధించిన అంతరాలు అలానే ఉన్నాయి. ఎందుకు అని అంటే కాంపిటీషన్ బాగా రోజురోజుకు పెరిగిపోతూ ఉంది కాబట్టి, జనాభాతో పాటు కాంపిటీషన్ కూడా పెరుగుతుంది కాబట్టి. మరి దీన్ని తగ్గించేలా కేవలం వృత్తి నిపుణత ఉన్న యువతే కాకుండా రీస్కిల్లింగ్, ఆఫ్ స్కిల్లింగ్ వంటి లక్షణాలు ఉన్న యువత అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. బడి బయట ఉన్న ఉపాధి, విద్యా శిక్షణ లేని యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను అందించడంపై ప్రభుత్వాలు కూడా ప్రత్యేక దృష్టిని సారించాలి. వారు పొందే వృత్తి నైపుణ్యాలను గుర్తించడంతో పాటు సర్టిఫైడ్ చేయడం, ఉపాధి పొందేలా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. మరి భవిష్యత్తు వృత్తి నైపుణ్య అవసరాలకు తగ్గట్టుగా మన యువతను మనమే తయారు చేసుకోవాలి. 4వ పారిశ్రామిక విప్లవం, పరిశ్రమ 4.0 అనేది ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచడానికి అన్ని స్థాయిల్లోనూ సమాచార వినిమయం, సుస్థిరత, వాతావరణ మార్పు తదితర అంశాలను సమన్వయం చేసుకోవడానికి ఉద్దేశించడం జరిగింది. మరి మేక్ ఇన్ ఇండియా అనేది తయారీ రంగానికి పెద్దపీట వేసింది. ఈ రంగంలో మొత్తం ఉపాధి అవకాశాలు 2017వ సంవత్సరం నుంచి చూసుకుంటూ వచ్చినట్లయితే ప్రతి సంవత్సరంలో 57 మిలియన్లు ఉంటే, అది 2020 ఆ తర్వాత సంవత్సరాల్లో 62.4 మిలియన్లకు పెరగడం జరిగింది. దేశ స్థూల జాతీయోత్పత్తిలో తయారీ రంగం దాదాపు 17% పైగా వాటాను అందిస్తూ ఉండడంలో ఎటువంటి సందేహం లేదు. దీన్ని 25% పెంచగలిగితే నైపుణ్యం కలిగిన కార్మికులను, మరిన్ని ఉద్యోగ అవకాశాలు వారందరికీ కూడా లభిస్తాయి. నైపుణ్యాభివృద్ధి ఎందుకు ముఖ్యము అని చెప్తున్నానంటే, నైపుణ్యాలు, మేధోశక్తి ఏ దేశానికైనా ఆర్థిక వృద్ధి, సామాజిక అభివృద్ధి, చోదక శక్తులు, మెరుగైన నైపుణ్య ప్రమాణాలు కలిగిన దేశాలు దేశీయ, అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్లలోని సవాళ్లు, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మరింత సమర్థవంతంగా తమను తాము తీర్చిదిద్దుకుంటూ ఉంటాయి. భారతదేశంలో విద్యా వృత్తి శిక్షణ స్థితిపై ఎన్ఎస్ఎస్ఓ అనేది ఒక నివేదిక ప్రకారం 15 నుండి 59 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో 2.2% మంది అధికారిక వృత్తిపరమైన శిక్షణ పొందినట్లు తెలుస్తుంది. మరి మరో 8.6% మంది నాన్ ఫార్మల్ వొకేషనల్ కోర్సులు చేసినట్టు నివేదిక తెలిపింది. అయితే దేశంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు భారీ ఆస్కారం ఉందనే విషయంపై మాత్రం ఎటువంటి వివాదం అనేది లేదనే చెప్పాలి. వ్యవసాయం, భవన నిర్మాణం, రియల్ ఎస్టేట్, రిటైల్, లాజిస్టిక్స్, రవాణా గిడ్డంగులు, వస్త్రాలు, దుస్తులు, విద్యా నైపుణ్యాభివృద్ధి, చేనేత, హస్తకళ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రంగాలలో అందం, ఆరోగ్యం వంటి 24 రంగాలలో 2017 నుండి 2022లో ఈ మధ్యకాలంలో 103 మిలియన్ల మంది అవసరం ఉందని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నియమించిన ఎన్విరాన్మెంట్ స్కాన్ నివేదిక ప్రకారం అంచనా వేయడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటి అంటే, నేటి యువతకు స్కిల్ ఎంత ముఖ్యమో, అలాగే వారికి ఉన్నటువంటి స్కిల్కు తగ్గ సరిపడా ఉద్యోగ అవకాశాలు కూడా అంతే అవసరము అని అర్థం చేసుకోవాలి. మరి యువవాణి కార్యక్రమానికి సమయం అయిపోతుంది కాబట్టి చివరిగా మరొక చిత్రగీతం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి కోటి సంగీతాన్ని అందించగా శంకర్ మహదేవన్, కెఎస్ చిత్ర పాడిన ఈ

అదండి, మరి ఇవాళ యువవాణి యువజనుల కార్యక్రమంలో యూత్కి సంబంధించిన కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కదా, వాటి గురించి మాట్లాడుకున్నాం కదా. మరి యూత్ ఎప్పుడు కూడా యాక్టివ్గా పాజిటివ్ దృక్పథంతో కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి అని ఆశిస్తూ ఇవాళ యువవాణి యువజనుల కార్యక్రమాన్ని ఇంతటితో ముగించేద్దాం.

0: సమయం 5:30 దాటి 5 సెకండ్లు. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం మన స్టూడియోలో చూపించేస్తోంది, 5:30:17 కావస్తోంది. మా పదం మీ భావం కార్యక్రమానికి మీ అందరికీ వెల్కమ్. మరి ఈరోజు నేను ఇచ్చిన పదం డోలు. డోలు అన్నది ఒక సంగీత వాయిద్య పరికరం అని మనందరికీ తెలిసిందే. ఇంకా మన భారతదేశపు జానపద సంగీతంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. చెక్కతో చేయబడిన ఈ డోలు అయితే రెండు వైపులా కర్రలతో కానీ వేళ్లతో కానీ వీరు వాయిస్తూ ఉంటారు. ఇంకా డోలు లేనిదే ఆ సందర్భం పూర్తి కాదు. ఏ శుభకార్యమైనా డోలు ఉండాల్సిందే కదా. ఇంకా అందుకోసమే చాలామంది అంటూ ఉంటారు, డోలు వాయించండి అని అంటూ ఉంటారు. ఇక డోలు అనే పదంపై మన లిజనర్స్ చాలామంది కవితలు పంపించారు, చూద్దాం. ముందుగా వచ్చిన మెసేజ్, డోలు గజల్స్ పాటలు పాడేటప్పుడు డోలు అనే వాయిద్య పరికరం ఎక్కువగా పంజాబీలు సాంప్రదాయ నృత్యాలు చేస్తూ వారు పాడే గజల్స్ పాటలు విన్నా ఎవరికైనా సరే మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే అతిశయోక్తమే అంటూ దైవపు హేమలత పంపించారు. మీరు పంపించింది ఇన్ఫర్మేషన్, అంటే ఇన్ఫర్మేటివ్గా ఉంది. ఓకే, నెక్స్ట్ మరి మనకి ఓ ఇది ఏకంగా కాపీ కొట్టేసి ఇక్కడ పంపించినట్లు.

ఉంది, మునగపాక నుండి ఆడారి నాగేశ్వరరావు గారు పంపించారు. ఎనీవేస్, పూర్వకాలం నుంచి నేటి వరకు పల్లె ప్రజల సంతోషాలను చాటడానికి ఇది ఉపయోగపడుతుంది అంటూ, అంతేకాదు అమ్మవారి జాతరలకు కావాలి డప్పు డోలు అంటే మంచి పదాలు పంపించారు లాస్ట్లో అయితే. బాగుంది నాగేశ్వరరావు గారు. తర్వాత డోలు అంటే వాయిద్యం చేసే పరికరం, పెళ్లికి వాయించేది సంతోషంగా ఉండే డోలిని పండగల్లో గ్రామదేవతల పండగల్లో వాయించే డోలు, ఒక్కొక్కసారి గుండెలో దడను పుట్టించే డోలు, చెవికి వినసొంపైన మూతలో కూడా వినసొంపుగా ఉంటుంది, ఇది తాతల కాలపు జ్ఞాపకాలు అంటూ పంపించారు. గడప గడపకు గంగిరెద్దలను వాడించే సందడినిచ్చే మంగళకరమైన నాదం డోలు అంటూ చాలా చక్కగా పంపించారు జి వెంకటలక్ష్మి అక్కిరెడ్డిపాలెం నుంచి. మరి తర్వాత ఎలాంటి కవితలు పంపించారో చూద్దాం. అంతకంటే ముందు మీ అందరి కోసం మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుంచి ఈ పాట.

జి వెంకటలక్ష్మి అక్కిరెడ్డిపాలెం నుంచి. మరి తర్వాత ఎలాంటి కవితలు పంపించారో చూద్దాం. అంతకంటే ముందు మీ అందరి కోసం మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుంచి ఈ పాట.

కమ్మని నయ, గుండె చప్పుడును కలిపే డోలు, గ్రామ సంస్కృతికి ఇదే కదా ప్రాణము అంటూ పంపిస్తున్నారు సుమలత గంగాధర్ కాకర్లోవ నుండి. చాలా చక్కగా పంపించారు. నిజంగానే గ్రామ సంస్కృతి నుంచే పుట్టింది డోలు, అలాగే ఇప్పటికీ కూడా కొనసాగుతుందంటే చాలా గ్రేట్ కదా. అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా గుర్తొస్తూ ఉంటాయి. డోల్ అంటే ఇంకా మనకి గుర్తొచ్చేది మెయిన్ అయితే పెళ్ళి గుర్తొస్తూ ఉంటుంది, అంటే శుభకార్యం గుర్తొస్తుంది డోలు అంటే. తర్వాత మెసేజ్ మనకి 20 సంవత్సరంలో పుట్టింట్లో ఉంటుంది, 80 సంవత్సరాలు అత్తవారింట్లో ఉంటుంది డోలు అంటూ నవ్వుకుంటారని పంపించాను అంటూ పంపించారు. గొల్లలపాలెం నుంచి నూకలకొండ బాబు పంపిస్తున్నారు. నిజంగానేనండి, అంటే పెళ్ళి అయ్యే వరకు 20 సంవత్సరాలు అన్నట్టు చెప్పారు, మిగతా 80 కూడా అత్తారింట్లో ఉంటారు కదా, అందుకే అక్కడ డోలు మోగుతుంది అన్నట్టు చెప్తున్నారు. ఎనీవేస్, మీరు పంపించిన కవిత కూడా చక్కగానే ఉంది. డోలు ఒక వాయిద్య పరికరం, సంగీత వాయిద్య పరికరం, జానపద సంగీతంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వీళ్ళు కూడా ఇన్ఫర్మేటివ్గా పంపించారు. ఓకే, మరి పంపించిన వాళ్ళు ఎద్దుమైలారం నుండి దేవినూరి వీరయ్య పంపించారు. తర్వాత మెసేజ్ చూద్దాం. మంగళకరమైన శుభవేళ, గుండెల్లో ఉత్సాహం నింపే వేళ, మోగుతోంది ఆ డోలు సన్నాయి జోడుగా, ప్రతి గుమ్మం పండుగ వెలుగుగా. కర్రముక్కల తాకిడికే గంతులు వేయిస్తావు, ఢమఢమమనే ధ్వనులతో ఊరందరినీ రప్పిస్తావు. సన్నాయి రాగానికి తోడుగా నిలిచే తోడువు, జానపద కళలన్నిటికీ జీవనాడివి, నీవు ఒక డోలువి అంటూ చాలా చక్కగా ఉంది మీరు పంపించిన కవిత. ఉమా సోమేశ్వర శివాలయం పక్కన సుందరంపల్లి నుండి జనకుల సత్యనారాయణమూర్తి, సలది ప్రసన్న కుమార్, హనుమంతు, సూర్యప్రసాద్, ఆదిలక్ష్మి, తేజస్విని, లహరి వీరంతా పంపిస్తున్నారు. నిజంగా చాలా బాగుంది మీరు పంపించింది. ఇంకొక పాట మీ అందరి కోసం, చుక్కల్లో చంద్రుడు సినిమా నుంచి.

ఫస్ట్ లిజనర్స్, మా పదం మీ భావం కార్యక్రమంలో ఉన్నాము. తర్వాత మనకి పంపించిన కవిత ఎవరు పంపించారు ఏంటో చూసేద్దాం. చేతి దెబ్బకు పుడుతుంది లయ, చెవికి వినపడుతుంది

మరి ఈరోజు మా పదం మీ భావంలో డోలు అనే పదంపై లిజనర్స్ చాలామంది చక్కగా మెసేజ్లు పంపించారు. కవితలు తర్వాత కవిత ఎవరు పంపిస్తున్నారో చూద్దాం. డోలమ్మ డోలమ్మ, ఏమని చెప్పను, ఎంతని చెప్పను, నీ గురించి సుప్రభాత సేవ మొదలుకొని శుభకార్యాలన్నింటిలో నీవు ఉండాలి అంటూ పంపించారు. ఇది డోలు గొప్పతనం అంటూ కాకినాడ జిల్లా కోట నందూరు నుంచి సన్నీ, శిరీష, పలక, సత్యనారాయణ, కృష్ణకుమారి పంపిస్తున్నారు. చక్కగా ఉంది మీరు పంపించిన కవిత కూడా. తర్వాత మరొకరు పంపిస్తున్నారు. డోలు మోగితే దూరాలు దగ్గరవుతాయి, ఆ శబ్దంలో పల్లెగుండలు పలుకుతాయి, పండుగ రాగం పల్లెకిలో చేరి ప్రతి అడుగు ఆనందంగా మారిపోతుంది. డోలు చప్పుడు కేవలం ధ్వని కాదు, మన సంస్కృతికి ఊపిరిగా నిలిచే నాదం. బాల్యంలో జాతర జ్ఞాపకాలను తెచ్చి మనసులో రంగుల దీపాలు వెలిగిస్తుంది. డోలు తాళానికి కాలాలు నర్తిస్తే గ్రామ వీధులు గానమై మారుమోగుతాయి. చిరునవ్వుల సందడి చుట్టూ చేరి జీవితమే ఒక ఉత్సవంలా కనిపిస్తుంది. డోలు మ్రోగే ప్రతి క్షణంలో మట్టి వాసనతో కలిసిన ప్రేమ ఉంటుంది. ఆ నాదం వినగానే హృదయం చెబుతుంది, ఇది మన నేల, మన ఆనంద స్వరమని అంటూ పంపించారు. నిజంగా చాలా బాగుంది మీరు పంపించిన కవిత. చక్కగా మంచి పదాలతో పంపించారు. కుమార్, చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, బుచ్చిరాజుపాలెం రెడ్డి వీధి రామాలయం ఎన్ఏడి నుంచి. చాలా బాగుంది మీరు పంపించింది. ఇంకా తర్వాత మన కార్యక్రమంలో మరొక పాట మీ అందరి కోసం, కళ్యాణరాముడు చిత్రం నుంచి.

ఎస్ లిజనర్స్, మరి చివరిగా మన లిజనర్స్ ఎలాంటి కవితలు పంపించారో డోలు అనే పదంపై చూసేద్దాం. పేదరికంతో ఎండిన కడుపులు, ఎవరు తట్టినా ఆకలి కేకలు వేస్తూ సన్నాయికింతోడుగా శుభకార్యాలు చేస్తూ తెరుస్తుంది. సంగీత సరస్వతికి సేవ చేస్తూ, ఖాళీ కడుపుతో చైతన్యపరుస్తూ, ఆకలి తీర్చుకుంటూ కడుపు నింపుతుంది వాయిద్యమై. డోలును కదా, భాష తెలియదు, రాగాలు రావు అంటూ పంపించారు వీరేంద్ర వైజాగ్ నుంచి. అవునండి, నిజంగానే డోలు వాయించే వారిని మనం నిజంగా గుర్తించాలి. వాళ్ళుంటేనే కదా ఏ సందడైనా, ఏ సందర్భమైనా, శుభకార్యమైనా మంచిగా జరిగేది. తర్వాత చివరిగా ఇంకొక మెసేజ్, డోలు వాయిద్యమే కాదు, కొంతమందికి భిక్షాటనలో అన్నం పెట్టే అన్నపూర్ణ అవుతుంది. తరాల వారసత్వాన్ని కళాత్మక వాయిద్యంతో శ్రవణ ప్రియులకి ఆహ్లాదం కలిగించే ఓ సాంప్రదాయక పరికరం డోలు. ప్రతి శుభకార్యానికి ఓ ప్రతీక, శబ్ద తరంగాలు లయబద్ధంగా చేసే వీణుల విందైన ఓ కళాత్మక పొందిక అంటూ చాలా చక్కగా పంపించారు మానాపురం రాజ చంద్రశేఖర్ బాబామెట్ట విజయనగరం నుండి. నిజంగా మీరు పంపించిన, మీరే కాదు ఈరోజు పంపించిన చాలామంది మంచి మంచి పదాలు ఉపయోగిస్తూ చక్కని కవితలు పంపించారు డోలు అనే పదంపై. అందరికీ ధన్యవాదాలు చెప్పేసుకుంటూ చివరిగా మన కార్యక్రమంలో మరొక పాట, గుడుంబ శంకర్ సినిమా నుంచి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలు వింటారు. చదివిన వారు శ్రీ బి రాజు.
1: ఉద్యోగ వార్తలు. భారత వైమానిక దళం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వివిధ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో ఖాళీగా ఉన్న గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకారం May 2 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ప్రకటన వెలువడిన 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: లోయర్ డివిజనల్ క్లర్క్, హిందీ టైపిస్ట్, సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, ఆర్డినరీ గ్రేడ్. మొత్తం పోస్టుల సంఖ్య 47. అర్హతలు: ఎల్డిసి హిందీ టైపిస్టుకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు నిమిషానికి 35 పదాల ఇంగ్లీష్ హిందీ టైపింగ్ వేగం కలిగి ఉండాలి. డ్రైవర్ పోస్టులకు మెట్రిక్యులేషన్ 10వ తరగతి ఉత్తీర్ణతో పాటు లైట్ అండ్ హెవీ వెహికల్స్ నడపడానికి చెల్లుబాటు అయ్యే సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మోటార్ మెకానిజంపై అవగాహన, 2 ఏళ్ల కనీసం డ్రైవింగ్ అనుభవం ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ

0: అభ్యర్థులకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, పీడబ్ల్యూడి అభ్యర్థులకు 10 ఏళ్ళ వరకు వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్, ఫిజికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను సంబంధిత ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చిరునామాకు పంపించాలి. మరిన్ని వివరాలకు indianairforce.nic.in వెబ్సైట్ సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన. అస్సాంలోని సిఎస్ఐఆర్కు చెందిన నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 5వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ మరియు డ్రైవర్స్, మొత్తం ఖాళీల సంఖ్య 10, అర్హతలు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్ లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వయో పరిమితి మల్టీటాస్కింగ్ స్టాఫ్కు 25 ఏళ్ళు, డ్రైవర్ పోస్టులకు 27 ఏళ్ళు మించకూడదు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ 5 మే 2026 నుంచి 4 జూన్ 2026 దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు NEIST.res.in వెబ్సైట్ను సందర్శించగలరు. తర్వాత ఉద్యోగ ప్రకటన. మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్యూటర్, డెమోన్స్ట్రేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, ట్యూటర్ మరియు డెమోన్స్ట్రేటర్, అర్హతలు సంబంధిత విభాగాల్లో MBBS, MD, MS, MSCలో ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ట వయో పరిమితి 37 ఏళ్ళు మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, OBCలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ళ వరకు వయో సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 1000 రూపాయలు, దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు. దరఖాస్తుకి చివరి తేదీ 30 మే 2026. మరిన్ని వివరాలకు aimsmangalagiri.edu.in వెబ్సైట్ను సందర్శించగలరు.
1: ఉద్యోగ వార్తలు విన్నారు. సమాచార వాణి.

వాతావరణ సమాచారం. విశాఖ పరిసర ప్రాంతాల వారికి వాల్టేరు వాతావరణ శాఖ వారు ఈ పూట అందించిన వాతావరణ సమాచారం. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుములతో కూడిన చిరుజల్లులు పడే అవకాశం ఉంది. ఇక వాల్టేరు వాతావరణ కేంద్రంలో ఈ పూట నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 35.6 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 86%. ఇక విశాఖ పౌర విమానయాన శాఖలో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 38.2 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 30.2 డిగ్రీల సెల్సియస్. గాలిలో తేమ 82%. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రానున్న 5 రోజులకు గాను ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. కానీ ఆంధ్రేతర ప్రాంతమైన బంగాళాఖాతంలో తీరం వెంబడి, అలాగే దక్షిణ బంగాళాఖాతంలో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రానున్న 5 రోజులకు గాను హెచ్చరిక. గాలుల వేగం గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందున రానున్న 5 రోజుల్లో ఆయా ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని వాతావరణ కేంద్రం వారు, తుఫాను హెచ్చరికల కేంద్రం వారు తెలియజేస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. చంద్రముఖి చిత్రం నుండి సుజాత మోహన్, యదు బాలకృష్ణ పాడిన పాట.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా మంత్రుల కమిటీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాలను విస్తరిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలోని 116 దేవాలయాల్లో నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. రాబోయే 6 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. విశాఖపట్నం వేదికగా నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు, ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల కమిటీతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల కమిటీకి ఎంఓయూలు, ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపీబీ ద్వారా ఇప్పటికే 11.47 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో 282 ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని, వాటిలో 114 ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయని ముఖ్యమంత్రికి నారా లోకేష్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులకు అనుమతులు, భూ కేటాయింపులతో పాటు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా చర్యలు

పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో ఈరోజు పర్యటించారు. దోర్నాల మండల కేంద్రంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ, శ్రీశైలం వెళ్లే బస్సులకు దోర్నాల కూడలి ప్రాంతమని, అక్కడి నుంచి ప్రతిరోజు 400కి పైగా బస్సులు రాకపోకలు సాగిస్తూ ఉంటాయని, అందుచేత అక్కడ బస్టాండ్ అవసరం ఎంతైనా ఉందని అన్నారు. త్వరలోనే బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అనంతరం దోర్నాల మండలం చినగుడిపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన పీఎం సూర్యఘర్ రూఫ్ టాప్ సోలార్ పథకాన్ని ప్రారంభించారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాలను విస్తరిస్తామని మంత్రి తెలియజేశారు. చిత్తూరు జిల్లా కాణిపాకం దేవస్థానంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామివారిని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం భక్తుల సేవార్థం 14.74 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వినాయక సదన్ భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. దీంతో 108 ఆధునిక వసతి గదులు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా ఆనం రామ్ నారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలోని 52 ఆలయాలలో నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతోందని, భవిష్యత్తులో దీనిని 116 ఆలయాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పురాతన దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, అర్ధగిరి, ముగిలి ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా కాణిపాక ఆలయ విస్తరణ, అరగొండ చౌడేశ్వరాలయం అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. వివిధ ఆలయాలలో ఖాళీగా ఉన్న 106 ఈఓ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నామని, దేవాలయ ఉద్యోగుల వేతనాలపై కూడా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగానే డీసిల్టేషన్ ప్రక్రియ చేపడుతున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన కోడుమూరు నియోజకవర్గం ఏలదినిలో డీసిల్టేషన్ ఇసుక రీచ్ను ఈరోజు పరిశీలించారు. బుకింగ్ కౌంటర్ వద్ద లోడింగ్, బుకింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పడవలో నదిలోకి వెళ్లి తవ్వకాన్ని పరిశీలించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని చెప్పారు. కాగా నీటిపారుదలను మెరుగుపరచడానికి చెరువులు, రిజర్వాయర్లు, కాలువలు, నదులలో పేరుకుపోయిన మట్టి అవక్షేపాలను తొలగించేందుకు ఈ డీసిల్టేషన్ ప్రక్రియను చేపడతారు. ముస్లింలు భక్తి శ్రద్దలతో జరుపుకునే బక్రీద్ పండుగ సెలవు దినాన్ని మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన మే 27న కాకుండా మే 28వ తేదీన బక్రీద్ సెలవు దినంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈ మార్పు వర్తిస్తుందని జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను అనుసరించి గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహ్లే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరం మండల పరిధిలోని పీవీటీజీ గ్రామాలలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు రంపచోడవరం ఐటీడీఏ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేక గ్రామ సభలు ఏర్పాటు చేసి వెనుకబడిన గిరిజన తెగల ఆవాసాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయనున్నట్టు చెప్పారు. యర్లగడ్డ పంచాయతీ పరిధిలోని శేషారాయి గ్రామంలో ఈరోజు జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఆయుష్మాన్ భారత్ కార్డులను పంపిణీ చేయడంతో పాటు ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ఆరోగ్య శిబిరాలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు, ఆధార్ నమోదు శిబిరాలను నిర్వహించారు.

0: రాబోయే 6 రోజుల పాటు రాష్టంలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే రాష్టంలోని అనేక చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా రానున్న 3 రోజుల పాటు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి కె. జగన్నాథ్ కుమార్ తెలియజేస్తూ,
1: ఈ రోజు నుంచి రాబోయే 6 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో వడగాలులు లేదా తీవ్ర వడగాలులు ఉండే అవకాశాన్ని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా మొదటి 3 రోజులు దక్షిణ కోస్తా జిల్లాలు, వాటికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తీవ్ర వడగాలులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో అన్ని దక్షిణ కోస్తా జిల్లాలతో పాటుగా వాటికి ఆనుకుని ఉన్న కొన్ని ఉత్తర కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము.
0: ఇక గడిచిన 24 గంటల్లో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 48 డిగ్రీల సెల్సియస్, బాపట్ల జిల్లా వేటపాలెం, కృష్ణా జిల్లా నందివాడలలో 47.6 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ రోజు కొండపైన అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు నూతన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లాకు చెందిన పలువురు శాసనసభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దేవస్థానం ధర్మకర్త, ట్రస్ట్ బోర్డు చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఈ కార్యక్రమానికి వర్చువల్గా హాజరై నూతన సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆలయ అభివృద్ధికి భక్తుల సౌకర్యార్థం బోర్డు సభ్యులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా మంత్రుల కమిటీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాలను విస్తరిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలోని 116 దేవాలయాల్లో నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలియజేశారు. రాబోయే 6 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలుల ప్రభావం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. భారత ఇటలీ దేశౌ వ్యాపార నివేశ ఆపూర్తి శృంఖలాం సుదృఢీకర్తుం భారత మధ్య పూర్వ యూరోప ఆర్థిక వీథేః ఉత్తరోత్తర వికాసార్థం పరస్పరం సహమతిం ప్రకటితవంతౌ. సర్వకారేణ కస్యాపి సౌందర్య ప్రసాధనోత్పాదనస్య సూచికా భేషజత్వేన ప్రయోగః ఉపభోక్తృభ్యః విశేషజ్ఞేభ్యః అథవా సౌందర్య చికిత్సాలయేభ్యః సర్వథా నిషేధితం. స్వాస్థ్యసేవా మహానిదేశాలయేన ఇబోలా సంక్రమణేన ప్రభావితదేశేభ్యః ఆగచ్చద్భ్యః అథవా పారగమనం కురువద్భ్యః యాత్రిణాం కృతే కశ్చన విశేష స్వాస్థ్య పరామర్శః ప్రసారితః. తమిళనాడురాజ్యే ముఖ్యమంత్రిణః సి జోసెఫ్ విజయస్య నేతృత్వయుతే మంత్రిమండలె 32 జనాః సమ్మిళితాః, యేషు చతస్రః మహిళామంత్రిణః సంతి. అపి చ ఐపీఎల్ క్రికెట్ స్పర్ధాయాం అద్య సాయం అహ్మదాబాద్ నగరె గుజరాత్ టైటన్స్ తథా చెన్నై సూపర్ కింగ్స్ దళయోః మధ్యే ప్రతిస్పర్ధా భవిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. భారత ఇటలీ దేశౌ వ్యాపార నివేశ ఆపూర్తి శృంఖలాం సుదృఢీకర్తుం భారత మధ్యపూర్వ యూరోప ఆర్థిక వీథేః ఉత్తరోత్తర వికాసార్థం పరస్పరం సహమతిం ప్రకటితవంతౌ. ఏకస్మిన్ సంయుక్త వక్తవ్యే భారతస్య ప్రధానమంత్రి నరేంద్రమోదీ తథా చ తస్య ఇటలీ సమకక్షీయా జార్జియా మెలోనీ ఇత్యేతౌ భారత మధ్యపూర్వ యూరోప ఆర్థిక కారిడోర్ ఇత్యత్ర సహకార్యాయ స్వకీయ ప్రతిబద్ధతాం జ్ఞాపితవంతౌ. అస్యాః పరియోజనాయాః భూరిశః ప్రశంసాం కురువంతౌ ఉభౌ నేతారౌ ఐషమః 26th-2000తమే అస్య ఉపక్రమస్య ప్రగతయే ఐమేక్ మంత్రిస్తరీయ గోష్ఠ్యాః ప్రథమాయోజనే దృఢపదక్షేపం స్వీకర్తుం ప్రోత్సాహితవంతౌ.

మరి స్టూడియోలో టైం 6:30 దాటి 25 సెకండ్లుగా వస్తుంది. మన కార్యక్రమం సాయం సమీరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.

సాయం సమీరం కార్యక్రమంలో మనం ఉన్నాం. మరి కార్యక్రమంలో ఎప్పటిలాగే ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, వాటి గురించి వివరాలు, అనంతరం ప్రేరణ, వ్యక్తిత్వం వంటి అంశాలు, వీటితో పాటు కొన్ని చిత్రగీతాలు కూడా ఉంటాయి. అలాగే 90 ఏళ్ల ఆకాశవాణితో వారికి ఉన్న అనుబంధం గురించి డాక్టర్ జి బినతి గారితో వారి మాటల్లో కూడా వినడం జరుగుతుంది. మరి సయం సమీరంలో ఫిట్నెస్ మంత్రాలో ఈవేళ మనం మాట్లాడుకోబోతున్నాం చింతపండు గురించి. చింతపండే కదా అని మీరు అనొచ్చు, బట్ రెగ్యులర్గా మనం తీసుకునే ఆహారంలో ఇది మిళితమై ఉంటుంది. దాని గురించి పెద్దగా మనం పట్టించుకోం, కానీ రెగ్యులర్గా మన బాడీలోకి కర్రీస్ రూపంలోనో మరో రూపంలోనో వెళ్తూనే ఉంటుంది. అది పులుపుకు కూడా మంచి, దీంట్లో అనేక విటమిన్స్ కూడా ఉంటాయి. విటమిన్ సి, పొటాషియం, మ్యాగ్నీషియం, అలాగే ఫైబర్ పుష్కలంగా ఉంటుందండి. ఈ ఫైబర్ అనేది మనకి డైజెషన్ సిస్టమ్కి చాలా బాగా పనిచేస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అన్నమాట.

కొలెస్ట్రాల్ను తగ్గించి మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, మరియు మన రక్తంలో చక్కెర స్థాయిలను, అదే షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేయడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు చింతపండులో ఉన్నాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా, గమనించారా? లేదు కదా, కొంతమంది చేసే ఉంటారు. అయితే మరొకసారి దీని గురించి మనం మాట్లాడుకుందాం. చింతపండు తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుందండి, మరియు పేగుల కదలికలు మెరుగుపడి జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఇక ఇందులోని ఫ్లేవనాయిడ్స్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచడానికి సహాయపడతాయి. తద్వారా మన గుండె హార్ట్ హెల్తీగా ఉంటుంది, మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుందండి చింతపండు.

మాట్లాడుకుందాం. చింతపండు తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుందండి, మరియు పేగుల కదలికలు మెరుగుపడి జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఇక ఇందులోని ఫ్లేవనాయిడ్స్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచడానికి సహాయపడతాయి. తద్వారా మన గుండె హార్ట్ హెల్దీగా ఉంటుంది. మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుందండి. చింతపండులోని యాంటీ డయాబెటిక్ లక్షణాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇక వెయిట్ మేనేజ్మెంట్ అండి, బరువును తగ్గించడంలో ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువును తగ్గించడానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ సి సమృద్ధిగా ఉండడం వల్ల శరీరం యొక్క రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్ల మనకి ఒకవేళ ఏవైనా జబ్బులు వచ్చినా కూడా వాటిని తట్టుకునే శక్తి మన బాడీలో ఉంటుందన్నమాట. అలాగే ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, ఇన్ఫెక్షన్లు రాకుండా వచ్చినా కూడా వాటి నుండి రక్షించుకోవడానికి చింతపండు అనేది చాలా వరకు మనకి ఉపయోగపడుతుంది. మన వంటింట్లో రెగ్యులర్గా మన స్త్రీలందరూ కూడా అనేక కూరల్లో, కర్రీల్లో, రకరకాల వంటల్లో, అలాగే పులిహోరలో రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు కదా. మరి దీన్ని మనం తింటూ ఉంటాం కానీ పెద్దగా దీని గురించి పట్టించుకోం. మరి కొన్ని విషయాలు దాని గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. మరి మన ఫిట్నెస్ మంత్రాలో, ఫిట్నెస్లో ఇది కూడా ఒక భాగమే కదా. మనం ఫిట్గా ఉండాలి అంటే మన బాడీకి అన్నీ కావాలి కాబట్టి మరి ఇది కూడా ఒక భాగమే అని మీకు గుర్తు చేయడానికి చెప్తున్నాను. మరి మనం సాయం సమీరం కార్యక్రమంలో తర్వాత మీ అందరి కోసం ఒక చిత్రగీతం వస్తుంది. నీ స్నేహం చిత్రం నుండి ఆర్పి పట్నాయక్, కేఎం రాజేష్ పాడిన పాట వినండి.

ఎస్, మరి ఒక పాట విన్నారు కదా. మరి మనమున్నాం సాయం సమీరం కార్యక్రమంలో. మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు. మరి సాయం సమీరం కార్యక్రమంలో మన తర్వాతి అంశం వికాసం శీర్షికన నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి, దీని గురించిన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం అన్నమాట. ఇది భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా 100% కేంద్ర నిధుల సహాయంతో పేద కుటుంబాల సంక్షేమం కోసం అమలు చేయబడుతున్న ఒక ముఖ్యమైన సామాజిక భద్రతా పథకం, ఒక మంచి పథకం అన్నమాట. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి బీపీఎల్కు దిగువన ఉన్నటువంటి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు కుటుంబ పోషకుణ్ణి కోల్పోయిన పేద కుటుంబాలకు ఆర్థిక చేయూతనివ్వడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. మరి ఈ కార్యక్రమం కింద ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటివి 5 రకాలైనటువంటి ఉప పథకాలు. అవి ఏమిటి అంటే, మొదటిది ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛను పథకం. దీనికి అర్హత ఏంటి అంటే, 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న ఉన్నటువంటి వారు. ఆర్థిక సహాయం కింద 60 నుండి 79 సంవత్సరాల వయసున్న వారికి నెలకు 200 చొప్పున, అలాగే 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకు నెలకు 500 చొప్పున కేంద్ర ప్రభుత్వం పింఛన్ అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ సాయానికి రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు అదనపు మొత్తాన్ని జత చేసి లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. ఇక రెండవది ఇందిరాగాంధీ జాతీయ వితంతు పింఛను పథకం అనమాట. దీనికి 40 నుండి 79 సంవత్సరాల మధ్య వయసున్న నిరుపేద వితంతువులు ఈ పథకానికి అర్హులు. వీరికి నెలకి 300 చొప్పున కేంద్ర సహాయం అందుతుంది, 300 రూపాయలు. 80 సంవత్సరాల వయసు నిండిన తర్వాత ఈ పింఛను మొత్తం నెలకు 500కి పెరుగుతుంది. ఇక మూడవది ఇందిరాగాంధీ జాతీయ దివ్యాంగుల పింఛను పథకం. 18 నుండి 79 సంవత్సరాల మధ్య వయసు గల వారు అర్హులు. ఎంతవరకు, 60 సంవత్సరాలు దాటిన వారు, 40 నుండి 79 సంవత్సరాల వారు చెప్పుకున్నాం కదా. ఇది 18 నుండి 79 సంవత్సరాల మధ్య వయసున్న ఎవరైనా కూడా దీనికి అర్హులు. అలాగే తీవ్రమైనటువంటి వైకల్యం ఉన్నవారు, కనీసం 80% అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగినటువంటి వారు మాత్రమే అర్హులని గుర్తుంచుకోవాలి. అలాగే ఈ పథకానికి కుష్ఠులు కూడా అర్హులే అని చెప్పేసి చెప్పడం జరిగింది. వీరికి నెలకు 300 రూపాయలు చొప్పున లభిస్తుంది. అలాగే 80 సంవత్సరాల వయసు దాటిన తర్వాత నెలకు 500 రూపాయలకు పెంచబడుతుంది అన్నమాట ఈ పథకం ద్వారా. ఇక నాలుగవది జాతీయ కుటుంబ ప్రయోజన పథకం. కుటుంబంలో సంపాదించే ఏకైక ఆధారమైన ముఖ్య పోషకుడు అకాల మరణం చెందిన లేదా ఆ నిరుపేద కుటుంబానికి ఒకేసారి ఆర్థిక సహాయం అందించబడుతుంది. మరణించినటువంటి ముఖ్య పోషకుడి వయస్సు 18 నుంచి 64 సంవత్సరాల మధ్య ఉండాలి. బాధిత

కుటుంబానికి ఒకేసారి లంసం కింద 20,000 రూపాయల వరకు పరిహారంగా లభిస్తుంది. ఇక ఐదవది అన్నపూర్ణ పథకం. ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛను పథకం కింద ఎలాంటి పింఛను లభించని అర్హులైన నిరుపేద వృద్ధులకు ఆహార భద్రత కల్పించడం ఈ పథకం లక్ష్యం అన్నమాట. ఈ పథకం ద్వారా లబ్ధిదారునికి నెలకు 10 కిలోల ఆహార ధాన్యాలను, అంటే బియ్యం లేదా గోధుమలను ఉచితంగా అందించడం జరుగుతుంది ఆయా రాష్ట్రాల ప్రజలను బట్టి. ఇక గ్రామ పంచాయతీలు మరియు మున్సిపాలిటీలు అర్హులైన పేద లబ్ధిదారులను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయి దీంట్లో. అలాగే పింఛను లేదా ఆర్థిక సహాయం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు లేదా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్కు డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా జమ చేయడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్ సేవలు కూడా ఉన్నాయి అందుబాటులో. దరఖాస్తు స్థితిని అలాగే లబ్ధిదారుల వివరాలను తెలుసుకోవడానికి అధికారిక ఎన్ఎస్ఏపీ వెబ్సైట్ను కూడా సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ నిర్దిష్ట పథకానికి దరఖాస్తు చేయాలనుకున్న వారు లేదా ఆంధ్రప్రదేశ్ అలాగే మన తెలుగు రాష్ట్రాల నుండి ఈ పింఛను వివరాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా వెబ్సైట్ను సందర్శించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు అన్నమాట. మరి ఇది మన జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ గురించిన వివరాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. గజిని చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట వినండి.

పనిలు, లింగ వివక్ష, ఆడపిల్లలపై దౌష్టికాలు, ముక్కుపచ్చలారని పసిపిల్లలపై అఘాయిత్యాలు చూసి కదిలిపోయారామె. వీటికి అడ్డుకట్ట వేయాలంటే మహిళల్లో చైతన్యం తేవాలనుకున్నారు. అందుకే 50 గ్రామాలను దత్తత తీసుకుని సేవా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నారు. తను వ్యాపారంలో రాణించడమే కాదు, మరెంతో మందిని స్వయం ఉపాధి బాట పట్టిస్తున్నారు. సునీత కొర్రపాటి. ఇవాల్టి మన ప్రేరణ సునీత కొర్రపాటి. మన చుట్టూ గమనిస్తే చాలు, మహిళల్ని ఆసక్తులుగా మార్చి ఆడుతున్న ఆటలెన్నో కనిపిస్తాయి. వాటన్నిటికీ మనం తక్షణం పరిష్కారం చూపించలేకపోవచ్చు, కానీ ఓర్పుతో ప్రయత్నిస్తే వారిలో మార్పు తేవచ్చు. అందుకే స్త్రీల హక్కులు, వారికి అండగా నిలబడే చట్టాల గురించి చైతన్యం తీసుకొస్తున్నారు ఆమె. తెలంగాణ మహిళా కమిషన్ ICDSల సహకారంతో నర్సాపూర్ ప్రాంతంలోని 50 గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సునీత కొర్రపాటి. 10వ తరగతి వరకు మెదక్ వెస్లీ పాఠశాలలో చదువుకున్నారు. అనంతరం హైదరాబాద్లో పీజీ సైకాలజీ చేశారు. చిన్నప్పటి నుండి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వారికి చాలా ఇష్టమట. చదువయ్యాక తన కాళ్లపై తాను నిలబడుతూ కొంతమందికి ఉపాధి ఇవ్వాలనుకున్నారు. ఆర్క్ సంస్థను ఏర్పాటు చేసి ప్రింటింగ్ స్టేషనరీ, స్కూళ్లకు యూనిఫామ్లు సరఫరా మొదలుపెట్టారు. వ్యాపారం బాగానే ఉన్నా ఏదో అసంతృప్తి. ముఖ్యంగా యువత డిగ్రీలు చేస్తున్నా సరైన ఉద్యోగం దొరక్క బాధపడుతూ ఉండటం తనను ఆలోచనల్లో పడేసింది. అలాంటి వారికి నైపుణ్యాలను అందించి ఉపాధి దొరికేలా చేయాలనుకున్నారు. కుటుంబ సభ్యుల సాయంతో AR ఎడ్యుకేషనల్ సొసైటీని ప్రారంభించారు. ఒక పక్క వ్యాపారం, మరో పక్క సేవా సంస్థ ఉపాధి శిక్షణ కార్యక్రమాలతో తీరిక లేకుండా సమయం గడిచిపోయేది. కొంతమంది మహిళలు, చిన్నారుల సమస్యలు కొన్ని తన దృష్టికి తీసుకొచ్చి ఆ విషయంలో కూడా ఏమైనా చేయమని సలహా ఇచ్చేవారు. అవి చూసి తను కదిలిపోయారు. అప్పటి నుండి వెళ్ళిన ప్రతి చోట పిల్లల భవిష్యత్తు, స్త్రీల హక్కుల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అందులో భాగంగానే వీరికి చేయూతనివ్వాలన్న ఆలోచనతో విస్తృత అధ్యయనంతో ఒక నివేదికను తయారు చేశారు వారు. దాన్ని మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆమోదించారు. అమలుకు సాయం కూడా చేస్తామని భరోసా ఇచ్చారు. అలా ప్రభుత్వ

సంస్థల సహకారంతో నిరక్షరాస్యతతో పాటు బాల్య వివాహాలు ఎక్కువగా జరిగే నర్సాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే సమస్య వారనుకున్నంత చిన్నది కాదు. ఒక్కరోజులో మార్పు రాదు అన్నవి త్వరగానే అర్థమయ్యాయి. అలాగని మధ్యలో వదిలేయలేరు కదా. మరి పొదుపు నుంచి భద్రత వరకు అన్ని విషయాలను వారితో చర్చించడం మొదలుపెట్టారు. షీ టీంలు, వాటి పనితీరు, మహిళల హక్కులు, వారికి రక్షణ కల్పించే చట్టాల గురించి చైతన్యాన్ని కల్పిస్తూ ప్రతి బుధవారం వెడ్నెస్డే వాక్ని నిర్వహించడం జరిగింది. ఇలా వారంలో 2 సార్లు స్కూళ్లకు వెళ్ళి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటివి చెబుతూ వచ్చారు. అలా ఇప్పటికీ 13,000-14,000 మంది పాఠశాల, కళాశాల విద్యార్థినులు మహిళలకు చేరువయ్యారు. ఇక తన స్వంత ఖర్చులతోనే మాటలు మాత్రమే చెబితే మనసుకు ఎక్కువ కదా. అందుకే చేతల్లోనూ వారి జీవితాలకి భరోసా కల్పించాలనుకున్నారు ఆమె. ఆర్థిక సాధికారతతోనే స్త్రీలకు నిర్ణయాధికారం దక్కుతుందన్న వారి నమ్మకం. అందుకే మహిళల కోసం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు రూపొందించారు. మగ్గం వర్క్, కంప్యూటర్ తరగతులు, కుట్టు శిక్షణ, బ్యూటీషియన్ కోర్స్, పెయింటింగ్ తదితర కార్యక్రమాలను ఉచితంగా నేర్పించడం చేపట్టడం జరిగింది. ఇలా 700 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. 120 మంది మహిళలు టైలరింగ్ నేర్చుకున్నారు. 55 మందికి కుట్టు మిషన్లు అందించారు. వారు నిలదొక్కుకోవడం కోసం యూనిఫామ్ వర్క్ ఆర్డర్లు కూడా ఇప్పించడం జరిగింది. విద్యార్థినులు 1,000 శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేయడం జరిగింది. కొన్ని బాల్య వివాహాలని ఆపగలిగారు. వీటన్నిటికీ తమ సంస్థ సభ్యులమే అంతా కలిసి వేసుకుని సొంతంగా ఖర్చులను చేస్తూ వచ్చారు, సొంతంగా భరించారు. ఇలా వారు తమ భర్త ప్రోత్సాహంతోనే ముందుకు సాగుతూ ఐపీఎస్ అయ్యి సమాజానికి సేవ చేయాలన్నది చిన్ననాటి కల అయినప్పటికీ అలా అవ్వలేకపోయినా సామాజిక కార్యకర్తగా ఇలా సేవ చేస్తూ సంతృప్తి పొందుతున్నారని చెప్పేసి వారి మాటల్లోనే చెబుతూ ఉన్నారు సునీత కొర్రపాటి. మరి ఈవేళటి మన ప్రేరణ సునీత కొర్రపాటి, మన స్ఫూర్తి, ప్రేరణగా నిలుస్తున్నారనడంలో ఎటువంటి సందేహము లేదు. వీరిని కొంతమంది యువత ఆదర్శంగా తీసుకుని ఆ విధంగా అడుగులు ముందుకు వేస్తే బాగుంటుందని ఆశిస్తూ మరి ఇవాళ సాయం సమీరం కార్యక్రమంలో మరొక చిత్రగీతం, ప్రేమకథ చిత్రం నుండి రేవంత్ మాళవిక పాడిన పాట వింటారు.

0: కార్యక్రమంలో తరువాత చివరిగా 90 ఏళ్ల ఆకాశవాణి 90 ఏళ్ళు నింపుకున్న సందర్భంగా డాక్టర్ జి బంటి గారు వారి ఆకాశవాణితో వారి అనుబంధం వివరిస్తారు.
1: నమస్కార్, ఐఎమ్ జి బంతి. ఇట్స్ ట్రూలీ అన్ ఆనర్ టు స్పీక్ ఆన్ ద రిమార్కబుల్ జర్నీ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో, విచ్ హ్యాస్ బీన్ అ గైడింగ్ వాయిస్ ఫర్ ఆర్ నేషన్ ఫర్ నియర్లీ అ సెంచురీ. Over the decades, AIR has grown into one of the most trusted and influential broadcasting institutions in India. As a musician, my connection with All India Radio is deeply personal.

సాయం సమీరం కార్యక్రమంకి సమయం అయిపోయింది కాబట్టి ఇవాళ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించేద్దాం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7 గంటలు, ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో 7:15 90 వసంతాల ఆకాశవాణితో అనుబంధం. సీనియర్ కన్సల్టెంట్, రైతు సాధికార సంస్థ ఆకాశవాణితో వారి అనుబంధం డాక్టర్ డి పారినాయుడు గారి మాటల్లో వింటారు. అనంతరం పల్లెసీమల్లో భాగంగా ఆయిల్ ఫామ్ సాగు ద్వారా అధిక లాభాలు, ఆయిల్ ఫామ్లో కోకో, అరటి అంతర పంటల వల్ల అదనపు లాభాలు, ఈ అంశం గురించి ఉద్యాన అధికారిణి సీతానగరం పార్వతీపురం నుండి డాక్టర్ వై ప్రత్యూష గారి ప్రసంగం ఉంటుంది. తర్వాత వ్యవసాయ సమాచారంలో పార్వతీపురం, మన్యం జిల్లా మరియు అల్లూరి సీతారామరాజు జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ఉంటుంది. 8:15 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణితో నా అనుబంధం విశ్రాంత తెలుగు ఆచార్యులు, రాయలసీమ విశ్వవిద్యాలయం కర్నూలు నుండి డాక్టర్ ఆదవాణి హనుమంతప్ప వారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ జి చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. రాత్రి 9:30 స్వరమాలిక చిత్రగీతాలు ఉంటాయి. 10 గంటలకు జీవన మజిలీ నాటిక ఉంటుంది. రచన బొడ్డేటి జగన్నాథరావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ కె రమేష్ బాబు. రాత్రి 10:30 ఆపాత మధురాలు. ఇవి ఈవేళ ప్రసార విశేషాలు. ఇక రేపటి ప్రసారాల్లో రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, మారుతున్న దేశమిది బృందగానం, రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం శ్రీ డి నిశ్చల్. 6:10 భక్తి రంజనిలో శ్రీ వ్యాసకృత సరస్వతి స్తుతి నాట్యకలం ఉంటాయి. 6:30 చింతన శీర్షికన

0: ఖురాన్ సూక్తులు ఉంటాయి. వ్యాఖ్యాత శ్రీ షేక్ మక్బూల్. 6:35 పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో పంట వ్యర్థాలను పంట బలంగా మార్చుకునే మార్గం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు ఇచ్చే సూచనలు సలహాలు. 7:15 ఉదయ సమీరాల్లో నేటిమాటి శీర్షికన అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. తర్వాత సుప్రసిద్ధ తెలుగు సినిమా పాటల రచయిత వేటూరి సుందరరామూర్తి గారి వర్ధంతి సందర్భంగా కొన్ని వారి జీవిత విశేషాలు, సినిమా విశేషాలు. అనంతరం 90 ఏళ్ల ఆకాశవాణి శ్రీ బుగత సత్యనారాయణ గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించిన వారి మాటల్లో వివరాలు. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యంలో యాంటీబయోటిక్స్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించిన అవగాహన గురించి డాక్టర్ ఎంవివి గాంధీ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా. అనంతరం గాంధీ మార్గం, పుష్పాంజలి, సమాచారవాణి ఉంటాయి. 8:30 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి గుడిపాటి జానకీ రమణ గానం ఉంటుంది. శ్రీ ముట్నూరు శ్రీనివాస నరసింహమూర్తి వయోలిన్, శ్రీ ధన్వాడ ధర్మారావు మృదంగం. 8:59 నుండి పాటల పల్లకి. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల కార్యక్రమంలో ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం. మధుదయం సంగీత రూపకం ఉంటుంది. రచన డాక్టర్ వింజమూరి శివరామారావు. సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. 1:32 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో జీవ వైవిధ్యం ప్రకృతి సంపద శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవిల మధ్య సంభాషణ వింటారు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత విజయాలు సాధించవచ్చని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్1గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం ఢిల్లీ విద్యా పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిసింది. పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ పర్యటన వారి ఆలోచనా పరిధిని విస్తరిస్తుందని ఉపరాష్ట్రపతి అభినందించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత విజయాలు సాధించవచ్చని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పర్యటనకొచ్చిన 41 మంది ప్రతిభావంతుల్లో 27 మంది బాలికలు ఉండడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇది నారీశక్తికి నిదర్శనమని కొనియాడారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు న్యూఢిల్లీలో క్షేత్రస్థాయి అధికారులతో ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల రైళ్లలో జరిగిన పలు అగ్ని ప్రమాద ఘటనలపై జరిపిన ప్రాథమిక విచారణలో సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉన్నట్లు వెల్లడైనట్లు గుర్తించారు. ఇలాంటి సంఘటనలను తీవ్రంగా పరిగణిస్తామని, రైల్వే భద్రతా దళం ఈ అంశాలపై చురుకుగా దర్యాప్తు చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. మెరుగైన రిపోర్టింగ్ వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయిలో నిఘా సమాచారణ సేకరణ యంత్రాంగాలను బలోపేతం చేయడంపై ఈ భద్రతా సమీక్షా సమావేశంలో చర్చలు జరిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఉమిద్ నెట్వర్క్ పేరిట వంశ పారంపర్య రుగ్మతుల నిర్వహణ ప్రత్యేక పద్ధతులను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జాతికి అంకితం చేశారు. బయోటెక్నాలజీ విభాగంలో జాతీయ స్థాయిలో చేపట్టిన ఈ కార్యక్రమం తక్కువ ధరలలో ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెస్తూ ప్రజల

0: ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. జన్యు నిర్ధారణ, ప్రసవపూర్వ పరీక్షలు, జన్యు కౌన్సిలింగ్ వైద్యుల సామర్థ్యం తదితర అంశాలు ఈ కార్యక్రమ పరిధిలోకి వస్తాయని అన్నారు. రోగ నిర్ధారణ, కౌన్సిలింగ్, నివారణ, శిక్షణ, ప్రజారోగ్య అవగాహన వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర విధానం ద్వారా వంశ పారంపర్య జన్యుపరమైన రుగ్మతలను పరిష్కరించడానికి మన దేశం చేపట్టిన మొట్టమొదటి సమగ్ర జాతీయ ప్రయత్నం ఇది. 300,000 మంది ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న ఈ కార్యక్రమం సామాన్య ప్రజల జీవితాల్లో ఒక కొత్త ఆశ అని, ప్రజల ఆరోగ్య సంరక్షణ నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా అన్నారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్1గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఆమ్చామ్ వార్షిక నాయకత్వ సదస్సులో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, అంతర్జాతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో 3వ అతిపెద్ద స్థానంలో మన దేశం నిలిచిందని పేర్కొన్నారు. 79 లక్షల కోట్ల రూపాయలతో అమెరికా మొదటి స్థానంలోనూ, 49 లక్షల కోట్లతో చైనా 2వ స్థానంలో ఉండగా, 22 లక్షల కోట్ల రూపాయలతో భారతదేశం 3వ స్థానాన్ని కైవసం చేసుకుందని ఆయన తెలిపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమ వార్షిక వృద్ధి 30 నుండి 40% చేరుకుందని ఆయన తెలిపారు.
1: The ministry total size of the automobile industry was at time was 14 lakh crore. Now the size of the automobile industry is 22 lakh crore. And now we have just surpassed Japan and our number is third. The first is USA having the size of 79 lakh crore. Second is China 49 lakh crore. And India is now 22 lakh crore. Our every year growth is 30-40%.
0: న్యూఢిల్లీలో ఈరోజు 11వ బ్రిక్స్ ఉగ్రవాద నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. విదేశాంగ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రపంచ దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద సమస్యలకు ఆశ్రయమిస్తూ మద్దతు తెలుపుతున్న దేశాలను అంతర్జాతీయంగా జవాబుదారీలుగా చేయాలని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని పాటించాలని ఈ సందర్భంగా కోరారు. ఇటలీ రాజధాని రోమ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ బహూకరించడంపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అంతర్జాతీయ గౌరవం దేశ ప్రతిష్టకు, దేశంలోని కష్టపడే రైతుల శ్రమకు నిదర్శనమని కొనియాడారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, ఆహార భద్రతను బలోపేతం చేయడంలో భారత్ ప్రపంచానికి సరికొత్త నమూనాను అందించిందని చౌహాన్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కంప్యూటరైజ్డ్ డ్రా నిర్వహించి 2026 కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు యాత్రికులను ఎంపిక చేశారు. ఈ ఏడాది యాత్ర జూన్ నుండి ఆగస్టు వరకు సాగనుంది. పూర్తిగా పారదర్శకంగా, లింగ సమతుల్యతతో కూడిన ర్యాండమ్ పద్ధతిలో మొత్తం 1000 మంది యాత్రికులను ఎంపిక చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎంపికైన యాత్రికులు 20 బ్యాచ్లుగా లిపో లేక్, నాథులా పాస్ల గుండా ప్రయాణిస్తారని, ఫలితాల వివరాలను ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా యాత్రికులకు పంపుతున్నామని ఆ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేడు ప్రపంచం భారతదేశాన్ని నమ్మకమైన భాగస్వామిగా చూస్తోందని, ప్రధానమంత్రి పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్లో 75 నుండి 100 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు యుఏఈ అంగీకరించడంతో పాటు మొత్తం 57 కీలక ఒప్పందాలు జరిగాయని తెలిపారు.
2: बड़ी बड़ी कंपनियों के अंतर्राष्ट्रीय लेवल की फॉर्च्यून 500 कंपनियों के जो सीईओज हैं उनके साथ बातचीत हुई, उनके साथ आगे भारत में निवेश, व्यापार और संबंधों बढ़ाने की चर्चाएं हुई. अगर हम सिर्फ ये जिन सीईओज के साथ माननीय प्रधानमंत्री जी ने बातचीत की उन्हीं का अगर वैल्यू देखें तो वो 3 ट्रिलियन डॉलर से ज्यादा इनकी वैल्यू बनती है, यानी भारत की जीडीपी.
0: ఈ నెల 28 నుండి 31 వరకు న్యూఢిల్లీలో జరగాల్సిన 4వ ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ వాయిదా పడింది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ పరస్పర సంప్రదింపుల తర్వాత ఈ కొత్త సదస్సుకు మరొక తేదీని మార్చాలని నిర్ణయించారు.

0: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో మన దేశంలో క్రూడాయిల్, పెట్రోల్, డీజిల్, సహజ వాయువు, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. దేశీయ అవసరాల కోసం రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ రోజుకు 46 నుండి 47 వేల టన్నుల ఎల్పీజీని ఉత్పత్తి చేస్తున్నాయని అన్నారు. గత 3 రోజుల్లోనే 1.34 కోట్ల డొమెస్టిక్ సిలిండర్లను పంపిణీ చేశామన్నారు.
1: हमारी रिफाइनरीज ऑप्टिमम कैपेसिटी पर ऑपरेट कर रही हैं ताकि जो देश की डिमांड है उसको मीट किया जा सके. इसके अलावा रिफाइनरीज में एलपीजी प्रोडक्शन को रैंप अप किया गया है और लगभग 46 से 47 हजार टन एलपीजी देश की रिफाइनरीज में बनाई जा रही है.
0: ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు వడగాల్పులు వీసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లోనూ వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత ప్రమాణాలు, విజయాలు సాధించవచ్చని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే 1గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పల్లె సీమలు

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: తొంభై వసంతాల ఆకాశవాణితో అనుబంధం. సీనియర్ కన్సల్టెంట్ రైతు సాధికార సంస్థ ఆకాశవాణితో వారి అనుబంధం గురించి డాక్టర్ టి పారినాయుడు గారు వారి మాటల్లో వింటారు.
1: అందరికీ నమస్కారం. ముందుగా 90 వసంతాలు నింపుకున్న ఆకాశవాణి కేంద్రానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ 90 సంవత్సరాల నుండి కూడా ఆకాశవాణి ద్వారా రైతులకు, గ్రామీణ ప్రాంత రైతులకు ఎన్నో రకాలుగా సమాచారాన్ని అందించడమే కాకుండా వాళ్ళ వ్యవసాయ విధానాల్లో మార్పు తీసుకురావడానికి కూడా ఆకాశవాణి ఎంతో కృషి చేసింది. ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే నేను చిన్నప్పటి నుండి కూడా వినేవాడిని, పొలం పనులు, పల్లె సీమలు,

0: వ్యవసాయ సమాచారం, అలాగే వాతావరణ వివరాలు, ఇవన్నీ మా నాన్నలు అలాగే మా తాతలు వాళ్ళందరూ కూడా వినేవాళ్ళు. వాళ్ళు వింటుంటే ఇంత ఇంట్రెస్ట్గా వింటున్నారేమిటి, పాటలో లేకపోతే కేవో వినొచ్చు కదా అనుకో నేను అనుకునేవాడిని చిన్నప్పుడు. కానీ వాళ్ళు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది, ఈ రేడియో కేంద్రమే లేకపోతే ఈ మారుమూల గిరిజన ప్రాంతాలు కానీ పల్లి ప్రాంతాల్లో కానీ ఇలాంటి సమాచారం మనకు తెలిసేదా అనుకొని నాకు అప్పుడు అనిపించింది. అప్పటి నుండి నేను ఆకాశవాణి ఈ ద్వారా నేను కూడా కొన్ని ప్రసంగాలు చేస్తే బాగుంటుంది అనుకుని నేను అనుకునేవాడిని. ఈ మధ్యన కూడా మేము ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఆల్ ఇండియా రేడియో కేంద్రంలో చాలా ప్రోగ్రాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చాలామంది రైతులు వాళ్ళు విన్న తర్వాత మళ్ళీ వాళ్ళ సందేహాలు చెప్పడం, వాటికి మేము సమాధానాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ మధ్యన మనం చూసుకుంటే ఆకాశవాణిలో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి కూడా చాలా మంచి సమాచారాన్ని ఇస్తున్నారు, చాలామంది ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ఈ మధ్యన ఒక ఆయన 18 వాచకాలకు సంబంధించిన సమీక్షను కూడా ఇందులో చేసిన తర్వాత చాలామంది అడుగుతున్నారు, ఆ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి, మేము కూడా చదువుతాం అని వాళ్ళు అడుగుతున్నారు. అలాగే ఆకాశవాణిలో ఈ చిన్న చిన్న నాటికలు, రైతులకు సంబంధించిన నాటికలు, పాటలు ఇవన్నీ ఎప్పటి నుండో ఇస్తున్నారు, ఇప్పుడు కొత్తగా మనం చెప్పడం కాదు. అలాగే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన నాటికలు, నాటకాలు, ఆ పాటలు కూడా ఈ మధ్యన ప్రచారం చేస్తున్నారు. వాటికి కూడా సముచితమైన స్థానం ఇవ్వడం ఇది రైతాంగానికి చాలా గొప్ప మేలు. ఇది వాస్తవంగా మనం అనుకుంటే, ఒక విధంగా అనుకుంటే రేడియో అనేది గ్రామీణ ప్రాంత రైతులకు కానీ గ్రామీణ ప్రజలకు కానీ ఒక వరం లాంటిది. ఇలాంటి గొప్ప ఆకాశవాణి కేంద్రం 90 వసంతాలను నింపుకొని 91 సంవత్సరంకి అడుగు పెడుతున్న సందర్భంగా నేను ఒక ప్రకృతి వ్యవసాయ రైతుగా, అలాగే ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థలో ఒక కన్సల్టెంట్గా నాకు చాలా ఆనందంగా ఉంది. నా హృదయపూర్వక ధన్యవాదాలు.
1: తొంభై వసంతాల ఆకాశవాణితో అనుబంధం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ డి పారినాయుడు గారి మాటల్లో విన్నారు కదా. ఇప్పుడు పల్లె సీమల్లో ఆయిల్ ఫామ్ సాగు ద్వారా అధిక లాభాలు, ఆయిల్ ఫామ్లో కోకో, అరటి అంతర పంటల వల్ల అదనపు లాభాలు, ఈ అంశం గురించి ఉద్యాన అధికారిని సీతానగరం పార్వతీపురం నుండి డాక్టర్ వై ప్రత్యుష గారి ప్రసంగం వింటారు.
2: ఆయిల్ పామ్ సాగు ద్వారా అధిక లాభాలు, ఆయిల్ పామ్ పంటలో కోకో, అరటి అంతర పంటల వల్ల అదనపు లాభాలు. ఆయిల్ పామ్ ప్రపంచంలోనే అత్యధికంగా వంట నూనె ఇచ్చే పంట. దీనిని బంగారు పండు అని పిలుస్తారు. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఈ సాగు వేగంగా విస్తరిస్తోంది. ఇది బహువార్షిక పంట, అంటే ఒక్కసారి నాటితే దాదాపు 25 నుండి 30 ఏళ్ళు వరకు దిగుబడినిస్తుంది. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమ మరియు స్థిరమైన నెలవారీ ఆదాయం కోరుకునే రైతులకు ఆయిల్ పామ్ ఉత్తమమైన మార్గం. ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే ప్రయోజనాలను గమనించినట్లయితే, మిగిలిన నూనె గింజల పంటలు అయిన వేరుశనగ, పొద్దుతిరుగుడుతో పోలిస్తే ఆయిల్ పామ్ ఎకరానికి చాలా ఎక్కువ నూనె ఇస్తుంది. సుమారు 1 హెక్టార్కి 4 నుండి 5 టన్నుల నూనె ఇస్తుంది. ఈ పంట ద్వారా రైతులకు నెలకు 2 సార్లు, అనగా కట్టింగ్ జరిగిన ప్రతిసారి ఆదాయం వస్తుంది. ఇది రైతులకు ఒక రకమైన నెలవారీ జీతం లాంటిది. ఈ పంట ఒక్కసారి నాటితే దాదాపు 25 నుండి 30 సంవత్సరాల వరకు దిగుబడినిస్తుంది. నాటిన 3 నుండి 4 సంవత్సరాల నుండి ఆదాయం ప్రారంభమవుతుంది. వరి, మిర్చి వంటి పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ కూలీల అవసరం తక్కువ. ఈ పంటకు చీడపీడలు మరియు వ్యాధుల ఉధృతి చాలా తక్కువ, కాబట్టి పురుగు మందుల ఖర్చు ఆదా అవుతుంది. ప్రతిరోజు కూలీలు ఉండాల్సిన అవసరం లేదు. నెలకు 2 సార్లు గెలల కోత సమయంలో మాత్రమే కూలీలు అవసరం అవుతుంది. తద్వారా తక్కువ నిర్వహణ ఖర్చు అవుతుంది. భారీ వర్షాలు, గాలులు లేదా తుఫానుల సమయంలో పామ్ చెట్లు బలంగా ఉండడం వల్ల ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా తట్టుకోగలదు. 3 నుండి 4 ఏళ్ల తోటలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో రైతులు

అదనపు ఆదాయం కోసం అరటి, కోకో వంటి పంటలను వేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న భూమి రకం మరియు నీటి వనరులు, సాగు విధానం బట్టి పామాయిల్ అధిక దిగుబడి సాధించవచ్చు. సాధారణంగా పామాయిల్ను త్రిభుజాకార పద్ధతిలో మొక్కలను నాటుతారు. మొక్కకు మొక్కకు 9 మీటర్ల దూరంలో ఉంటుంది. ఎకరానుకు 57 మొక్కలు పడతాయి. ఈ మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశంలో అరటి మరియు ఇతర అంతర పంటలు నాటవచ్చు. ఆయిల్ పామ్ల నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే ఆయిల్ పామ్ నీటిని ఎక్కువగా వినియోగించుకుంటుంది. నీటి కొరత ఆకులు తగ్గిపోవుటకు, పెరుగుదల సన్నగిలిటకు, ఎక్కువ మగగలలు రావడానికి, తద్వారా దిగుబడి తగ్గిపోవడానికి కారణమవుతుంది. పెద్ద చెట్టుకు రోజుకు 200 నుండి 300 లీటర్ల నీరు అవసరం. డ్రిప్ ద్వారా అయితే 2 జెట్ల సహాయంతో 2 గంటల సమయం నిర్ణయించుకుండి ఈ డ్రిప్ పరికరాన్ని నడపవచ్చు. అయితే బిందు పరికరాలు నీటి విడుదల సామర్థ్యము, మొక్కల వయస్సు మరియు విద్యుత్ అందుబాటులో ఉండే సమయాన్ని బట్టి నిర్ధారించుకోవాలి. ఎరువుల యాజమాన్యం పామ్ మొక్కలకు ఎంతో అవసరం. మొక్కలు ఎదుగుదలకు, మంచి దిగుబడికి సమతుల్యమైన మరియు సమృద్ధి అయిన పరిమాణంలో పోషక పదార్థాలు అవసరం. ఎరువును చెట్టు చుట్టూ ఉన్న పొదల్లో అడుగు దూరంలో చల్లాలి. ఎరువు వేసే సమయంలో నేలలో తగినంత తేమ ఉండేలా నీరు పెట్టడం మంచిది. చెట్టు వయసును బట్టి ఏడాదికి 2 సమాన విడతలుగా 400 నుండి 1200 గ్రాముల నత్రజని, 200 నుండి 600 గ్రాముల భాస్వరం, 400 నుండి 1200 గ్రాముల పొటాషియం అందించాలి. ఆయిల్ పామ్ సాగులో సూక్ష్మ పోషకాల లోపం దిగుబడిని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఆకులు పసుపు రంగులోకి మారకుండా ఉండడానికి ఏడాదికి 1 చెట్టుకు 500 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ వేయాలి. గెలలు సరిగ్గా రావడానికి మరియు ఆకులు వంకర్లు తిరగకుండా ఉండడానికి ఏడాదికి 100 గ్రాముల బోరాక్స్ చొప్పున వేయాలి. ప్రతి ఏటా వర్షాకాల ప్రారంభంలో చెట్టుకు 50 నుండి 100 కేజీల పశువుల ఎరువును వేస్తే నేల భౌతిక స్థితి మెరుగుపడి రసాయనిక ఎరువులు బాగా అందుతాయి. ఎరువులు వేసే ముందు పొదల్లో కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేయాలి. మొక్క నాటిన 3వ లేదా 4వ సంవత్సరం నుండి గెలలు కోతకు వస్తాయి. గెలల్లోని పండు పసుపు లేదా ఎరుపు రంగులోకి మారి టీ నుండి 2 పండ్లు రాలినప్పుడు అది కోతకు సిద్ధంగా ఉందని అర్థం. ఏడాది పొడవునా గెలలు వస్తూనే ఉంటాయి, కానీ వేసవి కాలంలో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. గెలలు కోసిన 24 గంటల్లోపు ఫ్యాక్టరీకి చేరాలి. కంపెనీలో ముందస్తు ఒప్పందం ఉండడం వల్ల మార్కెటింగ్ భయం ఉండదు. ప్రభుత్వం నిర్ణయించిన ఫార్ములా ప్రకారం గెలలకు మద్దతు ధర లభిస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్ణయించిన 1 టన్ను పామాయిల్ మద్దతు ధర 23,656 రూపాయలుగా నెలకు నిర్ణయించబడింది. ఆయిల్ పామ్ సాగులో సరైన దిగుబడి రావాలంటే పోషకాల లోపాలు మరియు తెగుళ్ల యాజమాన్యం చాలా ముఖ్యం. పూర్తి వివరాలు చూసినట్లయితే ఆకులు పాలిపోయినట్లు, పసుపు రంగులో మారి మొక్క ఎదుగుదల తగ్గినప్పుడు నత్రజన్ లోపంగా చూడవచ్చు. ముదురు ఆకులపై చిన్న చిన్న నారింజ రంగు మచ్చలు ఏర్పడి తర్వాత ఇవి ఆకు అంచుల నుండి ఎండిపోయినట్లు కనిపిస్తే పొటాషియం లోపంగా మనం గమనించవచ్చు. ఎండ తగిలిన ఆకులు భాగాలు పసుపు రంగులో మారి ఆకు మధ్య ఈనె మాత్రం ఆకుపచ్చగానే ఉంటే ఇది మెగ్నీషియం లోపంగా భావించవచ్చు. కొత్తగా వచ్చే ఆకులు ముడతలు పడి చేపముళ్ళు ఆకారంలో చిన్నవిగా మారితే, గెలల్లో కాయలు సరిగ్గా నిండకపోతే అది బోరాన్ లోపంగా మనం చూడవచ్చు. ఆయిల్ పామ్ సాగులో ప్రధానంగా కనిపించే పురుగులు మనం చూసుకున్నట్లయితే కొమ్ము పురుగు. వీటి లక్షణాలు మొలకలను లేదా లేత ఆకులను తింటూ ఆకులు విచ్చుకున్నప్పుడు వీ ఆకారంలో కత్తిరించినట్లు కనిపిస్తాయి. వీటి నివారణకు తోటలో పేడ కుప్పలు, కుళ్ళిపోయిన వ్యర్థాలు లేకుండా చూసుకోవడం, నాఫ్థలిన్ బిళ్ళలను ఆకు సుడుల్లో వేయడం చేయాలి. అలాగే ఎర్రముక్కు పురుగు. పురుగు కాండం లోపలికి వెళ్ళి కణజాలాన్ని తింటూ ఆకులు పసుపు రంగులోకి మారి కిందకి వేలాడతాయి. వీటి నివారణకు చెట్టు కాండానికి గాయాలు కాకుండా చూడాలి. ఆకర్షక బుట్టలు ఉపయోగించి వీటిని అరకట్టవచ్చు. అలాగే ఆయిల్ పామ్ సాగులో ప్రధానంగా కనిపించే వ్యాధులు మొగ్గు కుళ్ళు

తెగులు. లేత ఆకులు కుళ్ళిపోయి దుర్వాసన వస్తాయి. దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ ద్రావణాన్ని మొగ్గ ప్రాంతంలో పొయ్యాలి. అలాగే కాండం కుళ్ళు తెగులు, ఇది జ్ఞానోడర్మా అనే శిలీంధ్రం వల్ల వస్తుంది. ముదురు ఆకులు పసుపు రంగులోకి మారి చనిపోతాయి. పైన చెప్పిన యాజమాన్య పద్ధతులు తట్టుకునే విధంగా కాపురాణి మొదటి 3 నుండి 4 సంవత్సరాలు భూమిని సద్వినియోగం చేసుకోవడానికి అరటి ఒక అద్భుతమైన ఎంపిక. ఆయిల్ పంప్ నాటిన ఖాళీ స్థలాల్లో 2.5 మీటర్ల దూరంలో అరటిని నాటవచ్చు. 2 ఆయిల్ పంప్ వరుసల మధ్య 2 లేక 3 వరుసల అరటి మొక్కలు నాటవచ్చు. ఆయిల్ పంప్ దిగుబడి రాకముందే అరటి ద్వారా 10 నుండి 12 నెలల్లోపే రైతులకు పెట్టుబడి మరియు లాభం అందిస్తుంది. అరటి ఆకులు వెడల్పుగా ఉండడం వల్ల నేలపై నీడపడి కలుపు మొక్కలు పెరుగుదల తగ్గుతుంది. అరటి మొక్కలు భూమిలో తేమను నిలిపి ఉంచడం వల్ల మైక్రోక్లైమేట్ మెయింటెనెన్స్కు సహాయపడుతుంది. అరటి కోత తర్వాత మిగిలిన కాండం మరియు ఆకులను తోటలోనే వేయడం వల్ల అవి కుళ్ళి మంచి సేంద్రియ ఎరువుగా మారి ఆయిల్ పామ్ మొక్కలకు బలాన్నిస్తుంది. ఆయిల్ పామ్లో అంతర పంటగా సాగు చేయడానికి కూర్ అరటి, అమృతపాణి, గ్రాన్నైన్ వంటివి మేలైన అరటి రకాలు. అరటి పంటకు ఎరువులు వేసేటప్పుడు ఆయిల్ పామ్ ఎరువులతో సంబంధం లేకుండా విడిగా ఒక్కొక్క అరటి మొక్కకు సమానంగా 200 గ్రాముల నత్రజని, 50 గ్రాముల భాస్వరం మరియు 300 గ్రాముల పొటాషియం వివిధ విడతల్లో అందించాలి. నాటే సమయంలో గుంతకు 5 నుండి 10 కేజీల పశువుల ఎరువు వేయడం మంచిది. ఆయిల్ పామ్ మరియు అరటి రెండింటికి నీటి అవసరం ఎక్కువే. బిందు సేద్యం ద్వారా నీటిని 2 గంటలు రోజు అందించాలి. అరటి సాగు చేసేటప్పుడు సిగటోకా ఆకుమచ్చ తెగులు వంటి వ్యాధులు సోకకుండా జాగ్రత్త వహించాలి. ఇవి ప్రధాన పంట అయిన పామాయిల్పై పెద్దగా ప్రభావం చూపవు, కానీ అరటి దిగుబడిని తగ్గిస్తుంది. ఆయిల్ పామ్లో సాగు చేసే క్రమంలో అంతర పంటల ద్వారా మొత్తం అరటి సాగు ఖర్చు 60 నుండి 80 వేల రూపాయలు ఎకరానుకు అయినట్లయితే మొదటి 14 నుండి 18 నెలల్లోనే అరటి గెలల ద్వారా ఎకరానుకు రకాన్ని బట్టి 15 నుండి 20 టన్ల దిగుబడినిస్తూ 1.2 లక్షల నుండి 1.5 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అరటితో పాటు కోకో కూడా పామాయిల్లో విజయవంతమైన పంట, అంతర పంటగా గుర్తింపు పొందింది. కోకో ప్రధానంగా చాక్లెట్ల తయారీకి ఉపయోగించే అతి ముఖ్యమైన పంట. మన దేశంలో ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో ఈ సాగు ఎక్కువగా జరుగుతుంది. కోకో మొక్కలను 40 నుండి 50% నీడ అవసరం. ఇది 4 సంవత్సరాలు పైబడిన చెట్ల ద్వారా సహజంగా లభిస్తుంది. దీనివల్ల ఒకే భూమిలో 2 పంటల ఆదాయం పొందవచ్చు. ఆయిల్ పామ్ దిగుబడి తగ్గకుండా కోకో ద్వారా లాభాలు పొందవచ్చు. కోకో ఆకులు రాలి నేలపై పడడం వల్ల మల్చింగ్గా పనిచేసి భూమిలో తేమను కాపాడతాయి. ఖాళీ స్థలాలలో కోకో ఉండడం వల్ల కలుపు మొక్కల పెరుగుదల తగ్గుతుంది. ఆయిల్ పామ్ 9 మీటర్ల దూరం ఉంటే మధ్యలో కోకో మొక్కలను 3 నుండి 4 మీటర్ల దూరంలో నాటవాలి. సుమారు ఎకరానుకు 150 నుండి 200 కోకో మొక్కలు పడతాయి. వేడి మరియు తేమతో కూడిన వాతావరణం కోకోకు అనుకూలం. ఆయిల్ పామ్ తోటలకు వాడే డ్రిప్ సిస్టమ్ ద్వారానే కోకోను కూడా నీరు అందించవచ్చు. జూన్ నుండి మొక్క నాటుటకు అనుకూలమైన సమయం. కోకో మొక్కకు ఏడాదికి 100 గ్రాముల నత్రజని, 40 గ్రాముల భాస్వరం, 140 గ్రాముల పొటాషియం అవసరమవుతుంది. కోకో మొక్క పొదలా కాకుండా ఒకే కాండంపై పెరిగేలా మనం జాగ్రత్త వహించాలి. మొక్క 1.5 మీటర్ల ఎత్తుకు చేరినప్పుడు చిగుళ్లను కత్తిరించడం వల్ల కొమ్మలు బాగా వస్తాయి. వర్షాకాలంలో నల్లకాయ కుళ్ళు తెగులు ఎక్కువగా వస్తుంది. దీని నివారణకు బోర్డో మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. నాటిన 3 నుండి 4 సంవత్సరాల నుండి కోకో కోతకు వస్తుంది. 1 ఎకరాకు సుమారు 300 నుండి 400 కేజీల దిగుబడిని ఆశించవచ్చు. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం సుమారు 200 నుండి 300 రూపాయలు కేజీకైతే ఎకరానుకు 60 వేల నుండి 100 లక్షల రూపాయల వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో పండే కోకో గింజలు అంతర్జాతీయ నాణ్యత కలిగి ఉండడంతో ప్రాసెసింగ్ రంగంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అందులో మొదటిగా ప్రాథమిక

ప్రాసెసింగ్. ఇది నేరుగా రైతు స్థాయిలో ప్రారంభించవచ్చు. పచ్చి కోకో గింజలు పులియబెట్టడం, ఎండబెట్టడం చాక్లెట్ తయారీకి చాలా ముఖ్యం. ఎండబెట్టిన గింజలకు మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. కోకో గింజలను ప్రాసెస్ చేసి కోకో నిప్స్, కోకో లిక్కర్, కోకో పౌడర్ అండ్ బటర్గా మారుస్తారు. వీటికి బేకరీ మరియు కాస్మెటిక్ రంగాల్లో భారీ డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ధరలో హెచ్చుతగులు ఉన్నప్పటికీ సొంతంగా చిన్న స్థాయిలో హోమ్మేడ్ చాక్లెట్స్ బ్రాండ్ను ప్రారంభించడం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లాభాలు పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇట్టి లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగుకు, అలాగే అంతర్పంటగా పండించే అరటి, కోకో సాగును ప్రోత్సహించడానికి ప్రత్యేక ప్రణాళికలు చేస్తుంది. అందులో భాగంగా నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఆయిల్ పామ్ పథకం కింద రైతులకు మొక్కల కొనుగోలుపై హెక్టారుకు మొక్క రకాన్ని బట్టి 20,000 నుండి 29,000 వరకు రాయితీ లభిస్తుంది. తోట నాటిన 4 సంవత్సరాల వరకు ఎరువులు మరియు ఇతర యాజమాన్య

నిర్వహించడానికి ప్రత్యేక ప్రణాళికలు చేస్తుంది. అందులో భాగంగా నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఆయిల్ పామ్ పథకం కింద రైతులకు మొక్కల కొనుగోలుపై హెక్టార్కు మొక్క రకాన్ని బట్టి 20,000 నుండి 29,000 వరకు రాయితీ లభిస్తుంది. తోట నాటిన 4 సంవత్సరాల వరకు ఎరువులు మరియు ఇతర యాజమాన్య ఖర్చుల కోసం హెక్టార్కు 5,250 రూపాయలు మరియు అంతరపంట సాగుకు అదనంగా 5,250 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఆయిల్ పామ్ తోటలకు బిందు సేద్యం ఏర్పాటు చేయడానికి చిన్న సన్నకారు రైతులకు 90% వరకు రాయితీ లభిస్తుంది. కొత్తగా కోకో మొక్కలు నాటే రైతులకు హెక్టార్కు 20,000 రూపాయలు రాయితీ లభిస్తుంది. కోకో గింజలను ఆరబెట్టడానికి మరియు ప్రాసెసింగ్ చేయడానికి కావలసిన యంత్రాలపై 40-50% వరకు సబ్సిడీని అందిస్తుంది. పై తెలిపిన సబ్సిడీల దరఖాస్తుకు రైతు యొక్క ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ పుస్తకం, పట్టాదారు పాస్ పుస్తకం మరియు పాస్ ఫోటో తీసుకుని మీ గ్రామ సచివాలయంలోని రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జ్ను లేదా మండల ఉద్యానాధికారిని సంప్రదించగలరు. ధన్యవాదాలు.

మీరు ఇంతవరకు ఆయిల్ ఫామ్ సాగు ద్వారా అధిక లాభాలు, ఆయిల్ ఫామ్లో కోకో, అరటి, అంతర పంటల వల్ల అదనపు లాభాలు, ఈ అంశం గురించి ఉద్యాన అధికారిని సీతానగరం పార్వతీపురం నుండి డాక్టర్ వై ప్రత్యుష గారి ప్రసంగం విన్నారు.

0: వ్యవసాయ సమాచారంలో పార్వతీపురం, మన్యం జిల్లా మరియు అల్లూరి సీతారామరాజు జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు నిర్వహణ శ్రీమతి సిహెచ్ కమలారాణి.
1: రైతు సోదర సోదరిమణులకి నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో గ్రామీణ వ్యవసాయ వాతావరణ సేవా పథకంలో భాగంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చింతపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, పార్వతీపురం మన్యం జిల్లా అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతపు రైతులకి అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాతావరణ అధికారులు అందించిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజుల్లో చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 34.6 నుండి 36.4 డిగ్రీల సెంటిగ్రేడ్ల మధ్య ఉంటుంది. అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు 20.6 నుండి 21.1 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. గాలిలో తేమ శాతం ఉదయం సమయాల్లో 50 నుండి 69% దాకా ఉంటుంది. అలాగే మధ్యాహ్న సమయాల్లో అయితే 35 నుండి 54% దాకా నమోదయ్యే అవకాశం ఉంది. గాలులు గంటకు 6 నుండి 7 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఆకాశం కూడా మేఘావృతమై ఉంటుందని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పుడు రైతులకి శాస్త్రవేత్తలు అందిస్తున్న కొన్ని సాధారణ సలహాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుత వెచ్చని వాతావరణ పరిస్థితుల్లో చాలా తక్కువ వర్ష సూచనలు ఉండడం వల్ల పంటలు సాధారణ వృద్ధికి అనుకూలంగా ఉంటాయి. అయితే ఆశించిన తేలికపాటి వర్షాలు నేలలో తేమని నిలుపుకోవడంలో సహాయపడతాయి. అయినప్పటికీ రైతులు పొలం పరిస్థితుల్ని గమనిస్తూ పొడి వాతావరణం ఎక్కువ రోజులుంటే అవసరానికి అనుగుణంగా తేలికపాటి నీటి తడుల్ని అందిస్తూ ఉండాలి. ఒక మోస్తరు తేమ ఇంకా అడపాదడపా మేఘావృతమై ఉండడం వల్ల తెగుళ్ళు ఇంకా వ్యాధుల ప్రబలత ఉండే అవకాశం ఉంది. కాబట్టి రైతులు క్రమం తప్పకుండా పొలాన్ని పరిశీలించి వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే, ముఖ్యంగా ఉదయం వేళలు లేదంటే సాయంత్రం సమయాల్లో మాత్రమే మొక్కల సంరక్షణ చర్యల్ని చేపడుతూ ఉండాలి. వర్షం లేని సమయాల్లో అంతర్కృషి అలాగే కలుపు నివారణ ఇటువంటి పనులు చేసుకోవచ్చని రైతులకి శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నేలలో తేమని నిలుపుకోవడానికి అలాగే నేల ఉష్ణోగ్రతని నియంత్రించడానికి మల్చింగ్ పద్ధతుల్ని అనుసరిస్తూ వర్షాల సమయాల్లో నీరు నిల్వ ఉండకుండా పొలాల్లో సరైన నీటి కాలువల్ని ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. అలాగే పశువులకి శుభ్రమైన తాగునీరు ఇంకా వేడి అలాగే వర్షం నుండి రక్షణ కల్పించడానికి తగిన ఆశ్రయాలని కల్పిస్తూ ఉండాలని రైతులకి సూచిస్తున్నారు. ఇప్పుడు మామిడి యాజమాన్యం చేపడుతున్న రైతు సోదరుల కోసం కొన్ని సలహాలు తెలుసుకుందాం. మామిడిలో ప్రారంభ దశలో పండ్లని కవర్లతో కప్పడం వల్ల పురుగులు అలాగే పండ్ల ఈగల దాడిని నివారించుకోవచ్చు. పురుగు పట్టిన పండ్లని ఏరివేసి నాశనం చేయడం ద్వారా తెగుళ్ల వ్యాప్తిని బాగా అరికట్టుకోవచ్చు. అవసరాన్ని బట్టి వేప నూనె 2 నుండి 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తీవ్రత ఎక్కువగా ఉంటే స్పినోసాడ్ 45 SC.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి అవసరమైన వ్యవధిలో పిచికారీ చేసుకుంటూ ఉండాలి. ప్రస్తుత వేడి ఇంకా పొడి వాతావరణ పరిస్థితుల్లో మామిడిలో తేనె మంచు పురుగు అలాగే ఇతర చీడపీడల ప్రభావం కనిపించే అవకాశం ఉండడం వల్ల ఇవి గనక కనిపించినట్టయితే థయామిథాక్సామ్ 0.3 గ్రాములు 1 లీటర్ నీటికి లేదంటే ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి ఉదయం లేదంటే సాయంత్రం వేళల్లో మాత్రమే పిచికారీ చేసుకోవాలి. వాతావరణం ప్రశాంతంగా ఇంకా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పనులన్నీ చేపట్టుకోవాలి. ఇప్పుడు ఖరీఫ్లో ముందస్తు వ్యవసాయ సలహాల గురించి తెలుసుకుందాం. పొలం తయారీ పనులు ఎలా చేపట్టాలంటే కురిసిన వర్షాలని అలాగే నేలలోని సరైన తేమని ఉపయోగించుకొని రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం తొలిదుక్కి దున్నడం వల్ల పొలాన్ని చదును చేసే పనులన్నీ పూర్తి చేసుకుంటూ ఉండాలి. అలాగే ఉత్పాదకాల నిల్వ ఎలా చేయాలంటే ఋతుపవనాలు ప్రారంభం కావడానికి ముందే రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఇంకా సస్యరక్షణ రసాయనాలని సేకరించి తేమ తగలని సురక్షిత ప్రదేశాల్లో నిల్వ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నీటి యాజమాన్య నిర్మాణాల మరమ్మతులు ఎలా చేపట్టుకోవాలో తెలుసుకుందాం. రాబోయే వర్షాకాలంలో వర్షపు నీటిని సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా చేనుగట్లు, మురుగునీటి కాలువలు ఇంకా నీటి సంరక్షణ నిర్మాణాలని మరమ్మతు చేసి బలోపేతం చేసుకుంటూ ఉండాలి. అలాగే సేంద్రియ ఎరువుల వాడకం ఎలా చేయాలంటే నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంపొందించడానికి ఇంకా తేమని పట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచడానికి పొలం తయారీ సమయంలోనే

0: పశువుల ఎరువు, కంపోస్ట్, అలాగే పంట వ్యర్థాలని మట్టిలో కలిపి దున్నుకోవాలి. నారుమడి ఎలా తయారు చేయాలంటే, ఖరీఫ్ కూరగాయలు ఇంకా ఇతర కాలానుగుణ పంటల కోసం నారుమడలని సిద్ధం చేసుకుంటూ ఉండాలి. విరామాలు ఇస్తూ కురిసే వర్షాల వల్ల నారు కుళ్ళిపోకుండా నిరోధించడానికి నారుమడుల్లో సరైన నీటిపారుదలని అందిస్తూ ఉండాలని రైతులకి సూచిస్తున్నారు. ఇప్పుడు కాఫీ యాజమాన్యం చేపడుతున్న రైతు సోదరుల కోసం కొన్ని సలహాలు. ఈ ప్రాంతంలో కాఫీ అభివృద్ధి దశలో ఉండడం వల్ల తామర పురుగుల తీవ్రత గనక ఎక్కువగా కనిపించినట్టయితే, వర్షం లేని రోజుల్లో సాయంకాలం వేళల్లో మాత్రమే స్పైనోజాడ్ 1 లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్లు చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక మిరియాల పంట కూడా అభివృద్ధి దశలో ఉండడం వల్ల ఈ సమయంలో పొల్లు బీటిల్, తామర పురుగులు అధికంగా ఉన్నట్టయితే ఎమామెక్టిన్ బెంజాయిట్ 5 SG 1 లీటర్ నీటికి 0.4 గ్రాములు చొప్పున పిచికారీ చేసుకోవాలి.
1: మీరు ఇంతవరకు పార్వతీపురం మన్యం జిల్లా మరియు అల్లూరి సీతారామరాజు జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం విన్నారు. పల్లెసీమలు ఈనాటి వ్యవసాయదారుల సమాచారం వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ వింటారు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
3: శ్రోతల నమస్కారం. దేశాభివృద్ధికి ఆరోగ్యవంతమైన సమాజం ఎంతగానో అవసరం. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అభివృద్ధి చెందుతుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది, సమాజం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే పూర్వోక్తి నేటి సమాజానికి మార్గనిర్దేశకంగా నిలుస్తుంది. మరి దేశ ప్రజల ఆరోగ్యానికి నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఆరోగ్య భద్రత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ విషయమై మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వి బాలకృష్ణ నాయక్ గారు ఉన్నారు. నమస్కారం సార్.
4: నమస్కారం సార్.
3: సార్, ముందుగా ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
4: ముఖ్యంగా ఈ ఆయుష్మాన్ భారత్ పథకం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకి నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి, వాళ్ళకి అర్హత కలిగిన కుటుంబాలందరికీ 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సేవలు అందుబడుతున్నాయి సార్. ముఖ్యంగా ప్రజలు ఆర్థిక ఇబ్బంది లేకుండా వైద్యం పొందడానికి ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం సార్.
3: సార్, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అంటే ఈ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ మిషన్ ఎలా అమలవుతుంది, దాని గురించి కొంచెం వివరిస్తారా?
4: సార్, ఇది పిఎం అభిమంట సార్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ సార్. ఇది 2021 అక్టోబర్లో ప్రారంభించడం జరిగింది సార్. దీనికి 64,180 కోట్లు కేటాయింపు జరిగింది సార్. ఇది భవిష్యత్తులో దీనికోసమని పటిష్టమైన లక్ష్యంతో ప్రజల ఆరోగ్యము మౌలిక బలోపతనం చేయడానికి ఇది భారతదేశంలోనే అతిపెద్ద పథకం సార్. ఇది ముఖ్యంగా ప్రాథమిక తర్వాత ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ దృష్టిలో సాధిస్తుంది. ఇందులో భాగంగా మనకు 17,788 గ్రామీణ మరియు 11,024 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, తర్వాత 3,382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు మన జిల్లాలో క్రిటికల్గా ఉన్నాయి సార్. ఇవి ఈ ముఖ్యంగా ఈ సదుపాయాలు ఏమేమంటే, ప్రాథమిక సంరక్షణలో 17,788 గ్రామీణ ఉపక ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయి సార్, అంటే విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. దీనిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళు అక్కడే ఉండేసి ప్రజలకు ఏమేమి అవసరం అనేది ముఖ్యంగా కమ్యూనికబుల్స్ అంటే బీపీ, షుగర్ ఉండే వాళ్ళ ట్యాబ్లెట్, ఇంకా ఎనీ ఎమర్జెన్సీస్ కేస్ ఫీవర్ అవన్నీ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు చూడడం జరిగింది సార్. దీనికోసం అని చెప్పి 11,024 పట్టణాలు ఏంలో స్థాపించడం జరిగింది. మొత్తం దీన్ని బలోపేతం చేయడానికి మనకు 5 లక్షల పైగా జనాభాలు ఉన్న జిల్లాలలో 730 సమీకృత ఆరోగ్య ప్రయోగశాలలు ఉన్నాయి మరియు 602 క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఉన్నాయి సార్. ఇవి బ్లాక్ స్థాయిలో కూడా మనము

0: 3,300 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు ఉన్నాయి, మన జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగినాయి దీనికోసం అని చెప్పి. ఈ బీపీహెచ్యులు మెయిన్గా ఏంటంటే ల్యాబ్ టెస్టులు చేసుకోవడానికి, తర్వాత మందులు అక్కడ మందులు స్టోర్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశంగా దీనికి వాడతారు.
1: సార్, మరి ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ కింద ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు
0: సార్? దీని కింద ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సంబంధించిన చికిత్సలు, తర్వాత క్యాన్సరు, తర్వాత ఏని యాక్సిడెంట్ కేసులు, తర్వాత ఈ ప్రసూతి సేవలు అంటే డెలివరీ కేసులు, తర్వాత ఆర్థోపెడిక్ శాస్త్ర చికిత్సలు, న్యూరోకి సంబంధించిన వైద్య సేవలు ఇవి దీని ద్వారా పొందుతున్నారు సార్. ముఖ్యంగా ఈ అత్యవసర వైద్య సేవలు మొత్తంగా ఇప్పుడు 3,650 రకాల వైద్య సేవలు కూడా అందుతున్నాయి
1: సార్. మరి ఇప్పుడు ఈ పథకం అమలులో ఈ డిజిటల్ టెక్నాలజీ ఇంకా ఈ ఆన్లైన్ వ్యవస్థల పాత్ర ఎంతవరకు ఉందంటారు? అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని మనం ముందుకు తీసుకెళ్తున్నాం కదా, సో దీని పాత్ర ఏంటంటారు?
0: సో ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఈ కార్డు నమోదు చేసుకోవడం, ఈకేవైసీ చేసుకోవడం, ఆన్లైన్లో ఫ్రీ ఆథరైజేషన్ క్లెయిమ్ చేసుకోవడం, ప్రాసెసింగ్ వంటి సేవలు మామూలు అయితే బాగా స్పీడ్గానే జరుగుతున్నాయి సార్. దీనివల్ల పారదర్శకత మరియు సేవలు కూడా నాణ్యతంగా పెరిగినాయి సార్. ఇప్పుడు సార్ దీనికి డిజిటల్ అనుసంధానం అంటే ఏబిడిఎం అని ఉంది, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఈ దీనివల్ల మనకు ఇప్పుడు మనం అనుకున్నట్టు అభాయిడి జనరేట్ చేయడం, ఈ సంజీవిని ప్రోగ్రాంలో డిజిటల్ అంటే ఈ ఆయుష్మాన్ భారత్ ఐడిలో కూడా అది ప్యూరిఫికేషన్ చేస్తున్నారు. అంటే వేరే నెంబర్లు ఇవ్వడం వల్ల వాళ్ళు సరి కార్డు రాకపోవడం, ఓటీపీలు రాకపోవడం అంటే జరుగుతుంది. దానికోసం అని చెప్పి కరెక్ట్గా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని ఒక్కసారిగా వాళ్ళు ఓటీపీ వస్తే దాని ద్వారా వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా జనరేట్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ దీంట్లో మనం ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ వాళ్ళకి మనం వాళ్ళని బలోపేతం చేయడము, తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ మెడికల్ ఆఫీసర్స్ లాగిన్స్ ఉంటాయి, తర్వాత ఫార్మసీ లాగిన్, స్టాఫ్ నర్స్ లాగిన్స్, ల్యాబ్ లాగిన్స్ ఉంటాయి. ఆ లాగిన్లో వాళ్ళు ఏమేమి టెస్టులు చేసుకున్నారు, ఏ మందులు వాడినారు, అవన్నీ డీటెయిల్స్ అక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఏ వ్యాధితో బాధపడుతున్నారు, ఏ మందులు వాడినారు అనేది కూడా దీనివల్ల ఉంటుంది సార్. సో ఈ అవకాశాన్ని కూడా మనము వాడుకోవడానికి అవకాశం. ఇంకా కూడా కొందరు ఏబిడిఎంలో ఆభా ఐడి జనరేట్ చేయడానికి కొందరు ముందుకు రావట్లేదు సార్, భయపడుతున్నారు. ఎందుకంటే ఓటీపీ వచ్చేసి ఏదైనా ఈ డిజిటల్ మోసము ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి కూడా కొందరు రావట్లేదు. మేము కూడా వాళ్ళని అక్కడ ఉండే కార్పొరేటర్ని, సర్పంచ్ని వాళ్ళని కూడా తీసుకెళ్లేసి మా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి కూడా ఆభా ఐడి జనరేట్ చేయడం అనేది కూడా జరుగుతుంది సార్. ప్రజలందరూ ముఖ్యంగా మేము కోరడం ఏమంటే ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనేది పొందుపరచగలిగితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని మా ఉద్దేశం సార్. అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాం
1: సార్. మరి ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డ్ పొందాలంటే ప్రజలు అనుసరించాల్సిన విధానం ఏంటి? దీనికి ఏమైనా కనీస అర్హత లాంటివి ఉన్నాయా
0: సార్? దీనికి వాళ్ళు ముఖ్యంగా ఆధార్ కార్డులు ఉండాలి, లేదా రేషన్ కార్డులు ఉండాలి. వాళ్ళు ఆ సచివాలయాల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు నమోదు చేసుకోవాలి, లేదంటే ఈ డిజిటల్ ఈ సేవా కేంద్రాలు అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ఇవాళ ఈ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవి పెట్టి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు కార్డ్స్.
1: సార్, మరి ఇప్పుడు కార్డ్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది లబ్ధిదారులు ఆ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఒకవేళ అలా ఉంటే దాన్ని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: సార్, కొన్ని సందర్భాల్లో రెండు కార్డు కలిగిన వ్యక్తి అంటే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు మరియు పిఎంజేబీ అదే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డు కలిగిన ఆంధ్రప్రదేశంలో ఉన్నాయి. సో వాళ్ళకైతే ప్రస్తుతానికైతే వాళ్ళు రెండు ఉపయోగించుకోవచ్చు. 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఈ కార్డులు అయితే ఆయుష్మాన్ భారత్ కింద వినియోగించుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికైతే అట్లాంటివి మాకు దృష్టికి అయితే రాలేదు
1: సార్. మరి ఈ పథకం ద్వారా అత్యధికంగా ఏ రకాల వైద్య సేవలు ప్రజలు వినియోగిస్తున్నారు
0: సార్? అత్యధికంగా గుండె సంబంధించిన చికిత్సలు, డయాలిసిస్, ప్రసూతి సేవలు, ప్రమాద చికిత్సలు, క్యాన్సర్స్ మరియు ఆర్థోపెడిక్ సేవలు ఇప్పటివరకు 3,250 కేసులు ప్రజలు వినియోగించుకున్నారు సార్. ఇది
1: ఆయుష్మాన్ భారత్ అమలులో మన జిల్లాలో మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలు ఏంటి
0: సార్? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసామంటే మనము పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం, తర్వాత కొంతమందికి డాక్యుమెంటరీ సమస్యలు రావడం, దూర ప్రాంతాల నుంచి ఆసుపత్రులకి రవాణా ఇబ్బందులు రావడం, ఈ సాంకేతిక సమస్యలు మరియు నెట్వర్క్ సమస్యలు ఉండడం వల్ల.
1: మరి వీటిని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: మేము వాళ్ళకి అవి ఇప్పుడైతే అన్ని చోట్ల కూడా ఈ ఇంటర్నెట్ సిస్టమ్ ఉన్నాయి, ప్రతి గ్రామాల్లో కూడా ఈ ఫోన్లు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈ మొబైల్స్ ఫోన్లో కూడా మనము ఈ కార్డులు, ఆధార్ కార్డు, తర్వాత ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఉంటే మనము ఈ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు.

0: సార్, ఇబ్బంది అయితే ప్రస్తుతానికి ఎక్కువ అయితే ఏం లేవు, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు,
1: సులువుగానే దరఖాస్తు సులువుగానే దరఖాస్తు చేసుకుని
0: డౌన్లోడ్ చేసుకోవచ్చు. సచివాలయాల్లో కూడా అక్కడ కూడా వాళ్ళు వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
1: సార్ మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ పథకం గురించి అవగాహన కల్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
0: సార్ మేము ముఖ్యంగా ఈ గ్రామ సభలు అనేది, తర్వాత ఆరోగ్య శిబిరాలు, సచివాలయ స్థాయి ప్రచార కార్యక్రమాలు, తర్వాత ఈ పోస్టర్లు, బ్యానర్లు, అవగాహన ర్యాలీలు జరుపుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు వాళ్ళు ఇంటింటికి ప్రచారం చేసి చేస్తున్నారు. ఇదే విధంగా మనము ఈ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి సార్, హెల్త్ క్యాంప్స్ జరిగినప్పుడు, తర్వాత ఈ గ్రామ సభలు జరిగినప్పుడు కూడా దీని గురించి, ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ గురించి అందరినీ తెలియజేయాలని కూడా మా కార్యకర్తలకు చెప్పాము. వాళ్ళు కూడా అవేర్నెస్ అయితే క్రియేట్ చేయగలుగుతున్నారు సార్.
1: ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చాలా అవసరం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల మధ్య ఇంకా కేంద్ర ప్రభుత్వ ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం మధ్య ఈ సమన్వయం ఎలా ఉంది?
0: ఇప్పుడు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వెంకయ్య గారి వైద్య సేవలు జరుగుతుంది. ఆయుష్మాన్ భారత్ పథకాల సమయం సెంట్రల్ గవర్నమెంట్ వల్ల జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకు 60% ఇస్తే మనం 40% దాంతో చేసి వైద్య సేవలు అయితే అందుతున్నాయి సార్.
1: ఈ ఆరోగ్య సిబ్బంది ఇంకా ఈ ఆసుపత్రుల సమన్వయం ఎలా ఉంది? ఈ పథకం విజయానికి ఇవి చాలా ముఖ్యం కదా, వీటి సమన్వయం ఎలా ఉంది?
0: సార్ ఆరోగ్య సిబ్బంది, వైద్య మిత్రులు, మరి ఆసుపత్రుల మధ్య సమన్వయ పథకం విజయానికి దోహదం పడుతుంది సార్. బాగుంది. ఇప్పుడైతే ఇవి సమయానికి నమోదు చేసుకోవడం, ఆ తర్వాత ట్రీట్మెంటు, వైద్యం, తర్వాత క్లెయిమ్ ప్రక్రియలు సమర్థవంతంగానే జరుగుతోంది. ఎక్కడే కూడా దీనికి మిత్రాలు, ఆరోగ్య మిత్రాలు కూడా ఉన్నాయి. ఏమన్నా ఎటువంటి ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా కూడా కార్డ్స్లో ఏమన్నా తప్పులు ఉన్నా రెక్టిఫై చేయడానికి మనకు ఆరోగ్యశ్రీ డీసీ, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఉన్నారు, సీఈఓ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టేట్ లెవెల్లో ఉంటారు. ఏమి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు ఆన్లైన్లో దానికి రెక్టిఫై చేసుకుంటారు. ఇబ్బంది అయితే ఏం లేదు.
1: సరే ఇప్పుడు మరి మన జిల్లాలో ఇప్పుడు దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సేవలు అందేందుకు ప్రత్యేకంగా ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా?
0: అవును సార్, ఇప్పుడు గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పుడు ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంస్ ఉంటారు, తర్వాత ఆశా కార్యకర్తలు ఉంటారు, వారి ద్వారా పర్యటనలు చేయించడము, తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా మేము ఐఈసీ మెటీరియల్ని డిస్ప్లే చేయడము, దూర ప్రాంతాల సేవలో కూడా అక్కడ కూడా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడము, అవన్నీ మేమైతే అవేర్నెస్ చేస్తున్నాం సార్. ముఖ్యంగా ఈ ఎన్జిఓస్ వాళ్ళు కూడా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చాలామంది ముందుకు వచ్చారు. మొబైల్ బస్సెస్, హెల్త్ యూనిట్స్ కూడా వచ్చాయి. తర్వాత మనకు గవర్నమెంట్ తర్వాత కూడా 104 వెహికల్ ఉంది. దాని ద్వారా FDP ఫిక్స్డ్ డే ప్రోగ్రామ్ అని ఉంటాయి సార్, ప్రతి విలేజ్లో ఉంటాయి. అక్కడ డాక్టరు, తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు, తర్వాత ఈ ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు కూడా ఉంటారు అందుబాటులో. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు అన్ని కేసులు, ఆ సచివాలయంలో ఉన్న కేసులు, టీబీ అయితే ఏమి, గర్భవతులు అయితే ఏమి, తర్వాత ఈ బీపీ షుగర్తో ఉండే బాధపడే వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు కూడా వాళ్ళందరూ కూడా అక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి నెలకు సరిపడే మాత్రలు కూడా అందుతున్నాయి సార్, అందిస్తున్నారు. తర్వాత ఇంకో ఈ పింక్ బస్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా మనము క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా జరుగుతున్నాయి. సో క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా ఇంటికే, అక్కడికే వెళ్ళేసి మనము వాళ్ళకి ముఖ్యంగా 3 క్యాన్సర్లు మనము స్క్రీన్ చేస్తున్నాం. గర్భకోశ క్యాన్సరు, తర్వాత రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సర్ అని. వాళ్ళు కూడా అక్కడే టెస్టింగ్ చేసి నిర్ధారణ కూడా అక్కడే చేయడానికి కూడా మనము బస్సెస్ కూడా అక్కడ వెళ్తున్నాయి. దానికి సంబంధించిన వైద్యులు వాళ్ళు కూడా వెళ్ళి చేయడం జరుగుతుంది సార్. అది
1: సార్ మరి ఇప్పుడు భవిష్యత్తులో ఆయుష్మాన్ భారత్ అమలును మరింత సమర్థవంతంగా చేయడానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి?
0: సార్ ఇంకా కొన్ని హాస్పిటల్స్ ప్యానెల్ కావలేదు, వాళ్ళని కూడా మరిన్ని ఆసుపత్రులు ఎంపానెల్ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మనము అవగాహన పెంచడం, తర్వాత డిజిటల్ సేవలను బలోపేతం చేయడం. అంటే ఇప్పుడు చెప్పినట్టు మనము ఈ సంజీవిని ద్వారా, ఇప్పుడు ఈ సంజీవిని ప్రోగ్రాంలో కూడా ఈ వీపీఆర్ సెంటర్ని ఉంటుంది సార్. అంటే ప్రస్తుతము హాస్పిటల్లో ఒక లీవ్లో వెళ్ళి ఒకవేళ హెల్త్ వాళ్ళు అక్కడ డాక్టర్ రాకపోయినా కూడా వేరే సేవల నుంచి, అంటే వీడియో కౌన్సిలింగ్, వీడియో ద్వారానే వాళ్ళ పేషెంట్ని అక్కడ నుంచి వాళ్ళు వీడియో కాల్ చేస్తే వాళ్ళకి ఏం వైద్యం కావాలని కూడా, ఏ మందులు వాడుతున్నారనేది కూడా వాళ్ళకి అక్కడ నుంచి తెలియజేస్తారు సార్. అదేవిధంగా ఈ గర్భవతులు కూడా వాళ్ళకి యోగా, ధ్యానం కూడా, యోగా చేపించడం, ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్ళు కూడా ఈ దీని ద్వారా కూడా పొందుతారు సార్.
1: అంటే ఈ సంజీవిని అంటే టెలిమెడిసిన్ లాంటి?
0: టెలిమెడిసిన్ లాంటిది
1: సార్. మరి చివరగా మన జిల్లా ప్రజలకు ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన గురించి మీరు ఇవ్వదలుచుకున్న సందేశం ఏంటి?
0: సార్ ఆయుష్మాన్ భారత్ పథకం ప్రజలు

0: రక్షణ కోసం ప్రభుత్వం ఇచ్చిన గొప్ప అవకాశం. ప్రతి అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తర్వాత ఇది ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సమీప ఎంపానెల్ ఆసుపత్రులు అనేవి ఉన్నాయి, సంప్రదించి ఉచిత వైద్య సేవలు పొందడానికి జిల్లా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. వీళ్ళందరూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం సార్. అందరూ వీళ్ళందరూ తెలియజేస్తున్నాం.
1: ధన్యవాదాలు సార్. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి ఆయుష్మాన్ భారత్ పథకం గురించి మన శ్రోతలకు ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. స్వరమాలికలో ముందుగా వినబోతున్న గీతం సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతాన్ని అందించగా, రాజేష్ కృష్ణన్ సుజాత పాడిన ఈ పాట రాజా చిత్రం నుండి.

స్వరమాలికలో తర్వాత వినబోతున్న గీతం సింహరాశి చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ సుజాత మోహన్ పాడిన పాట. సాహిత్యం పోతుల రవికిరణ్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

మీరు వింటున్నారు స్వరమాలిక చిత్రగీతాలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి. స్వరమాలికలో తరువాత వినబోతున్న గీతం సామవేద షణ్ముగ శర్మ సాహిత్యానికి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతాన్ని అందించగా హరిహరన్ కెఎస్ చిత్ర పాడిన ఈ పాట సుస్వాగతం చిత్రం నుండి.

0: మీరు ఇంతవరకు స్వరమాలిక చిత్రగీతాలు విన్నారు. తిరిగి రాత్రి 9:30 స్వరమాలిక చిత్రగీతాలు వినవచ్చు. సమయం 8:15 అవుతుంది. మరికొద్ది క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణితో నా అనుబంధం. గెస్ట్ డాక్టర్ అదవాణి హనుమంతప్ప, విశ్రాంత తెలుగు ఆచార్యులు, రాయలసీమ విశ్వవిద్యాలయం కర్నూలు నుండి.
1: ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి.
2: ఆకాశవాణి ప్రతిష్టాత్మకంగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణితో నా అనుబంధం ఈ పరంపరలో డాక్టర్ ఆదవాణి హనుమంతప్ప గారితో పరిచయం వింటారు.
3: భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో పాత జ్ఞాపకాలు, ఇంకా రేడియోతో శ్రోతలకు ఉన్న రేడియోతో మా అనుబంధం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కర్నూలు ఆకాశవాణి కేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచీకరణలో భాగంగా ఆకాశవాణి మన బాణిగా వాణిగా ప్రపంచ నలుమూలల్లో మన రేడియో ప్రసారాలు ఎప్పుడైనా ఎక్కడైనా వినవచ్చును. ఈ పరంపరలో మన ఆకాశవాణికి విశిష్ట శ్రోత అయినటువంటి శ్రీ ఆదవాణి హనుమంతప్ప గారున్నారు. డాక్టర్ ఆదవాణి హనుమంతప్ప గారు పలు విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా పనిచేసి చివరిగా కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా ఇటీవలి కాలంలోనే పదవీ విరమణ పొందారు. మరి వీరు చెప్తున్నదేమంటే, ఆకాశవాణి నాకు ఎంతో నేర్పింది, ఆకాశవాణి ద్వారానే నేను ఈ స్థాయికి చేరుకున్నాను అంటూ తెలియజేస్తూ, అంటే గతంలో వీరు కడప కేంద్రానికి ఎక్కువగా వెళ్ళేవారట. ఇప్పుడు కర్నూలులో మనకు 9 1992 కర్నూలు ఆకాశవాణి కేంద్రం స్థాపించబడినాక కర్నూలు ఆకాశవాణికి వీరు సుపరిచితులుగా ఉన్నారు. మరి వీరికి మన కర్నూలు ఆకాశవాణి ఎంతో వీరి జీవితంలో ఎంతో ఉపయోగపడిందని తెలియజేశారండి. ముఖ్యంగా కళలు, సంగీతము, సాహిత్యము, అంతేకాకుండా విపత్తుల సమయంలో ఇంకా కరోనా సమయంలో మనం చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఇక వీరు మన భారతదేశాన్ని దుర్భేద్యమైన దేశంగా మార్చడానికి మన నైతిక బాధ్యతను, తర్వాత మన నైతిక విలువలను పెంచే విధంగా మన రేడియో కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే విద్య, ఉద్యోగ సమాచారము, తర్వాత వ్యవసాయదారుల కార్యక్రమం వీరికి చాలా మక్కువ అని చెప్పి తెలియజేశారు. ఇక వినోద కార్యక్రమాల గురించి చెప్పనక్కర్లేదని చెప్తూ, స్వయానా వీరు ఒక రంగస్థలి కళాకారుడు, అలాగే ఒక కవి, పాటగాడు, ఆటగాడు అని మనం చెప్పొచ్చు. మరి వారి అనుభవాలు మన ఆకాశవాణి శ్రోతలతో ఈరోజు మనం పంచుకుందామండి. నమస్కారం అండి డాక్టర్ ఆదవాణి హనుమంతప్ప గారు. ఇక మీరు మా కార్యక్రమాల గురించి మా శ్రోతలతో కాస్త మీ యొక్క అనుభవాలని తెలియజేస్తారా?
4: బాహులేయ మయూర కిర్మీర వర్ణములందు స్నిగ్ధతల్ రంగరించి. ఈ పద్యం ఏ సందర్భంలోనిదంటే, సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామికి దేవ సైన్య అధ్యక్షుడిగా చేసేటప్పుడు ఉన్న పద్యం అనమాట. అంటే వెన్నెల ఎక్కడెక్కడ ఎలా పడిందో కవి ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు గారు అనే కవి అద్భుతంగా రచించారు.

0: చారు వెన్నెల పడ్డ వెన్నెల సహజంగా ప్రకృతిలో చాలా సహజమైంది, అది అందరికీ తెలిసిందే. చూపర్లకు కూడా అది ఆనందంగా ఉంటుంది వెన్నెల.
1: నా పేరు డాక్టర్ ఆదవాని హనుమంతప్ప. నేను కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో తెలుగు శాఖలో విశ్రాంత ఆచార్యుడిని. ఈ కర్నూలుకి నేను మొట్టమొదట 1992 మే 9వ తేదీ వచ్చాను. అప్పుడు ఎందుకు వచ్చానంటే ఆకాశవాణి కేంద్రం కర్నూలులో ప్రారంభమైంది. అప్పుడు ప్రారంభకులు ఎవరంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అప్పుడు కేంద్ర న్యాయశాఖ మంత్రులుగా వారు ఉండేవారు. దీనికి సభాధ్యక్షులుగా ఆనాటి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రులైనటువంటి శ్రీ అజిత్ కుమార్ పాంజా గారు ఉన్నారు. కర్నూలు రేడియో స్టేషన్ మొట్టమొదటిగా ప్రారంభమైనప్పుడు నేను ఇక్కడికి రావడం చాలా అదృష్టంగా భావించాను. తర్వాత నేను అనంతరంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 1987 నుంచి 1998 దాకా అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను. కర్నూలు రేడియో స్టేషన్ కానీ అనంతరం రేడియో స్టేషన్ కానీ లేవు అప్పట్లో. కడప ఆకాశవాణి కేంద్రంలో మాత్రం నేను సూక్తి సుధా కానీ సాహిత్య వ్యాసాలు కానీ చెప్పేదానికి పోయేవాడిని. తర్వాత 1998 ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సాహిత్యం సంబంధించిన ప్రసంగ వ్యాసాలు నేను ఇక్కడ చదివాను. తర్వాత సూక్తి సుధలో పాల్గొన్నాను. ఆకాశాన మనం మేడ కట్టవచ్చు, అంటే ఫౌండేషన్ లేకుండా పునాది లేకుండా కట్టవచ్చు, కానీ మూర్ఖుణ్ణి మనసు రంజింపజేయలేము అని ఒక కవి అద్భుతంగా రాశాడు.

ఇన్ని చేసినా నాకు ఏమి చేత కాదంటే, భేలుడి మది మార్చ వీలు కాదు. మరి అలాంటప్పుడు మూర్ఖుడి మనస్సు మార్చడానికి వీలు కానప్పుడు ఇదెందుకు చెబుతున్నావంటే, ఎవరో ఒకరో ఇద్దరో మారినా కూడా సంతోషమే కదా. అందుకే గీతకారుడు ఏం చెప్పినాడు అంటే,

తర్వాత అనేక విషయాల్లో ఈ కర్నూలు రేడియో స్టేషన్తో నాకు అనుబంధం ఉంది. ఈ కర్నూలు రేడియో స్టేషన్ వారు మరి ప్రపంచంలో ఎన్ని రకాల మోసాలు ఉంటాయో అప్పుడప్పుడు మనకి కొన్ని సలహాలు ఇచ్చేవారు. అంటే సైబర్ నేరాలు కానీ తర్వాత ఎట్లా మోసాలు చేస్తారు అని కానీ ఇట్లా చేసేవారు. చాలామంది మరి రేడియో స్టేషన్లో విని దాన్ని జాగ్రత్త పడేవారు. అయినా కొంతమంది మోసపోయిన సంఘటనలు ఉన్నాయి. ఎలా మోసపోకుండా ఉండాలో కర్నూలు రేడియో స్టేషన్ కేంద్రం వారు చాలా చెబుతున్నారు. ఇది నాకు చాలా నచ్చిన విషయం. కర్నూలు ఎఫ్ఎం రేడియో స్టేషన్ ద్వారా మనకి కళలు ప్రోత్సహింపబడుతున్నాయి, సంగీతం ప్రోత్సహింపబడుతుంది, సాహిత్యంలోని అనేక విషయాలు అంటే సాహిత్యానికి సమాజానికి సంబంధం ఉంటుంది కాబట్టి అనేక కథానికలు చెప్పిస్తున్నారు. సంగీతం అంటే నాటక కళాకారుల చేత పద్యాలు పాడిస్తున్నారు. శ్రీ సీతారామాంజ సంవాదంలో మరి కవి ఏం చేశాడంటే ఏకాక్షర పద్యంతో పద్యం రాశాడు. అంటే అక్షరం విడదీస్తే వేరే వస్తుంది, అందులో అన్నాసిక అక్షరం నకారంతో ఉండదు. పదాలు విడదీసినప్పుడు వేరే రావచ్చు కానీ అక్షరం మాత్రం నకారంతోనే ఉంటుంది. అందులో అన్నాసిక అక్షరం రాయడం అంటే ఎంత ఘనత చూడండి.

ఇంకా ఏకాక్షర పద్యం రచించినటువంటి కవికి ఇక ద్వ్యక్షర పద్యం రాయడం ఏమంత లెక్కలేదు కదా. అంటే రెండు అక్షరాలతోనే మకారము నకారము అందులో అన్నాసిక అక్షరాలతో రాయడం ఎంత ఘనత చూడండి. శ్రీ సీతారామాంజేయ సంవాదంలోనిది ఈ పద్యం. బహుజనపల్లి సీతారామాచార్యులు ఇది రాశాడు. మేను మనము మానము, మేను మనము మానము, నేనను మానము మాని నేమమ్మున నన్నే.

జానపద గేయాలు పాటిస్తున్నారు, కళలకు ప్రవేశముంది. హై స్కూల్ పిల్లల చేత మరి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం చేయిస్తున్నారు. వాళ్ళు అద్భుతంగా పాటలు పాడి పద్యాలు పాడి వాళ్ళలో అనేక విషయాలు వాళ్ళ ద్వారా చెప్పిస్తూ ఉంటారు. ఈ చిన్నపిల్లలు అలా మాట్లాడుతుంటే వాళ్ళకి ఎంత ఉత్సాహం వస్తుందో వినేవాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా జానపద కళలను నాటక కళలను బాగా ప్రోత్సహిస్తున్నారు. హార్మోనిస్టు నాటక కళాకారులు పద్యాలు చెప్పడము, తర్వాత మాటలు చెప్పడము, ఇది రాత్రిపూట వాళ్ళకి 8 గంటలప్పుడు ప్రాంతంలో మరి వినిపిస్తూ ఉంటారు. శ్రోతలు చాలామంది ఈనాటికి కూడా పద్యాలను విని ఆనందిస్తారు. ఇంకొకటి ఏమిటంటే ఈ పద్యాలను వినడం ద్వారా బీపీ బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది, మరి ఆ మానసిక విశ్రాంతి కలుగుతుంది, మైండ్ ఫ్రెష్ అవుతుంది వినేవాళ్ళకు పాడేవాళ్ళకు కూడా. తర్వాత ఇంకా సరస్వతి ప్రార్థన కూడా మనం ఇద్దాం. తన హృదయాంబుజాతమున దార్కును నాథగ

0: ఇంకొకటి ఏమిటంటే ఈ కళలను ప్రోత్సహించడం బాగా ఉంది. మధ్య మధ్యలో సలహాలు వేస్తూ ఉంటారు, అంటే సైబర్ నేరాలు నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎన్ని రకాల మోసాలు చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. చాలామంది ఇది తెలియక ఒక ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెసర్ లాంటి వాడే సైబర్ నేరానికి గురై 150,000 రూపాయలు పోగొట్టుకున్నారు. ఇటువంటివి వినడం వల్ల చాలామంది జాగ్రత్త ఉంటారు. కర్నూలు రేడియో స్టేషన్లో సైబర్ నేరాలు విన్నందువల్ల ప్రజలు చాలా సురక్షితంగా తమ డబ్బు పోగొట్టుకోకుండా ఉంటారు. ఈ కరోనా టైంలో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి అనేటువంటి విషయాలు కూడా చెప్పారు. ఈ వరదలు వచ్చినప్పుడు ఆ వరదల నుంచి ఎలా కాపాడుకోవాలి, ఎట్లా జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా కర్నూలు రేడియో స్టేషన్ వారు ప్రసారం చేసినందువల్ల జనాలు జాగ్రత్తగా ఉన్నారు. అట్లతో వివిధ డాక్టర్లతో, అంటే కంటి డాక్టర్ కావచ్చు, పంటి డాక్టర్ కావచ్చు, థైరాయిడ్, వివిధ రకాల డాక్టర్లతో మరి సందేహాలు అడగడం వల్ల వ్యాఖ్యాతలు వాళ్ళు అన్నీ నివృత్తి చేస్తుంటారు. ఇక్కడ ప్రికాషన్స్ మనం స్వేచ్ఛగా వినవచ్చు, అంటే ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఏ ఆహారం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏమి తీసుకోకూడదు అని అటువంటివన్నీ డాక్టర్ల చేత చెప్పిస్తుంటారు. ఇంత మంచి విషయాలు మీరు ప్రసారం చేసినందుకు కర్నూలు రేడియో స్టేషన్ సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఉద్యోగాలు వస్తాయి, పేపర్ అందరూ చూడకపోవచ్చు, పలానా చోట ఉద్యోగాలు ఉన్నాయి, మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి అనే వార్తలు కూడా ఈ రేడియో స్టేషన్ వాళ్ళు ప్రసారం చేస్తున్నారు. బీఈడీ చేసుకోవడానికి కానీ, పిహెచ్డి చేసుకోవడానికి కానీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు, ఉద్యోగాలు వచ్చినప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు, పలానా చోట డైరెక్ట్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి వెళ్ళండి అని చెబుతూ ఉంటారు. ప్రజలకు ఉపయోగపడే వార్తలు వీళ్ళు సంక్షిప్తంగా చెబుతూ ఉంటారు. రైతులకు మంచి విషయాలు చెబుతుంటారు, ఏ పంట ఏ కాలంలో ఎలా వేయాలి, ఎంత వేయాలి, యూరియా అధికంగా వేయకూడదు, పేడ ఎరువు కాంపోస్ట్ ఎరువు వాడండి వీలైనంత వరకు. ఇంకొకటి నేను విన్నాను, ద్రాక్ష రాళ్ల ఉప్పు కానీ మామూలు ఉప్పు కానీ సేపు నానబెడితే మొత్తం దుమ్మే కాకుండా మొత్తం దాంట్లో ఉండే కెమికల్స్, రసాయన పదార్థాలు కూడా నీళ్లలో కరిగిపోతాయి అనేది డాక్టర్ వల్ల రేడియో స్టేషన్ ద్వారా నేను విన్నాను. ఇక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, అలనాటి మధుర గీతాలు 10 గంటల పైన వస్తున్నాయి. ఎంతో మంది అలనాటి మధుర గీతాలు చాలా వినసొంపుగా ఉంటాయి, మనస్సుకు హాయిగా ఉంటుంది, అంతకుముందు ఉండే అలజడి ప్రజల్లో తగ్గిపోతుంది అనమాట. అందుకని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. నాటకాల పద్యాలు వినేవాళ్ళు ఉంటారు, పాటలు వినేవాళ్ళు ఉంటారు, మరి ఇన్ని రకాలుగా ఈ రేడియో స్టేషన్ ద్వారా మనకి ప్రసారం చేస్తున్నారు. అందువల్ల కర్నూలు ఎఫ్ఎం రేడియో సిబ్బందిని మరోసారి నేను అభినందిస్తూ నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను.
1: చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారు. ఈరోజు మా కేంద్రానికి వచ్చి రేడియోతో మీ అనుభవాల గురించి తెలియజేసినందుకు నిజంగా ఆకాశవాణికి ఇంత చరిత్ర ఉందని తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. మరి ఈరోజు మా కేంద్రానికి వచ్చి ఇంతటి మంచి అనుభవాలను మాతో పంచుకున్నందుకు మీకు, మా కర్నూలు ఆకాశవాణి శ్రోతల తరపున, అలాగే

0: వింటున్నటువంటి శ్రోతలందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి, డాక్టర్ ఆద్వాని హనుమంతప్ప గారు.
1: మీరింతవరకు ప్రతిష్టాత్మకంగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శ్రోతలకు గమనిక. ఈరోజు రాత్రి 10 గంటలకు జీవన మజిలి నాటిక వింటారు. రచన బొడ్డేటి జగన్నాథరావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఈ నాటిక ఈ రాత్రి 10 గంటలకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారం చేయబడుతుంది. గమనిక విన్నారు. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన 5 దేశాల పర్యటనలో 57 కీలక ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. నిజాయితీగా కష్టపడాలని, విజయంలో వినయంగా ఉండాలని విద్యార్థులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. డిజిటల్ డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ మొదలైన రంగాలలో భారత్, అమెరికా దేశాలు సహజ భాగస్వాములుగా కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. ప్రపంచ దేశాలు భారత్ను ఒక విశ్వసనీయ భాగస్వామిగా చూస్తున్నాయని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని పర్యటన సమాజంలోని ప్రతి వర్గానికి ప్రయోజనాలను చేకూరుస్తుందన్నారు. ఈ పర్యటన సందర్భంగా భారతదేశంలో 75 నుంచి 100 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు యుఏఈ ఇచ్చిన హామీతో సహా 57 కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయని తెలిపారు. ఇదిలా ఉండగా 6 రోజుల పాటు సాగిన ప్రధానమంత్రి విదేశీ పర్యటన నిన్నటితో ముగిసింది. నిజాయితీగా కష్టపడాలని, విజయంలో వినయంగా ఉండాలని విద్యార్థులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో అద్భుతంగా రాణించిన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలకు చెందిన 41 మంది విద్యార్థుల బృందాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి తీసుకువెళ్లింది. ఆ బృందం ఈరోజు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిసింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను విద్యా పర్యటన నిమిత్తం ఢిల్లీకి తీసుకువచ్చిన ఈ చొరవను ప్రశంసిస్తూ, ఇలాంటి పర్యటనలు విద్యార్థులు తరగతి గదులకు అతీతంగా నేర్చుకోవడానికి, వారి పరిధులను విస్తరించుకోవడానికి సహాయపడతాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచే ఎందరో గొప్ప శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, దేశ నాయకులు ఆవిర్భవించారని ఉపరాష్ట్రపతి విద్యార్థులకు గుర్తు చేశారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, ఆహార భద్రతను బలోపేతం చేయడం ద్వారా భారత్ ప్రపంచానికి ఒక కొత్త వ్యవసాయ నమూనాగా మారిందని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఇటలీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ అగ్రికోలా పథకాన్ని ప్రదానం చేయడం పట్ల కేంద్ర మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ గౌరవం పెరుగుతున్న భారతదేశపు ప్రతిష్టకు చిహ్నమని విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఈ పురస్కారం దేశంలోని కష్టపడి పనిచేసే రైతులకు సజీవ నిదర్శనమని ఆయన అన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుండి ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లక్షలాది మంది రైతులకు మద్దతునిస్తూ దాదాపు 80 కోట్ల మందికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా భరోసాను కల్పిస్తోందని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేస్తూ,
1: कल संयुक्त राष्ट्र संघ के खाद्य और कृषि संगठन ने एग्रीकोला मेडल से उनको सम्मानित किया है. इससे देशवासियों का

0: सीना गर्व से भर उठा है, माथा उन्नत हुआ है। प्रधानमंत्री जी के जो प्रयास है, ये FAO ने कहा है, भुखमरी मिटाना, गरीबी कम करने के प्रयास करना, खाद्य सुरक्षा सुनिश्चित करना और उत्पादकता एग्रीकल्चर के क्षेत्र में बढ़ाना, ये उनके ऐसे काम है जो सचमुच में अभूतपूर्व और अद्भुत है।
1: దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సియోల్ నగరంలోని ఇమ్జింగ్గాక్ పార్క్లో భారత యుద్ధ స్మారక చిహ్నాన్ని ప్రారంభించారు. కొరియా యుద్ధం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన స్మారక కార్యక్రమాలలో భాగంగా నిర్మించిన ఈ స్మారక చిహ్నం యుద్ద సమయంలో భారత సైన్యానికి చెందిన 60 పారాఫీల్డ్ అంబులెన్స్ కస్టోడియన్ ఫోర్స్ ఆఫ్ ఇండియా సిఎ

0: సియోల్ నగరంలోని ఇమ్జింగ్గాక్ పార్క్లో భారత యుద్ధ స్మారక చిహ్నాన్ని ప్రారంభించారు. కొరియా యుద్ధం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన స్మారక కార్యక్రమాలలో భాగంగా నిర్మించిన ఈ స్మారక చిహ్నం యుద్ధ సమయంలో భారత సైన్యానికి చెందిన 60 పారాఫీల్డ్ అంబులెన్స్ కస్టోడియన్ ఫోర్స్ ఆఫ్ ఇండియా సిఎఫ్ఐ అందించిన ధైర్యం, త్యాగం, మానవతా సేవకు నివాళిగా నిలుస్తుంది. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఇరు దేశాల ఉమ్మడి చరిత్ర, త్యాగాలు భారత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తూనే ఉన్నాయని పేర్కొంటూ,
1: यह स्मारक करेज का सिंबल है, यह स्मारक कंपैशन का सिंबल है, यह स्मारक सैक्रिफाइस का सिंबल है, यह स्मारक भारत और कोरिया की जनता के बीच सदियों की मित्रता का भी संदेश दे रहा है. जब कोरियन पेनुसुला युद्ध की त्रासदी में घिर गया था, तब भारत ने ह्यूमैनिटी के प्रति अपना दायित्व बखूबी निभाया. शांति और सेवा के आदर्शों से प्रेरित होकर भारत ने अपनी 60 पैराफील्ड एम्बुलेंस यूनिट के माध्यम से इस बार में योगदान दिया.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ అమెరికా దేశాలు సహజ భాగస్వాములుగా కలిసి పనిచేస్తున్నాయని సాంకేతిక ఆవిష్కరణలు, డిజిటల్ డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్, వైద్య పరికరాలు వంటి పలు రంగాలలో పరస్పరం సహకరించుకుంటున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన అమెరికన్ చేంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక నాయకత్వ సదస్సులో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ, ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం, పరస్పర విశ్వాసం ఉమ్మడి ఆర్థిక ప్రయోజనాలతో మరింత బలపడిందని చెప్పారు. అదేవిధంగా ప్రపంచ సరఫరా గొలుసులను బలోపేతం చేయడంలో ఎంఎస్ఎంఈల పాత్రను ప్రస్తావిస్తూ, ఎంఎస్ఎంఈల సాంకేతిక ఉన్నతీకరణ, నైపుణ్యాభివృద్ధికి మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ సహాయపడుతుందన్నారు. రాబోయే 25 సంవత్సరాల పాటు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేస్తూ,
2: America and India truly are working as natural partners. We complement each other. America is looking for a trusted partner. I think India has proven track record over decades of truly working as a country, as a set of businesses here who respect the intellectual property of foreign companies, who can be trusted to deliver high quality on time. There's a large pool of talent available for all of you, and in some sense these are two economies which totally complement each other.
0: ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో ఎబోలా వైరస్ కారణంగా నెలకొన్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ నెల 28వ తేదీ నుంచి 31 వరకు న్యూఢిల్లీలో జరగవలసిన 4వ భారత్ ఆఫ్రికా ఫోరం శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేశారు. ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్లతో భారత్ ఈ విషయమై సంప్రదింపులు జరిపిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సంప్రదింపుల అనంతరం 4వ భారత్ ఆఫ్రికా ఫోరం శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ శిఖరాగ్ర సమావేశం కొత్త తేదీలను పరస్పర సంప్రదింపుల ద్వారా ఖరారు చేసిన అనంతరం తెలియజేయడం జరుగుతుందన్నారు. అలాగే మారుతున్న ఆరోగ్య పరిస్థితిని పరిష్కరించే లక్ష్యంతో ఆఫ్రికా సిడిసి నేతృత్వంలో జరుగుతున్న ప్రయత్నాలకు సహకరించడానికి భారత్ తన సంసిద్ధతను ప్రకటించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎబోలా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ఆఫ్రికా దేశాల నుంచి భారతదేశానికి వచ్చే ప్రయాణికుల కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కీలక ఆరోగ్య మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులు ఇమిగ్రేషన్ తనిఖీలకు ముందే ఆరోగ్య అధికారులను సంప్రదించాలని కోరింది. ముఖ్యంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎబోలా లక్షణాలు కనిపిస్తే వెంటనే విమానాశ్రయ ఆరోగ్య అధికారులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన చెన్నై తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటన్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 121 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ 63, సాయి సుదర్శన్ 49 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ

0: ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన 5 దేశాల పర్యటనలో 57 కీలక ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. నిజాయితీగా కష్టపడాలని, విజయంలో వినయంగా ఉండాలని విద్యార్థులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. డిజిటల్ డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ మొదలైన రంగాలలో భారత్, అమెరికా దేశాలు సహజ భాగస్వాములుగా కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, చిత్రగీతం వింటారు. ఖుషీ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, కవితా సుబ్రహ్మణ్యం పాడిన పాట.

స్వరమాలికలో ముందుగా మీరు వినబోతున్న గీతం చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించగా సునీత ఉపాధ్యక్షుట ఎంఎం కీరవాణి పాడిన ఈ పాట ఛత్రపతి సినిమా నుండి.

స్వరమాలికలు తర్వాత వినబోతున్న గీతం ఏఎం రత్నం శివగణేష్ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించగా ఉన్నిమీనన్ పాడిన ఈ పాట ప్రేమికుల రోజు చిత్రం నుండి.

మీరు వింటున్నారు స్వరమాలిక చిత్రగీతాలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్పై, అలాగే ఎఫ్ఎం 102 MHz కూడా. స్వరమాలికలో తరువాత వినబోతున్న గీతం వేటూరి సుందరమూర్తి సాహిత్యానికి మణిశర్మ సంగీతాన్ని అందించగా సుజాత మోహన్ హరిహరన్ పాడిన ఈ పాట గణేష్ చిత్రం నుండి.

చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం శ్రీలేఖ సంగీతాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర పాడిన ఈ పాట తాజ్మహల్ చిత్రం నుండి.

స్వరమాలిక చిత్రగీతాలు వింటున్నారు. స్వరమాలికలో తర్వాత వినబోతున్న గీతం చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని ఇవ్వగా, ఎంఎం కీరవాణి కెఎస్ చిత్ర పాడిన ఈ పాట బొంబాయి ప్రియుడు చిత్రం నుండి.

శ్రోతులకు గమనిక. ఈ రాత్రి 10 గంటలకు జీవన మజిలి నాటిక వింటారు. రచన బొడ్డేటి జగన్నాథరావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఈరోజు రాత్రి 10 గంటల నుండి 10:30 గంటల వరకు జీవన మజిలి నాటిక ప్రసారమవుతుంది. స్వరమాలిక చిత్రగీతాలు వింటున్నారు. చివరిగా వినబోతున్న గీతం ప్రాణం చిత్రం నుండి సోను నిగం మహాలక్ష్మి అయ్యర్ పాడిన పాట.

మీరింతవరకు స్వరమాలిక చిత్రగీతాలు విన్నారు. తిరిగి రాత్రి 10:30 నిమిషాలకు ఆపాత మధురాల్లో పాత తెలుగు చిత్రగీతాలు వినవచ్చు.

0: ఆకాశవాణి జీవన మజిలీ నాటిక వింటారు. రచన శ్రీ బొడ్డేటి జగన్నాథరావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. వినండి జీవన మజిలీ నాటిక.
1: పంకజం, పంకజం, ఓసిన పంకు, ఇంట్లో ఏం
2: చేస్తున్నావా? ఏమిటి నా గావకేకలు? ఒరే బంటి, కథలకురా, పాపిడి చెదిరిపోతుంది, తిన్నక కూచో.
1: తన మీద కోపం దుత్తమే చూపిస్తున్నట్లు నా మీద కోపం పసిపిల్లడు ఆ బంటి మీద చూపిస్తున్నావు ఎందుకే?
2: ఆహా, మీ మీద చూపిస్తే బాగోదని. అయినా మిమ్మల్ని నేను లాభం, నన్ను కన్నవాడు మా నాన్న అనాలి. మంచి కుటుంబాన్ని మీకిచ్చి ముంచేశాడు నన్ను.
1: పంకజం, ఇప్పుడు మనకేం తక్కువేం చెప్పు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నీడ ఉంది కదా. సమాజంలో వాటికి కూడా నోచుకోలేని వారు అందరూ ఉన్నారే మరి.
2: అవునవును, నీతులు చెప్పడానికి బాగానే ఉంటాయి.
1: ఏరా బంటి, ఇంకా అలానే ఉన్నావు? స్కూల్ బస్సు వచ్చేస్తుంది, వేగంగా వెళ్ళు.
2: స్కూల్ ఫీజు కట్టలేదని బయట నిలబెడుతున్నారట.
1: సర్లే, ఫీజు తొందరలో కడతానని సార్కి చెప్తానులే. ఈరోజు నిన్ను నేనే స్కూల్కి బండి మీద దిగబెడతాను లేరా.
3: గణపతిరావు, రే గణపతిరావు.
4: నువ్వెంట్రా రామచంద్రమూర్తి? రారా, చాన్నాళ్ళకి వచ్చావు. అవును, నీ మిత్రుడు చచ్చాడో బతికాడో చూసి పోదామని వచ్చావేంట్రా?
3: రే, అవే మాటలరా. నువ్వెప్పుడు నాకు ఆప్తమిత్రుడు ఏరా. ఏదో కొన్ని వ్యాపకాల వలన నిన్ను చూడడానికి రాలైపోయాను కానీ అది సరే. ఇంతకీ నీ ఆరోగ్యం ఎలాగుందిరా?
4: ఏం చెప్పమాటావరా, మనిషి మర్మము మానుచేవ బయటకు తెలియదంటారు. అలాగే నాలో ఉన్న రోగాలు నా ఆఖరి మజిలీకి లెక్కలు కొడుతున్నాయిరా.
3: ఒరే, నీకు ఆ వేదాంతం మాటలు మాత్రం పోలేదురా. నిన్ను ఇలా మెట్ల కింద బాత్రూమ్ పక్కన మంచం వేసి బయటపడేశారు. రోగాలైనా వస్తాయి, నువ్వు పోతే ఇంట్లో వాళ్ళకి రాగాలైనా వస్తాయని. అవును, ఇంతకీ మీ పెద్ద అబ్బాయి మన్మధరావు లేడా?
4: వాడు ఆఫీస్కి వెళ్ళాడురా. అమ్మా పంకజం, అమ్మా పంకజం, రామచంద్రమూర్తి బాబాయ్ వచ్చారమ్మా, వేడిగా కాఫీ పెట్టమ్మా.
2: ఇంట్లో పాలు లేవు.
4: పోని చల్లగా ఉంటుంది, మజ్జిగ చిలికైనా ఇవ్వమ్మా.
2: పెరుగు లేదు.
4: అదేంటమ్మా, ఇంటికొచ్చిన వారికి అదేనా మర్యాద?
2: ఇదిగో చూడండి, చేసుకున్న దానికి చీర లేదు గాని ఉంచుకున్న దానికి ఊరంతా రాసిస్తానంట. అలా ఉంది మీ వాలకం.
4: సర్లేరా మూర్తి, ఇదిగో ఈ మంచి నీళ్ళైనా తాగరా.
3: వద్దులేరా, నిన్ను నీ ఇంటి పరిసరాలు చూసి నా కడుపు నిండిపోయింది లేరా. మొత్తానికి మంచిగానే చూసుకుంటుంది నీ కోళ్ళు.
2: చూడండి బాబాయ్, మీ సూటిపూటి మాటలతో మా కాపురంలో చిచ్చు పెట్టకండి.
4: ఒరే రామచంద్రమూర్తి, పోన్లేరా, నేను ఇంట్లో పాడు చేసేస్తానని ఇలా ఆరు బయట ఉంచేశారా? అనవసరంగా నా మూలాన నువ్వు మాటలు పడకరా. సరే గాని, ఇంటి దగ్గర ఏమైనా పనుందేమో, వెళ్ళి చూడరా, వెళ్ళు.
3: వెళ్తాన్రా, వెళ్ళకపోతే నీ కోడలు వండి పెట్టిన పంచభక్ష పరవాణాలు తినాలని కూర్చోనులే.
4: మా మన్మధరావు మాత్రం నాకేం తక్కువ చేయలేదురా.
3: చూసుకుంటున్నాడు, నేను కాదనలేదు. నీ కోడలు మాటలు తోటల్లా తగిలేరా. అందుకే అంటారు, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదు అని. సరేరా గణపతి, నేను వస్తాను. మరేం లేదు, అలా పంచాయతీ దగ్గర కొంచెం పనుంది, నేను వెళ్ళొస్తానరా.
4: అలాగలేరా, మంచిది, వెళ్ళిరా. అమ్మా కోడల పిల్ల, వాడు అన్నాడంటే అన్నాడు కానీ ఇలా దోమలు కుట్టే దగ్గర బయట వాళ్ళని వేసినట్లు మంచానికి పరిమితం చేసేసావే నన్ను. నేను కట్టిన ఇంట్లో నాకు ఉండే అర్హతే లేదా తల్లి?

0: అదిగో మీ అబ్బాయి వస్తున్నారు, మీరే అడగండి.
1: అబ్బా ఏంటి మళ్ళీ కోడలికి మామకి ఒకటే నస, మళ్ళీ ఏమైంది?
2: ఏమి లేదురా, నేను ఇలా చలిలో బయట మిట్టిల దగ్గర బాత్రూమ్ పక్కన ఇబ్బంది పడుతున్నాను రా బాబు. ఒరే లోపలికి వచ్చేద్దామని రిక్వెస్ట్ చేస్తున్నాను.
1: అదేం కుదరదు, నువ్వు ఇంట్లో పడుకుంటే నా కొడుకు సమంగా నిద్రపోడు.
2: ఒరే ఒరే మన్మధురావు, నీకు ఇల్లు కట్టించినప్పుడు మీ అమ్మ నాతో ఏమనేది తెలిసిండ్రా? ఏమండి, మన పెద్దోడికి చిన్నోడికి చదువుకోవడానికి సెపరేట్గా గదులు కట్టండి అని మారం చేసి కట్టించిందిరా. మేము ఉండడానికి కూడా సదుపాయం సరిగ్గా చేసుకోలేదు మేము. ఇప్పుడు కనీసం నీ స్టోర్ రూమ్లోనైనా ఒక పక్క తల దాచుకుంటానంటే నా వల్ల నీకు ఉపయోగం లేదని, ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ నీ ఇంటికి వాచ్మెన్ లాగా నన్ను ఇక్కడ కట్టి పడేసావరా?
0: ఇప్పుడు మీకేం తక్కువ చేసామని ఆ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు? కానీ వారు మాటలు విని కన్న కొడుకుని వీధులకు లాగుతారా ఏంటి?
2: అమ్మా లేదమ్మా, నాకంత ధైర్యం లేదు తల్లి, అంత ధైర్యం లేదమ్మా.
1: నువ్వు వినాలే గాని, 100 మంది నూరు పోస్తారు కానీ ఆపదలు ఆదుకోవడానికి ధనాన్ని దారిపోయారు. ఇంతకీ నీకేం కావాలి చెప్పునా అన్నా.
2: ఒరే అయినింట్లో నేను ఉండడానికి చోటు కావాలరా. నీ కథనంగా రాసిచ్చిన భూమిలో మీ అమ్మది నాది సమాధి కట్టాలరా, అంతే, అది చాలునైనా.
0: అబ్బో ఈ విడ్డూరం బాగానే ఉంది, కాలు పక్కకు పెట్టండి, తడిగుడ్డతో మాపు పెడుతున్నారు. ఎవండోయ్, అదిగో ఏదో ఆట ఆగింది మన ఇంటి ముందు. మీ చెల్లై వనజ వస్తుంది, ఈరోజు రాఖీ పండగ కదా, మీరేదో బాకీ ఉన్నట్లు మీ దగ్గర లాక్కొని పోవడానికి వస్తుంది మహానటి వనజ. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను వినండి, మనమే బాధల్లో ఉన్నాం, 500 ఇచ్చేసి చేతులు దురిపేసుకోండి, సరేనా?
1: బా నీ నస ఆపుతావా, మా చెల్లెల్ని ఇంటిలోకి అడుగుపెట్టనివే ముందు.
3: నాన్న బాగున్నావా?
2: బాగానే ఉన్నానమ్మా.
3: అన్నయ్య ఎలా ఉన్నావు?
1: బాగానే ఉన్నానమ్మా.
3: వదినా బాగున్నావా?
0: బాగానే ఉన్నాం.
3: రాఖీ పండగ కదన్నయ్యా, రాఖీ కట్టడానికి వచ్చాను, తర్వాత మళ్ళీ చిన్నన్నయ్య దగ్గరికి పట్నం వెళ్ళాలి. ఏది చెయ్యి, ఇటువు రాఖీ కట్టేస్తాను.
1: ప్రతి సంవత్సరం వచ్చి నన్ను చల్లగా ఉండమని రాఖీ కట్టి వెళ్తావమ్మా, నాకు అదే సంతోషం.
3: అన్నయ్య ఇదిగో హెల్మెట్, రాఖీ పండగకి ఇదే నా గిఫ్ట్.
0: ఇంకా నేనేదో అనుకున్నాను, చాలే సంబడం, 3 నెలలు సామనేర్చి మూలకున్న ముసలిదాన్ని కొట్టినట్టు.
3: అదేం కాదు అదినా, హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేస్తే మనందరి సంతోషాల్ని అన్నయ్య చూడొచ్చు. సరే కానీ నేను వస్తా అన్నయ్య, ఇంకా చిన్నన్నయ్య దగ్గరికి వెళ్ళాలి.
1: అమ్మా వనజ కొంచెం ఆగమ్మా. ఏమే పంకజం, మొన్న నీకు తీసిన చీరల్లో ఆ ఆకుపచ్చ చీర తెచ్చి మా చెల్లైకి ఇవ్వు, దీనికైతే ఆ రంగు బాగుంటుంది.
0: అలాగే.
3: ఎందుకన్నయ్యా?
0: ఇదిగో వదినా చీర తీసుకో.
3: నాకెందుకు వదినా చీర, నాకు బోలెడు చీరలున్నాయి, ఇందాకే మా ఆడబుడ్చి మా ఇంటికొస్తే తనకే 2 చీరలు ఇచ్చాను.
0: అది సరే గాని వదినా, నేను కొత్త వ్యాపారం మొదలుపెట్టాను.
3: అవునా వదినా? ఏ వ్యాపారం?
0: పప్పుల చిట్టీలు కట్టిస్తున్నాను. ఒక కార్డు కడితే కార్డుకి 150 రూపాయలు, ఆ వచ్చిన వడ్డీ డబ్బులతో సంక్రాంతికి పప్పులు ఉప్పులు కిరాణా సామాన్లన్నీ ఇస్తారు. చెప్పు వదినా, నీ తరపున 2 కార్డులు రాయమంటావు? 50 రాయమంటావా?
3: వదినా నువ్వేమనుకోనంటే ఓ మాట చెప్తాను, ఇలాంటి చీటీలు నేను కట్టను. చాలామంది ఇలాంటి చీటీలు కట్టి మోసపోయారని విన్నాను. డబ్బులు ఉండాలే కానీ మన సామాన్లు మనం కొనుక్కోలేమా?
0: అవునులే అమ్మా, మీ వదిన మాట మీరు ఎప్పుడు విన్నారు కనుక, మీరిచ్చిన కమిషన్లతోనే మీ వదిన మళ్ళీ పెద్దదైపోతుంది మరి.
3: వదినా నువ్వు కోప్పడగలగా, అయినా నీకు నిజం చెప్పనా, అప్పులేని గంజి దొప్పడే చాలు అంటారు, పైగా మా వారికి ఇలాంటి పొదుపు ఖాతాల మీద అస్సలు నమ్మకం లేదు. సరే కానీ నాన్న, ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఆరోగ్యం బాగానే ఉంది కదా, టైంకి మందులు వేసుకుంటున్నావా?
2: మందులు వేసుకుంటున్నాను గానీ నాదో చిన్న కోరిక తల్లి.
3: ఏంటి నాన్న అది?
2: మీ పెద్దన్నయ్య మన్మధురావు ఇంట్లోనే నేను పూర్తిగా ఉన్నందుకు వాడికి మీకంటే అదనంగా 1 ఎకరం భూమి ఇచ్చాం కదా.
3: అవును ఇచ్చారు.
2: ఆ భూమిలో ఒక పక్కన నాకు మీ అమ్మకు సమాధులు నిర్మించి మా ఇద్దరికి గుర్తింపు తెస్తారని కోరుకుంటున్నానమ్మా.

0: ఏం కోరిక నాన్నా? అయినా మనం పోయాక సమాధులెందుకు? బతికినన్నాళ్ళు మనల్ని అనాథలుగా చూడకపోతే చాలు. అయినా మీకు అన్నయ్య వదిన ఏం తక్కువ చేయలేదు కదా?
1: అది అలా గడ్డిపెట్టు తల్లి, ఇంట్లో మీ నాన్నసిని దాపరించాక ఓ అచ్చట లేదు, మొచ్చట లేదు. చిచ్చిచ్చిచ్చి కుళ్ళు కుళ్ళు దగ్గులతో రాత్రులు మాకు నిద్ర లేకుండా చేస్తున్నాడు.
0: అయ్యో వదిన, అలా అనుకు. మా నాన్నను మీ నాన్న అనుకొని చూస్తే ఇవేమీ కనిపించవదిన.
1: అవును కనబడు. అయినా బ్రహ్మదేవుడు మా రాతను సిరాతో రాయలేదమ్మా, ఏకంగా పచ్చబొట్టుతో పగబట్టి గట్టిగా రాశాడు.
2: నువ్వుండవే అమ్మా వనజ, నీ మాటకు అడ్డొస్తున్నాను. నాన్న సంపాదించిన దానిలో నువ్వు కూడా సమానంగానే వాట తీసుకెళ్ళావు కదా, కాబట్టి కొన్ని రోజులు నాన్నను నువ్వు కూడా తీసుకెళ్ళి చూసుకుంటే మాకు కూడా కొంత శ్రద్ధ తీరుతుంది కదా అని.
0: అయ్యో అన్నయ్య, అదేం భాగ్యం, నేను నాన్నని తీసుకెళ్తాను. కాదన్నను, కానీ ఈ లోకులు కాకులై నిన్ను పొడుచుకొని తింటారు, అది ఆలోచించుకో. ఈ గణపతిని కన్న కొడుకు చూడలేక వేరే ఇంటికెళ్ళిన కూతురు ఇంటికి పంపేశాడని అంటారు. ఇప్పుడు చెప్పన్నయ్యా, ఈ నిందలు నువ్వు పడతావంటే నాన్నకి మందులు కూడా నేనే కొని తీసుకెళ్తాను.
2: అది అది
1: ఇది మరీ బాగుంది. వంకలేనమా డొంకొట్టుకుని ఏడ్చిందట. కర్ర విరక్కుండా పాము చావకుండా మీ చెల్లెలు లోకులు కాకులు అంటూ బాకుల్లాంటి మాటలంటుందండి, విన్నారా?
0: అయ్యయ్యో వదిన, నువ్వు నోరు జారకు. నాకు మా నాన్న బరువేమీ కాదు. నా ఇంట్లో నా అత్త మామలకి నేనే సేవ చేస్తూ చూసుకుంటున్నాను.
2: నువ్వు ఊరుకుంటావా? సర్లే వనజ, నాన్న బరువు నేనే మోస్తాను. బస్సు వచ్చే వేళ అయింది, మరి ఇక వెళతావా?
0: వెళ్తానన్నయ్యా. చిన్నయ్య మళ్ళీ దొరకడు, వస్తాను. వదిన వస్తాను.
1: అలాగేనమ్మా.
0: నాన్న వెళ్ళొస్తాను, ఆరోగ్యం జాగ్రత్త.
3: అలాగేనమ్మా, అల్లుడు గారిని అడిగానని చెప్పు.
0: సరేనన్నా.
4: ఏమండి ఏమండి, ఇంట్లో బోరు కొడుతుంది, అలా పట్టణం వెళ్ళి మీరు నేను బంటిగాడు మంచి సినిమా చూసుకుని వద్దాం, మంచి హోటల్ భోంచేసి అలా హాయిగా బీచ్ చూసుకుని వద్దామండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి.
2: ఇవన్నీ ఈరోజు తీరాలంటే ఈ బడ్జెట్ మన్మధరావు పని గోవిందో గోవింద. అవును, మనం అలా పట్టణం వెళ్ళిపోతే ఇంటిని చూసేదెవరు? మరి మా నాన్నకు తిండి అది.
1: మీకు అన్ని చాదస్తాలే, అతని ఇంటికి అతను కాపలా కాయలరే ఏమిటి?
2: మరి నాన్నగారికి భోజనం వంట చేసి పెట్టవా?
1: ఈ పంకజాన్ని తక్కువ అంచనా వేయకండి. మన వీధి చివరున్న అన్న సంతర్పణ జరుగుతుంది కదా, మెల్లగా అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి వచ్చేస్తాళ్ళండి. ఏమండి పదండి పదండి, సినిమాకి టైం అవుతుంది, పదండి.
2: తప్పుతుందా, పద వెళదాం. నాన్న జాగ్రత్త.
3: వెళ్ళిరండి బాబు. రామచంద్రమూర్తి, అరే రామచంద్రమూర్తి, ఎక్కడ్రా? ఇదిగో మా చిన్నబ్బాయి మురళిని తీసుకొచ్చాను.
5: అరే మూర్తి, నువ్వట్రా, రా రా రా, ఎలా ఉన్నావు, రా రా. ఎలా ఉందిరా ఆరోగ్యం? ఏరా మురళి, నువ్వెలా ఉన్నావు? నాన్న దగ్గరికి ఎప్పుడు వచ్చావు?
6: నిన్ననే వచ్చాను మామయ్య. నేను బాగానే ఉన్నాను. నాన్నగారు మిమ్మల్ని చూడాలని కలవరిస్తుంటేను నా బండి మీద తీసుకొచ్చాను.
5: మంచి పని చేసావరా, రండి రా రండి, ఇంట్లోకి రండి రా, అలా బయట నిలబడ్డారే రండి.
3: పర్వాలేదు లేరా, ఈ మాయదార్ షుగర్ వలన నా కాళ్ళ రెండిటికి కూడా గాయాలైనాయిరా. అవి నీరు కారి పుండ్లైపోయి నీ ఇంటి వాళ్లకు అసహ్యం వేస్తుందిరా. ఇదిగో ఈ తులసి చెట్టు పక్కన కూర్చుంటానులే.
5: అబ్బా, ఇదిగో గణపతి చూడు, నా దగ్గర డబ్బుంది, అది నా వాళ్ళకి కావాలి, ఇంకా దాన్ని వాళ్ళకి ఇవ్వలేదు. డబ్బు కోసం వాళ్ళు నన్ను శాసించరు. నేనే రాజుని, నేనే మంత్రిని, అందుకే ఇక్కడ నేనే సార్వభౌమాధికారిని కదా మురళి.
3: ఒరే మూర్తి, వీడు చిన్నవాడురా, అయినా వీడికి ఎందుకు లేరా? అర్ధాంతరంగా వీడు భార్య పోయింది, మళ్ళీ పెళ్లి చేసుకోరా అంటే సతాయిస్తున్నాడు. అరే నువ్వేనే చెప్పరా వీణ్ణి మళ్ళీ పెళ్లి చేసుకోమని.
5: సరే ఏరా మురళి, మీ నాన్న కోరిక నిన్ను జంటగా చూడాలని.

0: నువ్వేమంటావు?
1: వద్దు మామయ్య, మగాడు ఓ ఇంటివాడైతేనే బ్రతకగలడా? లేకపోతే బ్రతకలేడా?
0: భలే చెప్పావురా. అసలు జీవితం అంటే ఏమిటో తెలుసా?
1: చెప్పండి మామయ్య.
0: జీవితం అంటే తెలియని వయసులో కొంత, తెలిసి తెలియని వయసులో ఇంకొంత, తెలుసు అనిపించే వయసులో మరికొంత, తెలుసుకునేసరికి అంతా అయిపోతుందిరా, అదే జీవితం.
2: నిజమేరా మురళి, మూర్తి మావయ్య చెప్పినట్లు పుస్తకాలు చదివినోళ్ళు ఓడిపోతున్నారా, జీవితాన్ని చదివినోళ్ళు గెలుస్తున్నారు.
0: అరే మురళి, మీ నాన్న పరిస్థితి ఏం బాగాలేదురా. ఆడపెత్తనంతో ఆలుగడ్డలా నలిగిపోతున్నాడు. మీ అన్నయ్య అటూ చెప్పలేక ఇటూ చెప్పలేక ఇరుక్కుపోతున్నాడు. కాబట్టి కొన్నాళ్ళు నువ్వైనా మీ నాన్నని తీసుకుని పట్నం పోరా, ఏమంటావు?
1: మావయ్య, మా నాన్న నాకు బరువేమీ కాదు.
0: మరి
1: ఈరోజు ఇక్కడ పనికెళ్తా, రేపు ఎక్కడికో పనికి పోతాను. నేను ఏ టైంకి ఎక్కడ తింటున్నానో నాకే తెలియదు. నాకు ఇల్లు వాకిలి ఉన్నా వాటికి కాపలాదారులే లేరు మావయ్య. అందుకే ఒక ఎకరం భూమిని అదనంగా ఇచ్చి నాన్న బాధ్యతలను అన్నావదనులకు అప్పచెప్పాం కదా.
2: నిజమేరే మూర్తి, వీడు భార్య పిల్లలు లేక ఏకాకి జీవితమే గడుపుతున్నాడు. వాడి దగ్గర ఉంటాను అనడం కూడా నాది అచ్చేసి అవుతుందిరా. ఒరే మూర్తి,
0: చెప్పరా.
2: ఒక్క మాట నిజంరా, ఆడది ముందు చనిపోయి మగాడు బతుకుంటే ఇక జీవితం చెప్పకరా. నాలాంటి తండ్రులు పిల్లలకు బరువురా.
1: అదేంటి నాన్న అలా అంటారు? ఇప్పుడు నీకు ఏం తక్కువైందని?
2: చావు తక్కువైందిరా
1: నాన్న.
0: రే గణపతి.
2: అవునరా, నా రోగాలతో ఇంట్లో సాధింపులు రాగాలతో బతకలేకపోతున్నాను. రే మందులకు లొంగని, నాలో వ్యాధులు నాతోనే అంతమవుతాయట. రే నాకు కారుణ్య మరణం కావాలిరా, ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటానురా.
0: రే గణపతి, నువ్వు నోరు మూస్తావరా? కారుణ్య మరణం కాదురా, కన్నవాళ్ల చేతిలో ప్రాణం వదులు, అది కోరుకోరా?

0: ఏమండో ఈ మన్మథరావు గారు, మీ నాన్న మీ తమ్ముడు మురళిని తీసుకొని ఆ రామచంద్రమూర్తి బాబాయ్ దగ్గరికి రాయబారాలకు వెళ్ళారట.
1: దేనికట?
0: కొడుకు కొడలుగా మనం మీ నాన్న బాగా చూడలేదట. బ్రతకలేను అని కారుణ్య మరణం కావాలని కాగితాలు అప్లై చేస్తాడట.
1: అవన్నీ జరిగే పని కాదు కానీ అతన్ని స్వేచ్ఛగా వదిలేద్దాం, ఏం అనకు.
0: అవునులేండి, ఆయన కొన్ని స్వేచ్ఛ లేకుండా చేసేది నేనే కదా
1: అని నేను అన్నానా?
0: అర్థం అదే కదండి.
1: చూడు పంకజం, శృతి మించితే ఇష్టం కూడా పైచ్యంలో ఉంటది.
0: అబ్బో,
1: మన ఇష్టాలు ఎదుటివారిని మెప్పించేలా ఉండాలి తప్ప నొప్పించేలా ఉండకూడదు.
0: అనండి అనండి, మీరు నన్ను ఎప్పుడు నమ్మారు కనుక మీకు ఎప్పుడు మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లి, మీ తమ్ముడు వీలుంటే చాలు. నేను నా కొడుకు ఏమైపోయినా పర్వాలేదండి.
2: అమ్మా అమ్మా, కోడలు పిల్ల ఆయాసం ఎక్కువగా ఉంది, కొంచెం వామర్క్ వేసి ఇవ్వమ్మా.
0: ఏ కాలకోటం విషయం ఇవ్వద్దు, మగడి కంటే ఎక్కువ సేవలు చేయవలసి వస్తుంది నీకు.
2: అదేమిటమ్మా, మీ నాన్ననైతే ఇలాగే కొసరుకుంటావా తల్లి?
0: మా నాన్నకి గతి పట్టదు, ఏ జన్మలో తమరు చేసిన పాపాలకి ఈ జన్మలో కర్మ అనుభవిస్తున్నారు, నన్ను మీ పని మనిషిగా శాసిస్తున్నారు.
1: అబ్బా పంకజం, నీకు ఎన్నిసార్లు చెప్పాలి కొంచెం నోరు సంభాలించుకొని తగ్గి ఉండమని.
0: నేనుండను ఉండను ఉండను, తగ్గేదేలే. ఏది ఏవైనా ఈ రోజు తేలిపోవాలి. ఈ వెట్టి చాకిలు చేయలేక చేస్తున్నాను. మీ నాన్నను ఏదైనా అనాథాశ్రమంలో పడేసిరా, లేదంటే మీ చేతు ఏదైనా విషయం పెట్టి నన్ను బాబుని చంపేయండి. అందరి పీడ విరగడవుతుంది, విరగడవుతుంది.
1: పంకజం పంకజం, నా మాట
0: వినను.
1: మా నాన్న
0: చూడను.
1: సరే పంకజం, నీ నిర్ణయానికే తలగ్గుతున్నాను. మా నాన్నను తీసుకెళ్లి పడేసి వస్తానులే.
2: ఎక్కడికి రా తీసుకెళ్తానంటున్నావు? డాక్టర్ దగ్గరికేనా? అమ్మా కోడలు పిల్ల.
0: ఏంటి
2: పిల్లాడు, జాగ్రత్త. కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వస్తే ఆ ఆసుపత్రిలోనే అడ్మిట్ అవుతానమ్మా.
0: మంచిది,

0: రండి.
1: ఏంట్రా ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? ఇది శ్మశానం కదా. ఓహో, ఇక్కడ మీ అమ్మ సమాధికి దండం పెట్టుకుని వెళ్దామా?
2: కాదు నాన్న, శాశ్వతంగా ఇక్కడే ఉంటామని తీసుకొచ్చాను.
1: ఏంటి, ఈ శ్మశానంలోనా?
2: అవునాన్న, కైలాస ఈశ్వరుడే కాపలాగా ఉంటాడు. నువ్వు ఒక లెక్క ఇక్కడా?
1: నేను చేసిన తప్పేంట్రా, నేను చేసిన తప్పేంట్రా?
2: ఏమో, నా భార్యకి నువ్వు నచ్చలేదు, నీకు సేవలు చెయ్యదట, అవసరమైతే నన్ను వదిలేస్తుందట. తట్టుకోలేక నిన్ను పట్టుకొని ఇక్కడికి నెట్టుకొచ్చాను.
1: నా శవాన్ని నాలుగు భుజాలు మూసే పని లేకుండా ఇక్కడికి తీసుకొచ్చి పడేసావా నానా? ఇది తప్పురా పెద్దడా, ఇది తప్పురా.
2: తప్పు ఒప్పుల గురించి వాదించే అర్హత నీకు లేదు నాన్న.
1: నాకు నాకు లేదా?
2: అవును, నా భార్య నీకు వెట్టి చాకరి చేయలేకపోతుంది. వాళ్ళందరికీ నిన్ను ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ రోజు నీకు తిండి నీడా దొరుకుతుంది. వస్తా, ఇక్కడైతే నీకు బాధలు బంధాలు ఉండవు.
1: అరే అరే, ఇక్కడే ఉంటానులే, ఇక్కడే ఉంటానులే. ప్రతి జీవి కూడా జీవన మజిలీగా ఇక్కడ చేరుకోవలసిందే. అరే అరే అరే అరే పెద్దోడా, హెల్మెట్ మర్చిపోయావురా? నువ్వు సుఖంగా ఉంటే నా మనవడు కోడలు సుఖంగా ఉంటారా? ఇదిగో ఈ హెల్మెట్ మర్చిపోయావు, పట్టుకొని వెళ్ళరా.
2: అక్కర్లేదు అక్కర్లేదు, ఈ హెల్మెట్ సెంటిమెంట్తో నా భార్యకి ఇచ్చిన కమిట్మెంట్ మారదు. ఎక్కువ ఎండ కాస్తే నెత్తికి తగిలించుకో. వస్తా.
1: ప్రభావతి వసే ప్రభావతి, నువ్వు ఎంత అదృష్టవంతురాలివే. నాకంటే ముందు పోటీ పడి ఈ కర్మభూమిలో స్థానం సంపాదించుకున్నావు. ఇగో ఈ చేతులతో అల్లారబుద్ధిగా పెంచుకున్నా నా పెద్ద కొడుకు, నా పెద్ద కొడుకు నాకు చాలా పెద్ద బహుమతి ఇచ్చాడే. ఈ శ్మశానంలో బతకమని బాట చూపించాడే ప్రభావతి. నువ్వు పోయిన వెంటనే వీళ్ళని కూడా నేను పెంచలేనని, వీళ్ళని కూడా ఏ రోడ్డు మీద కొన్ని నెట్టేస్తే ఇప్పుడు ఈ శ్మశానంలో కాటకాపరి పోస్టు నాకు రాకుండా ఉండేదేమో ప్రభావతి. పోలే, ఇప్పుడైనా నీ సమాధి దగ్గర రోజు నా కన్నీటి నీరాజనం ఇచ్చుకోవడానికి వచ్చాననుకుంటానులే. లేవే లేవే, ఒక్కసారి నా కళ్ళల్లో పొంగి వస్తున్న కన్నీళ్ళు నీ పవిటి కొంగుతో తుడిచి నన్ను ఆదార్చే ప్రభావతి. నేను చేసిన మేలుకి కొడుకు ఎక్కించిన అందలం ఈ శ్మశానం.
3: అమ్మయ్యా వచ్చేసారా? ఏమండి, అన్నీ చక్కగా జరిగాయా?
2: అన్నీ జరిగాయి, కానీ నువ్వేంటి ఢేలాగా ఉన్నావు? నీకు అడ్డు వచ్చిన నాన్నను దూరంగా వదిలేసి వచ్చేసాను కదా, చెప్పు ఏమైంది?
3: ఏమీ లేదండి, డబ్బును పొదుపు చేయాలని ఆశతో ఈ ఊరు జనాల దగ్గర పప్పుల చీటి స్కీమ్ అని అందరి దగ్గర వసూలు చేసి మన ప్రక్కూరులో ఉన్న అతని దగ్గర కట్టించారు కదా. ఇప్పుడు అతను మా కళ్ళలో కారం చల్లి పరారైపోయాడండి.
2: మరి మరి ఆ డబ్బులు
3: మనమే కట్టాలండి. ఏమండి, నా నగలన్నీ అమ్ముకోండి, వాళ్ళకి ఇచ్చేద్దాం.
2: పంకజం, నువ్వే కాదు నేను కూడా తప్పు చేశాను.
3: ఏమండి,
2: ఇంట్లో నా తండ్రికి నీకు నా బిడ్డకు సరైన తిండి పెట్టకుండా మా ఆఫీసులో 10 రూపాయల వడ్డీకి డబ్బు అప్పుగా ఇచ్చాను. అంతేకాకుండా క్రికెట్ బెట్టింగ్లని తోటి ఉద్యోగులతో బెట్టింగ్లు కాశాను. ఇప్పుడు అవన్నీ నా తలకు చుట్టుకొని మనం ఉంటున్న ఇల్లును వాళ్ళు స్వాధీనం చేసుకోబోతున్నారే.
3: అయ్యో అయ్యో అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలండి?
4: ఇంట్లో కూర్చొని టైంకి భోంచేయాలి.
3: బాబాయ్ గారు,
4: ఏడి మా ఫ్రెండ్ గణపతి గారు కనబట్టలేదేంటి?
3: ఉన్నారు, అది అది అది అది ఉన్నారు బాబాయ్, ఉన్నారు. వేడిగా కాఫీ పెట్టి ఉంచాను, తీసుకొని తాగండి.
4: కాఫీ? కాఫీ సువాసనలు కుమ్మరిస్తున్నాయి. ఇంట్లో పాలు ఉన్నాయమ్మా?
3: ఉన్నాయి బాబాయ్ గారు, ఉన్నాయి. గతంలో పాలు లేవని అన్నానని సెటైల్ వేస్తున్నారా బాబాయ్?
2: మూర్తి మామయ్య ఈ మధ్య చిక్కిపోయారే.
4: లేదురా, లేదు, లావెక్కి

0: పోయాను. ఇల్లు ఇల్లు తిరిగి వాళ్ళ సమస్యలు తీర్చి వాళ్ళు పెట్టింది తిని బాగా లావెక్కిపోయాను. మా వీధిలో అమ్మలక్కలు అందరూ చెప్పుకుంటుంటే విన్నాను, ఏదో పప్పులు చీటీలు కడితే వాడేదో ఎగ్గొట్టేస్తే మొత్తం భారం పంకజానికి అంటుకుందని నిజమేనా?
1: అది
2: అవును మామయ్యా, నిలబడి నీళ్లు తాగితే బాగా లేవని పరిగెత్తి పాలు తాగింది పంకజం. ఉన్న తల పోయి గుండు మిగిలింది.
0: అది సరే, నువ్వు కూడా మింగ మెతుకులు లేవు, మేసానికి సంపెంగ నూనె రాయించుకున్నావంట కదా.
2: అవును మావయ్య, అన్నీ పోయి అణిగిమణిగి ఉన్నాం. రేపు మాపో ఈ ఇల్లు కూడా లాక్కుంటున్నారు.
0: అలాగా? అవును, నీకు విషయం చెప్పడం మర్చాను. మన ఊరి శ్మశానంలో ఎవరో కొత్త కాటి కాబరి వచ్చాడట, చాలా బాగా సేవలు చేస్తున్నాడట, నీకు తెలిసిందా?
2: తెలిసింది మావయ్య.
0: తెలిసిందా? ఎలా ఎలా, ఈ మధ్య శ్మశానానికి వెళ్ళావా?
2: మామయ్య, చచ్చిన పావుని ఇంకా చంపకండి మామయ్య. నా భార్య మాటలు విని తండ్రిని శ్మశానంలో వదిలి వచ్చిన దుర్మార్గుణ్ణి, దాని కర్మ ఫలితమే నేను అనుభవిస్తున్న పేదరికం.
0: నువ్వేం బాధపడకు, నీ కొడుకు కోసం దాచిపెట్టమని 20 లక్షల రూపాయలు నా దగ్గర దాచాడు. ఆ డబ్బును ఖర్చు పెట్టి ఇల్లు విడిపించమన్నాడు. ఇదిగో ఇంటి పేపర్లు, ఇందా.
1: బాబాయ్ గారు, తప్పంతా నాదేనండి, తప్పంతా నాదే. తండ్రి లాంటి మావయ్య గారిని తోలన్నాడాను. అయ్యో అయ్యో అయ్యో. రండి బాబాయ్ గారు, మీరు చెప్తే ఆయన ఇంటికి వచ్చేస్తారు. శ్మశానం దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొచ్చేద్దాం. ఏమండి, పదండి, మీ నాన్నగారిని తీసుకొచ్చేద్దాం. పదండి పదండి.
0: రే, ఏ కొడుకు ఏ చరిత్రలో ఏ సిరాతోనూ రాయలేని రాతలు నీ తండ్రి జీవిత పేజీల్లో రాసావురా. కన్న తండ్రిని శ్మశానంలో కాటి కాపరిగా వదిలేసి వస్తావురా. రే, నీకు సిగ్గులేదు? నిజానికి నువ్వు నా మిత్రుడు గణపతి కడుపున పుట్టలేదురా.
2: నిజమా?
0: కాలు జరిన నీ తల్లి నెలలు నిండిన తర్వాత నీకు జన్మనిచ్చి ఎవరూ చూడని చెత్తకుప్పలో పోసిపోయిందిరా. తినడానికి లేకుండా బతికే రోజుల్లో నిన్ను పెంచి పెద్ద చేశారు. తన పొత్తిళ్ళలో ఆడుకున్న నువ్వు తన్ని తరిమేశో. చెత్తకుప్పలో దొరికిన చెత్త నా కొడక. రే, ఆ తర్వాతరా, ఆ తర్వాత నీకు చెల్లెలు తమ్ముడిని తోడుగా కని కలిపి పెంచుకొచ్చాడురా నా మిత్రుడు గణపతి. చూడు మన్మధరావు, మనల్ని కసురుకున్న వాళ్ళ దగ్గర ఓర్పుగా ఉంటూ మనల్ని ప్రేమించే వాళ్ళను కసురుకుంటున్నాం. బతకడానికి చేసే పోరాటంలో మనల్ని భరించే వాళ్ళని బాధ పెడుతున్నాం. పదండి, శ్మశానానికి వెళ్ళి గణపతిని తీసుకొద్దాం. రండి.
2: అలాగే మావయ్య. అలాగే.
1: అలాగే బాబాయ్ గారు. అలాగే.
0: రే రే గణపతి.
2: రానాన్న, ఇంటికి పోదాం, మన ఇంటికి పోదాం.
3: ఇల్లు, మన ఇల్లు ఎక్కడుందిరా, ఎక్కడుందిరా? ఏనాడైతే ఇక్కడికున్న జీవన మజిలీ కోసం తీసుకొచ్చావో, ఇదే నా ఇల్లు అయింది. మీరంతా ఇక్కడికి ఈ శ్మశానానికి రావాల్సి ఉంటుందిరా. ఇక్కడ చివరి శ్వాస తీసుకొని ఏంరా. ఒరే ఒరే మూర్తి, నా దుఃఖం తీరా ఏడవాలని ఉందిరా. మేఘం బరువుని మోయలేనప్పుడు వర్షంలా కురుస్తుంది, మనసు మన బాధను మోయలేనప్పుడు కన్నీరులా జారుతుందిరా.
0: ఒరే మన్మధరావు, మీ నాన్న చెప్పింది నిజమేరా. ఎప్పటికైనా మనం అందరం ఇక్కడకు ఈ కర్మభూమికి రావాలే కానీ మీ నాన్న మళ్ళీ మన ఇంటిలో అడుగు పెట్టడరా. అదేరా, అదే వాడికి జీవన మజిలీ.
4: మీరింతవరకు జీవన మజిలీ నాటిక విన్నారు. రచన శ్రీ బొడ్డేటి జగన్నాథరావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ కె రమేష్ బాబు. ఇందులోని పాత్రలు పాత్రధారులు: రామచంద్రమూర్తి శ్రీ కె శేషగిరిరావు, మన్మధరావు శ్రీ దుద్దుపూడి త్రినాథరావు, పంకజం శ్రీమతి డి జయలక్ష్మి, గణపతి శ్రీ బొడ్డేటి జగన్నాథరావు, మురళి శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, వనజ శ్రీమతి ఎస్ మాధవి కల్పన. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10:30 దాటి 2 సెకండ్లు. ఆపాత మధురాలు పాత తెలుగు చిత్రగీతాలు వింటారు.

మీరు విన్న ఈ పాట సీతాకొక చిలుక చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడగా విన్నారు. తరువాత వినబోతున్న గీతం రుద్రవీణ చిత్రం కోసం కేజే జయసుదాస్, కేఎస్ చిత్ర పాడిన పాట.

ఆపాత మధురాలు పాత తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. రాక్షసుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

ఆపాత మధురాల్లో చివరిగా వినబోతున్న గీతం ఓ పాపా లాలి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి అనంతరం ఆంగ్ల వార్తా ప్రసారం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే ప్రశాంత్ కుమార్. वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल ने कहा है कि दुनिया भारत को एक भरोसेमंद साझेदार के रूप में देख रही है. प्रधानमंत्री नरेंद्र मोदी के 5 देशों के दौरे के बारे में आज नई दिल्ली में संवाददाताओं से बातचीत में श्री गोयल

వచ్చే సూచనలు సలహాలు ఉంటాయి. 7:15 ఉదయ సమీరాల్లో నేటిమాటి శీర్షికన అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా కొన్ని మాటలు. సుప్రసిద్ధ తెలుగు సినిమా పాటల రచయిత వేటూరి సుందరరామ్మూర్తి గారి వర్ధంతి సందర్భంగా కొన్ని వారి జీవిత సినిమా విశేషాలు వివరాలు. అనంతరం 90 ఏళ్ల ఆకాశవాణితో వారికి ఉన్న అనుబంధం గురించి శ్రీ బుగుతా సత్యనారాయణ గారి మాటల్లో వింటారు. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన యాంటీబయాటిక్స్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ గురించి అవగాహన కార్యక్రమంలో డాక్టర్ ఎంవివి గాంధీ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి గుడిపాటి జానకీరమణ గానం ఉంటుంది. ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి వయోలిన్, శ్రీ ధన్వడ ధర్మారావు మృదంగం ఉంటాయి. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం మధుదయం సంగీత రూపకం ఉంటుంది. రచన డాక్టర్ వింజమూరి శివరామారావు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. రేపు 1:32 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో జీవ వైవిధ్యం ప్రకృతి సంపద ఈ అంశం గురించి శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవిల మధ్య సంభాషణ ఉంటుంది. రేపు 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లైవిన్యాసం వింటారు శ్రీ ఎస్ శంకర్రావు డోలు. లైవిన్యాసం కండచాపు తాళం. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి వివరాలు. తర్వాత 90 ఏళ్ల ఆకాశవాణి గురించి ఆకాశవాణి శ్రోత, సాహితీవేత్త మరియు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ శ్రీ టి తరినయ్య గారి కవిత ఉంటుంది. అనంతరం 7:15 90 వసంతాల ఆకాశవాణి ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ రాజమహేంద్రవరం నుండి ఆకాశవాణితో వారికి ఉన్న అనుబంధం గురించి శ్రీ సిహెచ్వి నరసింహారావు గారి మాటల్లో వింటారు. అనంతరం పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉత్తర కోస్తా జిల్లాల్లో నేళ్ల స్థితిగతులు, పోషణ యాజమాన్యంలో జాగ్రత్తల గురించి ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి నుండి డాక్టర్ టి శ్రీలత గారి ప్రసంగం ఉంటుంది. తర్వాత వ్యవసాయ సమాచారంలో కాకినాడ జిల్లా రైతు సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ఉంటుంది. నిర్వహణ శ్రీమతి సిహెచ్ కమలారాణి. రేపు రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఉంటాయి. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్య అంశాలు.

వాతావరణం. వాల్టేరు వాతావరణ శాఖ వారు ఈ పూట విశాఖ పరిసర ప్రాంతాల వారికి అందించిన వాతావరణ సమాచారం. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి ఉరుములు మెరుపులు నెలకొనే వాతావరణం నెలకొంటుంది. ఈ రాత్రి గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చునని వాతావరణ శాఖ వారు అంచనా వేస్తున్నారు. ఇక వాల్టేరు వాతావరణ కేంద్రంలో ఈ పూట నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 35.6 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్. విశాఖ పౌరవిమానయాన శాఖలో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 38.2 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 30.2 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రానున్న 5 రోజులకు గాను ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర ప్రాంతమైన దక్షిణ తమిళనాడు తీరం వెంబడి మరియు దానికి దూరంగా నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో, ఆగ్నేయ బంగాళాఖాతంలోని అనేక ప్రాంతాల్లో మరియు అండమాన్ సముద్రంపై గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుఫాను వాతావరణం రానున్న